ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకశకం 1948 సంవత్సరం ఆశ్వయుజ మాసం 14వ రోజు 2026 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తారీఖు మంగళవారం మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి సోమవారం నుంచి ప్రపంచ ఆవాస దినోత్సవంగా, అలాగే ఇదే రోజుని వన్యప్రాణుల వారంగా, అంటరానితనం వ్యతిరేక వారంగా, ప్రపంచ అంతరిక్ష వారంగా, అలాగే శరత్ పూర్ణిమ, కుమార పూర్ణిమ, మేఘనాథ్ సాహా జయంతిగా కూడా జరుపుకుంటారు. ముందుగా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 తేదీ వరకు జాతీయ వన్యప్రాణి వారం, నేషనల్ వైల్డ్ వీక్ నిర్వహిస్తారు. ఇక ఈ వారం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, అడవులు, అరుదైన జంతుజాలం, అలాగే వృక్షజాలం పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. అలాగే పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో వన్యప్రాణుల పాత్రను గుర్తు చేసుకోవడం, వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్

1972 వంటి వాటి గురించి కూడా అవగాహన పెంచడం. ఇక ఈ వారంలో దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కాలేజెస్, అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, అవగాహన ర్యాలీలు కూడా నిర్వహిస్తారు. ఇంకా జంతు ప్రదర్శనశాలలు, జూస్, అలాగే అభయారణ్యాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. అలాగే ఇదే అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ అంతరిక్ష వారం కూడా నిర్వహిస్తారు. 1999లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ వారోత్సవాలనైతే ప్రకటించింది. ఇక 2026 యొక్క థీమ్ ఏంటంటే రాకెట్ విప్లవం, రాకెట్ రెవల్యూషన్. ఇక చరిత్ర విషయానికి వస్తే అక్టోబర్ 4 తేదీ 1957 సంవత్సరంలో మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్ 1 ప్రయోగించింది అప్పుడే. ఇక బాహ్య అంతరిక్ష సంధి అవర్ స్పేస్ ట్రీటీ అమల్లోకి వచ్చిన రోజు కూడా అక్టోబర్ 10, 1967. అందుకే అక్టోబర్ 4 నుంచి 10 వరకు అయితే ఈ అంతరిక్ష వారాన్ని నిర్వహిస్తారు. అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికత, అలాగే మానవ శ్రేయస్సు కవి అందించే సహకారం గురించి ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ఈ వేడుకలు అయితే జరుపుతారు. మరి ఇదే రోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఇదే రోజున 1860 సంవత్సరంలో ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి చట్టమైన రోజు. అలాగే 1927లో ఇదే అక్టోబర్ 6 తారీఖునే ది జార్జ్ సింగర్ అనే తొలి టాకీ సినిమా, అంటే శబ్ద చిత్రంని వార్నర్ బ్రదర్స్ అమెరికాలో విడుదల చేశారు. 1-2 పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉంటాయి ఈ చిత్రంలో. ఇక 1963 సంవత్సరంలో హైదరాబాద్ లో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ప్రారంభించబడింది ఇదే రోజున. ఇక ఆఖరిగా 1980 అక్టోబర్ 6 తారీఖునే తిరువల్లాయిలో కరిక్కన్ విల్లా హత్య జరిగింది. కేరళలో మీడియా ప్రజల దృష్టిని బాగా ఆకర్షించిన నేర కేసులో ఇది కూడా ఒకటి. మరి ఇదే రోజున జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ, చందమామ పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా పనిచేసినటువంటి ఈశ్వరప్రభు, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యసాయి విద్యా విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్ అయినటువంటి గణేశన్ వెంకట్రామన్, నిజాం వారసులు ముక్కర్ రంజా, అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన గణాంక శాస్త్రజ్ఞులు, ఆచార్యులు అనేటువంటి బిఎల్ఎస్ ప్రకాశ్ రావు, జన్మించింది కూడా ఇదే రోజున. వీరితో పాటు కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు జన్మించింది కూడా రాజారెడ్డి గారు ఇదే రోజునే. మరి ఇదే రోజు మరణించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంగ్ల కవి అనేటువంటి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకులు అనేటువంటి సి పుల్లయ్య, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, నిజాం విమోచనోద్యమకారులు అయినటువంటి భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, అలాగే చలనచిత్ర నిర్మాత పారిశ్రామికవేత్త అనేటువంటి చవ్వ చంద్రశేఖర్ రెడ్డి మరణించింది కూడా ఇదే రోజునే. మీరు ఇంతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. సమయం 6 గంటలు కావస్తోంది. ఇప్పుడు ఉషోదేవేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

జయ పుజయ పుజయ యుగ

ఉషోదయవేళ ఒక చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తిగీతల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి సూక్తి సుధా వింటారు.
1: నరుడి నుండి నారాయణుడిగా ఈ సృష్టిలో పూచిన పువ్వులన్నీ పరిమళాలని వెదజల్లలేవు, అన్ని గాలులు సుగంధాలని పంచలేవు, కురిసిన వానలన్నీ పంటలను ఇవ్వవు, అలాగే జన్మించిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేరు. ఏ మనిషి అయినా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలి అంటే ప్రయత్నము, నిరంతర సాధన తప్పనిసరి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా వేమన, అందుకే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయాలంటే ఎవరికైనా నిరంతర సాధన అవసరం. గంగామాతని భూమికి తెచ్చిన భాగీరథుడి చరిత్ర నిరంతర సాధనకి ఒక ఉదాహరణ. సగరులను తరింపచేయటానికి, గంగని భూమి మీదకి తీసుకురావడానికి అంశమంతుడు తపస్సు చేశాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ఎంతో కఠిన తపస్సు చేశాడు. చివరికి దిలీపుని కుమారుడు భాగీరథుడు చేసిన తపస్సు ఫలించి పవిత్ర గంగానది ఈ భూలోకంలోకి వచ్చింది. సగర చక్రవర్తులందరూ తరించబడ్డారు. ఈనాటికి మన అందరి శ్రేయస్సు కొరకు గంగానది భూమి మీదే ప్రవహిస్తోంది. అందుకే సాధన ఏనాడు ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడం వలనే ధ్రువుడు ధ్రువతారగా మారి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు. ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేనినైనా సాధించగలననే దృఢమైన నమ్మకం మానవుణ్ణి విజయ తీరాల వైపు చేరుస్తుంది. కాని ఒక్కొక్కప్పుడు కార్యసాధనలో ముందుకు సాగుతున్న కార్యసాధకునికి అపజయాలు అవమానాలు తప్పవు. అప్పుడు ఏ పని కోసం ప్రయత్నిస్తున్నామో ఆ పనిని అపజయానికి కారణమేమిటి, అవమానం ఎక్కడ ఎదురవుతోంది అని తెలుసుకుని సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. 3 నుండి చిగురించిన మొక్కల ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. నరుడే నారాయణుడిగా మారడానికి శరీర సుఖం కోసం పనిచేయకుండా ఆత్మోన్నతి కొరకు భగవంతుని సంకల్పాలు మనవిగా మార్చుకుని పనిచేయాలి. శ్రీరామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి బాల్యం నుండే గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి ఎన్నో సద్గుణాలు మనకి నేర్పించారు. సత్యం ధర్మం వినయం పెంపొందించుకోవడం నేర్పించారు. హరిషడ్వర్గములను జయించడం నేర్పించాడు. హరిషడ్వర్గాలు జయించిన మానవుడే ఒక గొప్ప మేధావిగా మారి నారాయణుడవుతాడు. ఇలా మారడానికి శ్రీరామచంద్రమూర్తి జీవన శైలి మనము అలవాటు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యం శ్రీరామాయణ పారాయణ చెయ్యాలి. శ్రీరామ సద్గుణాలను మనస్సు యందు నిలుపుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి మనస్సే ఒక గొప్ప సాధనా కేంద్రం. అందుకే మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నిజానికి దేన్నైనా సాధించే వరకు అన్ని అసాధ్యంగానే కనిపిస్తాయి. మనం అసాధ్యమనుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో సుసాధ్యం చేసి చూపించారు. ఐన్స్టీన్లో

0: ఉన్న అభ్యాసము తపన ఆయనని ఒక గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఒక బోయవాడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు ప్రసాదించారు. అందుకే ఎవరైతే మనసును గందరగోళంలో ఉంచుకోకుండా అభ్యాసము పట్టుదలతో పనిచేస్తారో వారు సుజ్ఞానవంతులుగా అవుతారు. అభ్యాసం వలన ఏకాగ్రత శ్రద్ధ పెరుగుతాయి, దేనినైనా సాధించగలమనేటువంటి నమ్మకమూ పెరుగుతుంది. అందుకే మనమంతా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు, నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఎంతో సృజనాత్మకతతో పనులను పూర్తి చేయాలి. శ్రీ రామచంద్రమూర్తిని అనుసరిస్తూ ముందుకు వెళ్లాలి. అప్పుడే ప్రతి మానవుడు నరుడు నుండి నారాయణుడిగా, పురుషుడి నుండి పురుషోత్తముడిగా ఓ మహాత్ముడిగా మారి అవతార పురుషుడై దేశోన్నతికి కృషి చేస్తూ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబడతాడు.
1: మీరింతవరకు కేకేఎస్ రాజలక్ష్మి గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

చైనా ఆస్టర్ పూల సాగు అలాగే కార్నేషన్ పూల సాగు గురించి తెలుసుకుందాం. మన భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితులు పూల మొక్కల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. పూలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా చైనా ఆస్టర్ లేదంటే కార్నేషన్ పూల సాగు అనేది ఒక అద్భుతమైన పంట. ఈ చైనా ఆస్టర్ పూలు బంతి చామంతి జాతికి చెందిన ఎంటెనీకి చెందింది. ఎక్కువగా మన దేశంలో ఈ పూలను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మధ్య సన్నకారు రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పూలను పూలమాల తయారీలో విడిపూలుగా ఉపయోగిస్తారు. ఇంకా బొకేల తయారీలో కూడా ఈ చైనా ఆస్టర్ పూలను ఈ మధ్య ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వివిధ సందర్భాల్లో పూల అలంకరణలో కట్ ఫ్లవర్స్ గా కూడా ఈ చైనా ఆస్టర్ పూలను ఉపయోగిస్తున్నారు. ఇక ఉద్యానవనాలలో బార్డర్ మొక్కగా కూడా ఈ చైనా ఆస్టర్ మొక్కలను పెంచుతున్నారు. ముందుగా ఈ చైనా ఆస్టర్ పూల సాగుకు అనుకూలమైన వాతావరణ విషయానికి వస్తే, మొక్కల పెరుగుదలకు పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అదే రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వాతావరణం ఈ చైనా ఆస్టర్ పూల సాగుకు అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో తేమ శాతం 50 నుంచి 60% మధ్య ఉంటే పూల రంగు అనేది నాణ్యత కూడి రంగు మెరుగ్గా ఉంటుంది. అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే ఈ పూల నాణ్యత అనేది దెబ్బతింటుంది. ఇక వర్షపాతం 500 నుండి 700 మిల్లీలీటర్ల మధ్యలో ఉన్న వర్షపాతం ఈ చైనా ఆస్టర్ పూల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ చైనా ఆస్టర్ పూల సాగుకు నీరు ఎక్కువగా ఉండే నేలలు తట్టుకోలేదు. అందువల్ల నీరు త్వరగా ఇంకిపోయే ఎర్ర రేగడి నేలలు ఈ చైనా ఆస్టర్ పూల సాగుకు అనుకూలంగా ఉంటాయి. అలాగే నేలలో ఉదజన సూచిక 6 నుంచి 7 మధ్య ఉన్నట్లయితే అవి అనుకూలంగా ఉంటాయి. కాకపోతే బరువైన నల్ల రేగడి నేలలు ఈ చైనా ఆస్టర్ పూల సాగుకు అనుకూలం కాదు. ఇక మన దేశంలో సాగు చేయడానికి భారత ఉద్యానవన పరిశోధన కేంద్రం నుండి మొత్తం 6 రకాల చైనా ఆస్టర్ పూల రకాలను విడుదల చేశారు. అందులో అర్క కామిని, అర్క పూర్ణిమ, అర్క శశాంక్, అలాగే అర్క వైలెట్ కుషన్, అర్క ఆర్య, అర్క అర్చన అనే రకాలు ముఖ్యమైనవి. ఇవే కాకుండా వివిధ ప్రైవేట్ రకాలు కూడా మార్కెట్ లో ఎక్కువగా లభ్యమవుతున్నాయి. ఇక ప్రవర్ధన విషయానికి వస్తే చైనా ఆస్టర్ పూల ప్రవర్ధనం విత్తనాల ద్వారా చేయబడుతుంది. ఎటువంటి తెగులు సోకని మొక్కల నుంచి మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలు మొలకెత్తడంలో ఉష్ణోగ్రత అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నేలల ఉష్ణోగ్రత 20 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉన్నప్పుడు ఈ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తుతాయి. విత్తనాలు నాటిన తర్వాత నర్సరీలో నీటి అద్దడి లేకుండా చూసుకోవాలి. 1 ఎకరానికి 250 గ్రాముల నుంచి 350 గ్రాముల విత్తనం అయితే సరిపోతుంది. ఇక నారుమడి తయారీ విషయానికి వస్తే 120 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల ఎత్తు ఉండేలాగా బెడ్లు తయారు చేసుకోవాలి. అందులో 1 చదరపు మీటర్కు 5 కిలోల పశువుల ఎరువు వేసుకుని కలియబెట్టాలి. ఆ తర్వాత 25 గ్రాముల కాఫ్టాన్ లేదంటే 10 గ్రాముల కార్బండిజం అనే మందులను 10 లీటర్ల నీటిలో కలిపి 1 చదరపు మీటర్ విస్తీర్ణాన్ని తడుపుకోవాలి. ఇలా చేయటం వల్ల నారుకులు సమస్య అనేది ఈ చైనా ఆస్టర్ పూల సాగులో రాకుండా

నివారించవచ్చు. ఇక బెడ్లపైన 1 సెంటీమీటర్ లోతు ఉండేలా గీతలు గీసుకొని అందులో విత్తనాలను పలుచుగా వేసుకోవాలి. తర్వాత విత్తనాలను పలుచుగా కొబ్బరి పొట్టు, ఇసుక లేదంటే వర్మీ కంపోస్ట్ తో కప్పుకోవాలి. ఆ తర్వాత రోజ్ క్యాన్ తో నెమ్మదిగా బెడ్లను తడుపుకోవాలి. 3 నుంచి 4 రోజుల్లో ఈ విధంగా బెడ్ల నుంచి నారు మొలకెత్తుతుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సెప్టెంబర్ అక్టోబర్ నెలలు నారు పోసుకోవడానికి అనువైన సమయాలు. ఇక నేల తయారీ, మొక్కలు నాటే విషయానికి వస్తే భూమి నుంచి దుక్కి వచ్చేంత వరకు అంటే సుమారు 4 నుంచి 5 సార్లు బాగా దున్నుకోవాలి. అదే సమయంలో 10 నుంచి 15 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసి బాగా కలి దున్నుకోవాలి. ఆ తర్వాత మనకు అనుకూలమైన విధంగా ఈ మళ్లను తయారు చేసుకోవాలి. నర్సరీలోని నారు మొక్కల్లో 3 నుంచి 4 ఆకులు ఏర్పడినప్పుడు అవి నాటడానికి సిద్ధంగా ఉన్నాయని గమనించుకొని ప్రధాన పొలంలో సాయంత్రం వేళల్లో ఎండ తక్కువగా ఉన్నప్పుడు నాటుకోవాలి. ఈ విధంగా నాటుకోవటం వల్ల మొక్కలు బాగా నాటుకుంటాయి. అలాగే నాటిన తర్వాత కొంచెం పలసగా నీరు పెట్టుకోవాలి. మొక్కలను సాలుకి సాలుకి మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా నాటుకోవాలి. ఇక చైనా ఆస్టర్ పూల సాగులో ఎరువుల విషయానికి వస్తే ఆస్టర్ పూల సాగుకి నత్రజని ఇంకా భాస్వరం ఎరువులు అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఒకవేళ ఈ నత్రజని ఎరువు గనక పంట పొలంలో లోపిస్తే మొక్కలు పొట్టిగా ఉండి పూలు కూడా చిన్నగా పూస్తాయి. అదే భాస్వరం లోపించినట్లయితే మొక్కలు ఆలస్యంగా పూతకు వస్తాయి. కాబట్టి బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు ఎకరానికి 36 కిలోల నత్రజని, 48 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అలాగే పైపాటుగా 36 కిలోల నత్రజని మొక్కలు నాటిన తర్వాత 40 రోజులకు వేసుకోవాలి. నీటి తడుల విషయానికి వస్తే అవసరాన్ని బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఈ చైనా ఆస్టర్ పూల మొక్కల వేర్లు నేలలో పైనే ఉంటాయి కాబట్టి పంట కాలాంతం వరకు నేల పైపొరలో సరిపడినంత తేమ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా నాటిన 70 నుంచి 80 రోజుల కాలానికి పూలు పూస్తాయి. ఈ పూలను 2 విధాలుగా కోసుకోవచ్చు. పూలను విడిగా కోసినట్లయితే అలంకారానికి ఇంకా పూజా కార్యక్రమాలకు వాడుకోవచ్చు. అదే పూలను కాడలతో సహా కోసినట్లయితే ఈ చైనా ఆస్టర్ పూలు కట్ ఫ్లవర్ గా అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మార్కెట్ లో అధిక ధర అనేది లభిస్తుంది. పూలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలను భూమట్టానికి కోసి కట్ ఫ్లవర్ గా అమ్ముకోవచ్చు. అలాగే మొక్కలను భూమట్టానికి కోసినప్పుడు పూల కాడల్ని నిలువుగా స్వచ్ఛమైన నీటిలో ఉంచాలి. అలాగే పూల కాడ పొడవును బట్టి ఈ కట్ ఫ్లవర్లు అనేవి గ్రేడింగ్ చేసుకోవాలి. ఇంకా విడిగా కోసిన పూలను గోనె సంచుల్లో ప్యాక్ చేసి జాగ్రత్తగా మార్కెట్ కు తరలించాలి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని పండించిన 1 ఎకరా చైనా ఆస్టర్ పూల సాగు నుంచి సుమారు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వరకు సాధించవచ్చు. ఇక చైనా ఆస్టర్ పూల సాగులో సస్యరక్షణ విషయానికి వస్తే ఎక్కువగా ఆకుతొలిచే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ ఆకుతొలిచే పురుగులు ఆకుల చర్మం క్రింద పొలగబడిన గొడ్ల నుండి వెలువడిన చిన్న పురుగులు కణజాలాన్ని తింటూ ఉంటాయి. ఆకుల మీద వెండిలా మెరిసే తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ ఆకుతొలిచే పురుగుల నివారణకు లీటర్ నీటికి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే చైనా ఆస్టర్ పూలను కాండం దొలిచే పురుగు కూడా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ కాండం దొలిచే పురుగు కాండంలోకి ప్రవేశించి లోపల కణజాలాన్ని తింటాయి. దీనివల్ల మొక్క బలహీనపడుతుంది. ఈ కాండం తొలిచే పురుగు నివారణకు 1 లీటర్ నీటికి క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకుని ఈ కాండం తొలిచే పురుగును నివారించవచ్చు. ఇక చైనా ఆస్టర్ పూలను మొగ్గుదొలిచే పురుగు కూడా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ మొగ్గుదొలిచే పురుగు లార్వాలు పూ మొగ్గులను ఆశించి పూ లోపల భాగాలను తింటూ ఉంటాయి. పూర్తిగా వికసించిన పూలను ఆశిస్తే గనక ఇవి పూల రేకులను తింటూ ఉంటాయి. ఈ మొగ్గుదొలిచే పురుగుల నివారణకు 1 లీటర్ నీటికి కార్బరిల్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా చైనా ఆస్టర్ పూలలో కొన్ని రకాల తెగుళ్లు కూడా ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది వేరుకులు తెగులు. ఎక్కువగా ఈ వేరుకులు తెగులు మురుగునీరు ఇంకా తేమతో కూడిన వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు విజృంభిస్తుంది. ఆకులు పండుబారి, కాండం మరియు వేళ్లు నల్లబడతాయి. ఈ చైనా ఆస్టర్ మొక్కలు వేరుకులు తెగులు ఆశించినప్పుడు అకస్మాత్తుగా చనిపోతాయి. ఈ వేరుకులు తెగులు నివారణకు సరైన నీటి యాజమాన్యం అనేది పాటించాలి. 1 లీటర్ నీటికి 3 గ్రాముల డైథ్

0: M45 కలిపిన ద్రావణంతో మొక్కల కాండం దగ్గర భూమిని తడిపి ఈ వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. ఇంక చైనా ఆస్టర్ పంటను ఎండు తెగులు కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఎఫ్ఎస్ఎస్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఔర్ మే ఉన్ వీర్ జవానో కే ప్రతి ఈ సమ్మాన్ వ్యక్త కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మే ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జాన్తే హై జబ్ ఏక నౌ సైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్ జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు

0: పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి, ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొంటూ,
3: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ జరుగుతుంది. అన్నాడు ఎవరు ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదే, అది ఒక ప్రక్రియ. రద్దయిన ఓటర్లు ఎవరన్నా, బదిలీ అయిన ఓటర్లు గాని, మరణించిన ఓటర్లు గాని, లేదా ఏదైనా డూప్లికేట్ ఓటర్లను గాని తరలించే ప్రక్రియ ఎస్ఐఆర్ లో భాగం. ఏ రకంగా పేర్లు తొలగించగలరు? ముసాయిదా పెట్టారు. ముసాయిదాలో ఎవరు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ముసాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్ కి, అప్పీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్

0: గీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. అథ వార్తాః. నవదెహల్యాం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః స్విస్ రాష్ట్రపతినా గాయ్ పార్మిలెన్ ఇత్యమునా సహ మంత్రణానంతరం పంచసహమతిపత్రాణి హస్తాక్షరితాని. అత్రావధేయం యత్ సంధయః తావత్ జనప్రవాసాయ యువ వ్యావసాయిక వినిమయాయ పరివహన ప్రౌద్యోగికీ వికాసాయ చ భవిష్యంతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ ఉభౌ దేశౌ రక్షా సహయోగే నూతన క్షేత్రాణాం అన్వేషణం విధాస్యతః. పరమాణు ఊర్జా క్షేత్రే చ పరస్పర సంబంధం అత్యంతం సుదృఢం కరిష్యతః.
2: आज हमने मिलिट्री एक्सचेंज और डिफेंस प्रोडक्शन में सहयोग की नई संभावनाओं की पहचान की. न्यूक्लियर एनर्जी में सहयोग को और प्रगाढ़ करने पर भी सहमति बनी. वाराणसी का रोपवे, नोएडा का जेवर एयरपोर्ट और पहाड़ी क्षेत्रों में रेलवे तथा टनलिंग प्रोजेक्ट हमारे इंफ्रास्ट्रक्चर सहयोग के उज्जवल उदाहरण है. इस सहयोग को सुदृढ़ करने के लिए आज हमने ट्रांसपोर्ट मोबिलिटी और इंफ्रास्ट्रक्चर पर एग्रीमेंट किया है.
1: नवदेहल्याम श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य द्वितीय दीक्षांत समारोहे उपराष्ट्रपति सीपी राधाकृष्णन अद्य मंगलमयं दीक्षांत भाषणं समाचरिष्यति. आकाशवाण्याः वार्ताहरैः सह संभाषणे विश्वविद्यालयस्य कुलपतिः प्रोफेसर मुरली मनोहर पाठकः सहर्षं विज्ञापितवान् यत् अस्मिन् मंगलमये दीक्षांत महोत्सवे त्रयोदशाधिकैकसहस्रतोप्यधिकाः छात्र साधकाः सहभागिनः भविष्यन्ति. కులపతినా సంసూచితం యత్ శైక్షణిక విద్యా సాధనాయాం సర్వాగ్రణీభ్యః త్రిభ్యః మేధావీ ఛాత్రేభ్యః ఉపరాష్ట్రపతికరేభ్యః ప్రతిష్ఠితం శంకర దయాళ శర్మా పదకం అర్పయిష్యతే. అస్మిన్ భవ్య విద్యా సమారోహే చత్వారింశదుత్తర ద్విశత ఛాత్రాః విద్యావారిధి ఉపాధిభిః విభూషయిష్యంతే. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
3: अनुक्षणम् अद्यतनसूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु. एक्स् अथ पब्लिक् पटलयोः @AIRNewsAlerts इत्यनुगच्छन्तु.
1: తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బంగాళ రాజ్యేషు పంచ విధానసభాసనేషు తథా అసమస్య నాగాం లోకసభాసనే చ అద్య శాంతిపూర్ణం మతదానం ప్రచలతి. నిర్వాచనాయోగానుసారం మతగణన ఆగామి శుక్రవాసరే సంపాదయిష్యతే. యస్య ఫలం తావత్ తస్మిన్నేవ దినే ఉద్ఘోషితం భవిష్యతి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ అద్య ప్రభృతి హిమాచల ప్రదేశస్య త్రిదివసీయ ప్రవాసే భవిష్యతి. యాత్రావధౌ రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాసపుర్ సంస్థాయాః దీక్షాంత సమారోహే ముఖ్య అతిథిత్వేన ప్రశిక్షిత చికిత్సకేభ్యః ఉపాధీన్ ప్రదాస్యతి. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య కేరళమాహే దక్షిణ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కరైకల క్షేత్రేషు అతివృష్టిపరా సంచేతన ప్రకటిత. విభాగేన అనేన సంసూచితం యత్ ఆగామి దినద్వయే త్రయే వా జమ్మూకశ్మీర లద్దాఖ్ హిమాచల పంజాబ్ చండీగఢ్ హర్యాణా ఢిల్లీ ఉత్తరాఖండ్ లక్షద్వీప్ ప్రాంతేషు విద్యుత్పాత పురస్సరం మేఘగర్జనం చ सम्भाव्यते। यमन देशस्य मान्यता प्राप्तेन शासनेन हूती विद्रोह

0: ఇస్లామినాం విరుద్ధం యమన్ అరుణోదయ ఆపరేషన్ డౌన్ ఆఫ్ యమన్ ఇది బృహత్ సైన్య అభియానం ప్రారంభం. శాసకీయ బలై రక్తాబ్ధి తటస్య ముఖ్య స్థానేషు అగ్రగతి ప్రాప్తా. అభియానస్యాస్య ముఖ్యముద్దేశ్యం హూతి నియంత్రితానాం భూభాగానాం పునరధిగ్రహణం అస్తి. పంచ స్పర్ధానాం అస్యా T20 శృంఖలాయా ప్రథమం సమ్ముఖీకరణం అద్య లఖనౌ నగరస్య ఏకానా క్రీడాంగణే సాయం సప్తవాదనాత్ ప్రారప్స్యతే. అగ్రిమః స్పర్ధా తావత్ రాంచీ ఇందోర్ హైదరాబాద్ బెంగళూరు నగరేషు సమాయోజయిష్యంతే ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తుంది మీ ప్రణవి. నేటి ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కవితాగానం వింటారు. అనంతరం పండ్ల వ్యాపారం నా అనుభవాలు శ్రీమతి నాగమల్లేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సింహాపురి సమాచారం తెలుసుకుంటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచారాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం 8:30 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. అనంతరం ఉదయం 9:00 హెలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఉదయం 9:30 హెలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం ఉదయం 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం సమర్పణ ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 5:00 సాయంత్రపు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సంవత్సరంతో పాటు యువత మెచ్చ సంగీతం తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక స్థానిక వార్తలు సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం కాగితపు గ్లాసులు కాలుష్య నివారణ గురించి కొమ్మారెడ్డి రంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:10 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం సాయంత్రం 7:45 వికసిత్ భారత్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ RSCTI డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మరాసు కాసే గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 8:00 కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. రాత్రి 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో మనం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వినబోతున్నారు. అనంతరం 7:15

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమ్మాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘన పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో

ఇండియా కెమ్ 14వ ఎడిషన్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ

మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునః పరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో
ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు.

0: వింటారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం విందాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. డాక్టర్ పెరుగు రామకృష్ణ గారు మనకు అందించిన కవితాగానం.
2: సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించేటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని వైపరీత్యాల్ని చూసి స్పందించి చలించి రాసిన కవితా శీర్షిక మరణ మృదంగం. దివారాత్రులు కరిగిపోతున్నాయి సావు మోతల మధ్య. ఎవరూ ఎవర్నీ పట్టించుకోరు, చివరికి తమని తాము కూడా. మనిషి ఒకప్పుడు చైతన్య దీపం, ఇప్పుడొక ఏకాంత ద్వీపం. యుద్ధం కళాత్మక శవాల దిబ్బలు రూపొందిస్తుంది. విమానాలు కూలి పర్యాటకుల్ని అగ్నిస్నానం చేయిస్తున్నాయి. ప్రపంచ యవ్వనాల్ని మోసుకెళ్తున్న రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. దారితప్పిన క్రమశిక్షణ రాహిత్యం తొక్కిసలాటల్లో మరణశిక్ష వేస్తుంది. అమ్మ గోరుముద్దలు నోచుకోని హాస్టల్ పిల్లలు కలుషిత ఆహారంతో లేత బతుకులకు చరమగీతం పాడుతారు. ఆయుధంగా పోరాటం చేయాల్సిన వాడు అకాల మృత్యువాత పడుతున్నాడు. క్షణం క్రితం చలనమున్న హృదయ కవాటాలు భళ్ళున మూసుకుపోతున్నాయి. నిర్భయంగా నడవాల్సిన స్త్రీలు అత్యాచార హత్యలుగా మిగులుతారు. ప్రతి వేకువ వార్తాపత్రికల్లో దినవారీ మరణాల సంఖ్య ప్రకటిస్తుంది. అంతటా దుఃఖం నింపుకున్న ముఖాలే అయినా శాంతి కోసం ఒకడు పాడుతూనే ఉంటాడు. సామూహిక మారణకాండకు మరొకరు కొత్త క్రిమిని వదులుతూనే ఉంటాడు. ప్రపంచమంతా మానవ కంకాళాల నిర్జీవ నిర్మాణాలే వాడి లక్ష్యం. రావణ కాష్టంలా మతం పేర మరో ఉన్మాద మారణ హోమము, ఉగ్రపూరిత జీవన దహనము ఏ దేశమేగినా ఏముందిలే. రక్తం కడిగిన వాసనలే. ఏ ఖండం ప్రణాళికైనా నెత్తిటేరులు పారించడమే.

పారించడమే. దోసిళ్లతో తోడిపోసే గర్భస్రావాలు, దహనమైపోతున్న స్వప్న చారికలు, బ్రతుకు కిటికీ నుంచి చూస్తే ప్రపంచమొక పద్మవ్యూహం, విశ్వవ్యాప్తిగా మోగుతున్న మరణ మృదంగం, పచ్చని చెట్టు నుంచి తుంచి సముద్రం మీద పూలు చల్లడమెందుకు? మనుషులు ప్రేమతో వాటిని పంచుకున్నప్పుడే కదా గాయలేపనమై స్నేహ దౌత్యాలు వెళ్లి విరిసేది, విశ్వ సౌభాతృత్వం పెళ్ళుబుకేది. మరో కవితలో వేళ్ళూనుకున్న ప్రపంచీకరణ, పరాయీకరణ మనిషి జీవితాన్ని చేర్చిన గమ్యాన్ని గురించి రాసిన కవిత. శీర్షిక మోహ స్వప్నం. ప్రపంచీకరణ, పరాయీకరణ బాగా వేళ్ళూనుకున్నాక మనల్ని మనం స్పర్శించుకున్నప్పుడల్లా శరీరం మీద తగులుతున్న ముళ్ళు, ఆశల రెక్కలు విరగ్గొట్టబడి మన ముందు నగ్నంగా నిలబడతాయి. ప్రపంచీకరణ, పరాయీకరణ బాగా వేళ్ళూనుకున్నాక మనల్ని మనం స్పర్శించుకున్నప్పుడల్లా శరీరం మీద తగులుతున్న ముళ్ళు, ఆశల రెక్కలు విరగ్గొట్టబడి మన ముందు నగ్నంగా నిలబడతాయి. కళ్ళు చూపుల్ని కోల్పోతాయి. మనకేం కావాలో కాదు, వాడేమిస్తున్నాడో అందిపుచ్చుకోవడమే. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ దినచర్యను బుగ్గి చేస్తూనే ఉంటాయి. ఎవడి జీవితం ముందు వాడు అప్పు చిప్ప పట్టుకు నిలబడాలి. ప్రపంచ బ్యాంకు తలసరి రుణభాగం ముక్కలేస్తుంటుంది. పోగొట్టుకున్నది వెతుక్కోవడంలోనే బ్రతుకు తెల్లారిపోతుంది. చందమామ కూడా పంజరంలో బందీనే. ఆకాశ సంద్రంలో నక్షత్ర చేపలు కనపడవు. జీవితం ఇప్పుడు నిర్ధారణ చేయని ఒక సుదీర్ఘ వ్యాధిని మోస్తూనే ఉంటుంది. మనిషిని ఇప్పుడు ఒక నిషిద్ధ మోహ స్వప్నం నడిపిస్తుంటుంది. అంతే ఇక కవిత్వం, కన్నీరు కలిసి ధారగా ప్రవహిస్తాయి. మనిషి ప్రకృతితో, అలాగే తాత్వికుడితో, లోపలున్నటువంటి ఆంతరంగిక తాత్వికుడితో మాట్లాడుతున్నప్పుడు కలిగేటువంటి ఒక అనుభూతిని చెప్పే కవిత. శీర్షిక సమ్మోహనాదం. ఇప్పుడైతే ముదురు పచ్చదనంతో మా పెరటి జాంచెట్టుకు విరగగాచిన కాయలల్లే వేలాడుతున్నాను గాని, ఎన్ని రాత్రులు ఉండలు చుట్టి విసిరేసిన అసంపూర్ణ అక్షరాల గుట్టలుగా మిగిలాయో చెప్పలేను. ఎన్నిసార్లు మంచు కొండలు, రాళ్ల గుట్టలు, పర్వత శిఖరాలనెక్కి కూర్చుందో నాకు తెలీదు. ఎన్నెన్నిసార్లు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనాదిగా ధరించి భరించిందో. కొత్త అన్వేషణ మొదలయ్యాక చైతన్యం, ఎరుక, భావసాంద్రత నేస్తాలయ్యాయి.

అంతిమంగా మనసుని మలి విజయానికి మార్గం చెప్పమనాలి. త్యజించి అనుభవించడంలోని రహస్యం వివరించమనాలి. త్యజించి అనుభవించడంలోని రహస్యం వివరించమనాలి. నా అంతరంగికుణ్ణి, లోపలి తాత్వికుణ్ణి బయటికి తీయాలి. నన్ను నేను జయించడానికి మెట్లు కట్టుకోవాలి. నా మనోసాంత్వనకు జీవ నదీ జలాల పాదపీఠాలు తాకాలి. తుమ్మెదల సమ్మోహనాదాన్ని తొడుక్కోవాలి. చర్విత చర్వణంలాగా జీవితం పంచిన సమస్త సహవాసాల్ని వదిలి నేను ప్రకృతితో మమేకమవ్వాలి. నా అంతరంగికుణ్ణి, లోపలి తాత్వికుణ్ణి బయటకు తీయాలి. నన్ను నేను జయించడానికి మెట్లు కట్టుకోవాలి. నా మనోసాంత్వనను జీవనది జలాల పాదపీఠాలు తాకాలి. నా మనోసాంత్వనకు జీవనది జలాల పాదపీఠాలు తాకాలి. తుమ్మెదల సమ్మోహ నాదాన్ని తొడుక్కోవాలి. చర్విత చర్వణంగా జీవితం పంచిన సమస్త సహవాసాల్ని వదిలి నేను ప్రకృతితో మమేకమవ్వాలి. నేను ప్రకృతితో మమేకమవ్వాలి. వియోగ దుఃఖం అనేటువంటి శీర్షికతో భర్త మరణానంతరం భారతీయ సంప్రదాయంలో, సంస్కృతిలో ఒక సుదీర్ఘ దాంపత్య జీవనం గడిపిన తల్లులు అనేక మంది వారిని సుదీర్ఘకాలం తమ జ్ఞాపకాల్లో, తమ ఆలోచనల్లో పదిలంగా జీవింపజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి అంశం మీద రాసినటువంటి కవిత శీర్షిక వియోగ దుఃఖం. నీవు లేని లోటుకు నిత్య సాక్షి నా ఏకాంతమే. ఇంత విశాల ప్రపంచంలో, ఇంతింత అనంత విశ్వంలో ఏ అణువు నన్ను ఊరడించలేదు, ఏ ఆత్మీయత నన్ను ఓదార్చలేదు. నీవు లేని లోటుకు నిత్య సాక్షి నా ఏకాంతమే. ఇంత విశాల ప్రపంచంలో, ఇంతింత అనంత విశ్వంలో ఏ అణువు నన్ను ఊరడించలేదు, ఏ ఆత్మీయత నన్ను ఓదార్చలేదు. సవర్ణ దీర్ఘ సంధిలా ఆద్యంతాల మమేకమైపోయిన మన ప్రాణభూతాల సంధిలో విధి కలిపిన విషం హంసన్యాయం చేసింది, దాంపత్యాన్ని అపహాస్యం చేసింది. సవర్ణ దీర్ఘ సంధిలా ఆద్యంతాల మమేకమైపోయిన మన ప్రాణభూతాల సంధిలో విధి కలిపిన విషం హంసన్యాయం చేసింది, దాంపత్యాన్ని అపహాస్యం చేసింది. అందుకే గాలిలో, గగనంలో, నిప్పులో, నీటిలో, చిత్తడి నేలలో నీ స్పర్శ కోసం అన్వేషిస్తుంటాను. నా ఆత్మలో నేను నీకోసం ఆమూలాగ్రం నిరంతరం వెతుక్కుంటాను. నా ఆత్మలో నేను నీకోసం ఆమూలాగ్రం నిరంతరం వెతుక్కుంటాను. నాలోని నీవే నేనైపోయానని ఎప్పటికైనా తెలుసుకుంటాను. ఎన్ని రాత్రులు తెల్లవారినా నిద్ర మేల్కొనవలసిందే కదా.

0: మీరింతవరకు డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి రచన మరియు సమర్పణలో కవితా గానం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు పండ్ల వ్యాపారం నా అనుభవాలు అనే అంశంపై శ్రీమతి నాగ మల్లేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: నేటి మహిళలు కుటుంబ బాధ్యతలు తమ వంతు సహకారాన్ని అందించడం కోసం చదువుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు చేయలేని స్థితిలో ఉన్నవారు ఉపాధి మార్గాల ద్వారా ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోకి వస్తారు ఎం నాగమల్లీశ్వరి గారు. వీరు పళ్ల వ్యాపారం చేస్తూ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నాగమల్లీశ్వరి గారు నమస్కారం అండి. నాగమల్లీశ్వరి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి?
2: నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి, మాది విజయవాడే.
1: మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, మరి ఎందుకు ఉద్యోగం చేయలేదండి?
2: ఉద్యోగం చేయాలంటే బయటికి వెళ్ళాలి, ఇంట్లో నాకు

0: ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, మరి వెనకాల చూసుకునేవారు నాకు అండదండా ఎవరు లేరు. ఇరుగు పొరుగు అప్పచెప్పి వెళ్ళలేం కదండి పిల్లల్ని. అందువల్ల నేను సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన చేసుకున్నాను. ఆ ఆలోచనకి డ్వాక్రా గ్రూప్ నుంచి సహాయ సహకారాలు అందే. నా స్నేహితులు వారం వారం జరిగే మీటింగ్స్ లో నాకు మంచి మంచి ఆలోచనలు సలహాలు ఇవ్వడం, వాటి ద్వారా నేను ఒక ఆలోచన చేసుకోవడం, ఇంటి దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్ నుంచి వ్యాపారం పళ్ళు అవి తెచ్చుకుని ఎలా అమ్మాలో ఏంటో ప్రతిదీ వివరంగా నేర్పించారు నా స్నేహితురాలు. కాబట్టి ఆ ఆలోచనగా డ్వాక్రా నుంచి పొదుపు సంఘం ద్వారా నాకు వచ్చిన లోన్ డబ్బులతో వ్యాపారం చేయాలి. ఏదైనా ఆయనకి కొంచెం సపోర్ట్ గా ఉండాలి. పిల్లల చదువులకి మంచి చెల్లికి తక్కువ ఖర్చులు ఏమి అవ్వట్లేదు కదండి. ఈ రోజుల్లో కాన్వెంట్ చదువులు అంటే తక్కువ ఏం కాదు. అందరితో పాటు సమానంగా మనం ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచనతో అడుగు ముందుకేయాలని ప్రారంభించాం. ఏదో తక్కువ పెట్టుబడితో, ఒక 15,000-20,000 పెట్టుబడితో ప్రారంభించాం వ్యాపారాన్ని. ఆ వ్యాపారం రోజు రోజుకి అనుకున్న దానికన్నా మంచిగానే, ఇక హోల్సేల్ గా తెచ్చుకోవడం, నేను రిటైల్ గా వ్యాపారస్తులకి వేయడం అంతవరకు చేస్తున్నాను.
1: మరి మీరు పళ్ళ వ్యాపారం అప్పుడు మీ వాళ్ళు చెప్పగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టుకున్నారు మీరు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారండి?
0: నేను దాదాపు గ్రూప్ స్టార్ట్ అయిన నుంచి లెక్కేసుకుంటే 18 ఏళ్ళని నేను పొదుపు సంస్థలో చేరి డాక్రా గ్రూప్ లో. అలాంటిది 2 ఏళ్లు గడిచిన తర్వాత మాకు లోన్ ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో ఆ లోన్ డబ్బులతో మేము వ్యాపారం స్టార్ట్ చేశాం. దాదాపు 15 ఏళ్ల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను.
1: 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మరి మీరు ఏమేం పళ్ళు తీసుకొస్తారు, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
0: హోల్సేల్ మార్కెట్ అండి, మాకు ఇంటి దగ్గరలోనే ఉంది. తెల్లారుజామున వెళ్ళి సరుకు బాగుంది అనుకుంటే చూసుకుని నేను ఆర్డర్ చెప్పుకుని వస్తే నాకు సరుకు తీసుకొచ్చి ఇంటి దగ్గరే వేస్తారు. యాపిల్స్, కమలాలు, తేగలు, ఇలా సీజన్ బట్టి సరుకు.
1: ఏ సీజన్ లో పళ్ళు బాగా దొరుకుతాయో
0: ఆ సీజన్ కి సరుకు, గ్రేప్స్ అని, యాపిల్ అని, దానిమ్మ అని, వచ్చిన దాన్ని బట్టి నాకు రూపాయి మిగిలేలా బాగుంటుంది సరుకు తెచ్చుకుంటే. నాకు వేసుకెళ్లే బళ్ళోళ్ళు కూడా అనుకువగా ఉండాలి కదండి, వాళ్ళకే రేటు రీజనబుల్ గా ఇవ్వాలిగా. నేను భారీ లాభాలతో కాకుండా తెచ్చుకున్నది నాకు ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోవాలి సరుకు అన్న ఉద్దేశంతో, అతి లాభాలు కాకుండా అందులో నాకు వ్యాపారం మార్కెట్ ఇంటికి దగ్గర, దానివల్ల వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. నేను వెళ్లి తెచ్చుకోవడం వరకే నా డ్యూటీ.
1: ముందు హోల్సేల్ మార్కెట్ కి మీరే వెళ్ళి
0: ఎంచుకుంటాను. ఇవి నాకు పంపించండి అంటే వాళ్లే వాళ్ళ కేసు పంపిస్తారు.
1: ఎంత క్వాంటిటీలో తెచ్చుకుంటారండి పళ్ళు?
0: ఒక 10-20 పెట్టెలు తెచ్చుకుంటానండి. ఆ తెచ్చుకున్న పెట్లే అవుతాయా లేదా అనేది రేటును బట్టి కదండి. ఎక్కువ రేటు ఉన్న రోజు కొంచెం తక్కువ సరుకు తెచ్చుకుంటాం.
1: ఏం పళ్ళ పెట్లు తెచ్చుకుంటారు?
0: యాపిల్స్ అయితే బాక్సుల్లో వస్తాయండి. ఈ కమలాలు, బొప్పాయి ఇవన్నీ కేజీలు లెక్క వస్తాయి. అలా వీళ్ళని బట్టి అర క్వింటా క్వింటా అలా. నాకు ఇంటి దగ్గర స్థలం కూడా ఉంది వేసుకోవడానికి కన్వీనియంట్ గా, అందువల్ల నాకు కొంచెం అది కూడా బాగా సహకరిస్తుంది.
1: కలిసి వచ్చింది మీకు అది. మరి ఎన్ని పెట్టెలు తెచ్చుకుంటారు యాపిల్ అయితే గనక?
0: యాపిల్ అయితే ఒక 10-15 పెట్టెలు తెస్తామండి. ఎవరికి కావాల్సిన పెట్టెలు వాళ్ళు తీసుకెళ్తారు. నేను విడిగా పోసి అమ్మాలి అనేవి లేదు నాకు. ఫస్ట్ లో అలా అలవాటు చేసుకున్నాం. తర్వాత పెట్టుబడి రీత్యా నాకు కొంత ఈ లోన్ రావడం సహకారంగా ఉంది. ఆ లోన్ తో ఎక్కువ స్టాక్ తెచ్చుకుని అలవాటైన వాళ్ళకి అలా 4-5 పెట్టెలు ఇవ్వడం, ఎవరికి వాళ్ళు రోజు 4 పెట్టెలు కంపల్సరీ తీసుకెళ్తారు.
1: అనుకోండి ఒక 8 పెట్టెలు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళకి అంటే బళ్ళ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మిగతా 2 పెట్టెలు ఇంట్లోనే ఉంచుకుంటారా?
0: వీలైతే అవసరం అనుకుంటే ఇంట్లో ఓపెన్ చేసి అమ్ముతానండి. లేదు నాకు ఎక్కువ లాభం అవసరం లేదు అనుకోండి, ఆ బాక్స్ కూడా అవతల వాళ్ళకి వేసేస్తాను. అంతేగాని నేను తీసి అమ్మాలి అనే విధిగా ఉంచను. నాకు ఇందులో రూపాయి లాభం వస్తున్నప్పుడు ఇది టైం ఎక్కువ స్పెండ్ చేసే పని ఉండదు కదా. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మరి మంచి చెడు అన్ని చూసుకోవాలి.
1: తెచ్చుకున్న పళ్ళు పాడవుతాయి అన్న బాధ కూడా మీకు?
0: ఏ రోజు సరుకు ఆ రోజు ఆల్మోస్ట్ క్లియర్ అయ్యేలాగే తెస్తాను.
1: అయితే ప్రస్తుతానికి ఇంట్లోనే చేస్తున్నారు? మరి దుకాణం పెట్టుకోవాలనే ఆలోచన మీకు రాలేదా?
0: దుకాణం అంటే నాకు ఇంకో హెల్ప్ఫుల్ మనిషి లేరు. ఇంటి దగ్గర పిల్లలు, మరి వచ్చే టైంకి ఆయనకి మంచి చెడు అన్ని చూసుకోవాలి కదా. తేలికలో రూపాయి లాభం వచ్చేటప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడవలసిన అవసరం లేదు కదా. అందువల్ల నేను దుకాణం దాకా ఆలోచన చేయలేదు.
1: ఫ్యూచర్ లో ఏదైనా పెట్టుకోవాలి అన్న ఆలోచన ఉందా మీకు?
0: లేదండి.
1: ఇంట్లోనే బాగుంది,
0: ఇంట్లోనే బాగుంది, తెచ్చిన సరుకు ఏ రోజుకి ఆ రోజు అయిపోతూ ఉంటుంది. ఏదన్నా బాగున్న రోజు లేవని రోజు వెళ్లాల్సిన అవసరం ఇబ్బంది ఫోర్స్ ఉండదు. ఇప్పుడు

0: ఓపెన్ చేసామంటే లెగిసినా లెగకపోయినా వెళ్ళేది అమ్మాల్సిందే. అలా కాకుండా ఇది ఏ రోజుకు ఆ రోజు లిమిట్ గా తెచ్చుకున్నా నా వంతు సహాయం ఆయనకు అందుతుంది కదా.
1: అవును,
0: దానివల్ల పిల్లల్ని కూడా మేము మంచి కాన్వెంట్ లో చదివిస్తున్నాం.
1: మీరు మొదట పెట్టుబడి ఎంత పెట్టారు, దానికి ఆదాయం మీకు ఎలా ఉంది?
0: నేను మొదట 20,000తో మొదలు పెట్టానండి. నాకు డ్వాక్రా నుంచి వచ్చిన లోన్, ఆ లోన్ వ్యాపార నిమిత్తమే వాడాం. ఆ లోన్ వచ్చింది నెలలా వాయిదాలు కట్టడం, ఈ వ్యాపారం మీదే నేను చేస్తున్నాను. ఇంకేదన్నా అవసరాలు, ఇంటి అవసరాల నిమిత్తం ఏదో కొంచెం ఉపయోగించినా లోన్ తీర్చడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెల వచ్చేటప్పటికి ఎంత అందంగా తీసుకున్నామో అంత అందంగాను మేము లోన్ కడుతున్నాం.
1: మీకు ముందర లోన్ ఇవ్వాలి అంటే డ్వాక్రా వాళ్ళకి మీరు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అనేది చూపించాల్సి ఉంటుందా?
0: మేము చేసే వ్యాపారం వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు, వీళ్ళు చెప్పేది నిజమా అబద్దమా అనే విషయంగా. వీళ్ళు ఇంత కట్టగలరా, తీసుకుంటున్నారు కదా, వీళ్ళు అర్హులా కాదా అని చెప్పి చూసాకే, చెక్ చేసాకే మాకు లోన్ ఎలిజిబుల్ చేస్తారు.
1: మరి దీనిలో మీకు ఆదాయం అనేది ఎలా ఉందండి?
0: ఆదాయం బానే ఉందండి, పర్వాలా. అతిగా లాభం ఆశపడకుండా ఉంటే వ్యాపారం నార్మల్ గా బానే ఉంది. ఇప్పుడు బయట పెట్టి మీరన్నట్టు దుకాణం పెట్టుకుని అమ్మితే చాలా లాభం వస్తుంది, కానీ పోయే పోతాయి, వచ్చే వస్తాయి. ఇందులో పోవడం అంటూ ఏముండదు, ఏ రోజు సరుకు ఆ రోజు వెళ్ళిపోతుంది.
1: అంటే ఇంకా దీన్ని అభివృద్ధి చెయ్యాలి, ఎక్కువగా క్వాంటిటీలో తెచ్చుకోవాలి అనే ఆలోచన ఉందా మీకు?
0: దినదిన అభివృద్ధి, రోజును బట్టి పెంచుకోవాలి. నాలుగు ఖాతాలు పెరిగాయి అనుకోండి, ఇప్పుడు నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తే, ఆ నలుగురు ఇక్కడికి వచ్చారనుకోండి, నాకు ఇలా కావాలి ఇంత కావాలి అని ముందే మాకు చెప్తారు. ఆ తెచ్చుకునేటప్పుడే మేము ఇంకో 2 ఎక్స్ట్రా. నేను ఎంతవరకు పెట్టుబడి పెడతాను, ఆ పెట్టుబడి ద్వారా కొంచెం లాభం వచ్చినా చాలు, నాకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది.
1: మీరు స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పటికి వచ్చేసరికి పెరిగిందని అనుకుంటున్నారా?
0: చాలా పెరిగిందని నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ లో చాలా తక్కువ, ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక నమ్మకంగా ఇప్పుడు సరుకు మంచి తెస్తుంది అనే నమ్మకంతో తీసుకెళ్లిన వాళ్లే ఎక్కువ. ఇవాళ్ళు లేకపోతే 2 రోజులు ఆగైనా ఇచ్చిన వాళ్లే గాని ఎగ్గొట్టే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను మంచి సరుకే తెస్తాను, రూపాయి తక్కువైనా ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటది కదండి. అలా నా వ్యాపారం నష్టపోకుండా, అలాని భారీ లాభాలు కాకుండా నడవాలని అలా నడిపిస్తున్నా.
1: ఏ సీజన్ లో వచ్చిన పళ్ళు ఆ సీజన్ లో తీసుకుని వస్తున్నా?
0: ఏ సీజన్ లో మార్కెట్ వస్తుంది, తెల్లారి 3-4 గంటలకు వెళ్తే
1: 5 గంటలకు మార్కెట్ అన్నిటికీ కూడా
0: నేనే వెళ్తాను.
1: మరి మీ భర్త సహకారాలు దీనిలో ఏ విధంగా ఉన్నాయి?
0: ఆయన చిన్న ఎంప్లాయీ, పొద్దున్న వెళ్తారు సాయంత్రం వస్తారు. ఇక ఏదన్నా అవసరం అయితే ఆ పొద్దున్నే టైంలో ఇంటి దగ్గర చూసుకుంటారు. నేను ఎగ్జాక్ట్లీ 5 వెళ్ళానంటే 7 ఇంటికి వచ్చేస్తాను.
1: అంటే మీరు ఇది చూసినా మీ భర్త మీ పిల్లల్ని చూసుకోవడం కొంచెం వాళ్ళని సహాయం అయితే ఉందంటారు?
0: పొద్దున్నే మరి నేను వెళ్ళానంటే మరి పిల్లలు లేచినా చూసినా ఆయనే చూసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అలాంటి ప్రాబ్లం కూడా లేదు, పిల్లలకు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత ఇదయ్యారు. కాకపోతే వాళ్ళ చదువులకి ఇబ్బంది లేకుండా మాకు గడుస్తుంది. ఆయన సంపాదన అంటే మరి ఇవాళ రోజున తింటాకే సరిపోతుంది.
1: అవును, ఈ రంగంలో మీకు ఏ విధంగా ఉంది?
0: ఈ రంగంలో అంటే బానే ఉంది చెప్పాలంటే. సులువుగా నేను బయటకు వెళ్లే పని లేకుండా నాకు ఇంటి దగ్గర నుంచి ఆదాయం కనబడుతుంది. నలుగురిలోకి వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావాలి అనే ఇబ్బంది లేదు. ఇంటి పని ఇంటి పని చూసుకుంటూ, వ్యాపారాన్ని వ్యాపారం చక్కబెట్టుకుంటూ నాకు చాలా హాయిగా ఉంది చెప్పాలంటే.
1: ఎప్పుడైనా కష్టంగా ఉంది అనే సంఘటన ఏదైనా ఎదుర్కొన్నారా?
0: కష్టంగా ఉంది అంటే మొదట్లో చాలా ఇబ్బంది అనిపించింది చెప్పాలంటే. ఆ వ్యాపారస్తుల మాట పద్ధతి నాకు కొంచెం అలవాటు పడతాకి కొంత టైం పట్టింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది, నాకు అంత ఇబ్బంది అని అయితే ఏం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే చదువుకోని వాళ్లే ఉంటారు కదా ఎక్కువ ఇందులో. నాకు కొంచెం మొదట్లో ఇబ్బంది అనిపించేది, ఏ ఆఫీస్కి వెళ్తే అలా ఉండేది కదా మేడం అని సార్ అని. తర్వాత ఏమ్మా అంటూ చాలా వందనంగా పలకరించడం, మా కష్ట సుఖాల్లో వాళ్ళు చెప్పాలంటే అండగా నిలబడడం మాకు ఒక హెల్ప్ఫుల్ గా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రోజున ఎక్కడ కనపడ్డా చక్కగా పలకరిస్తారు, కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ చెప్పాలంటే.
1: మరి ఎప్పుడైనా తెచ్చుకున్న పళ్ళు పాడైపోయాయి, అయ్యో ఎందుకు తెచ్చుకున్నాను అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు?
0: వీలైనంత వరకు మేము చెక్ చేసుకునే తెచ్చుకుంటామండి. సరుకు తెచ్చుకునేటప్పుడు పాడయ్యేదంటూ ఏం ఉండదు. ఆ సరుకు కనుక అవతలికి వెళ్ళకపోతే మీరన్నట్లుగా పాడయ్యే సందర్భం ఉంటుంది. ఏ రోజు స్టాక్ ఆ రోజు వెళ్ళిపోతుంది కాబట్టి నాకు అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురవ్వలేదు. తక్కువ తెచ్చుకుంటాం, ఎక్కువ తెచ్చి వాళ్ళకి బతిల్లాడి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకని నా వ్యాపారానికి ఇంతవరకే చాలు.

0: అనుకుంటే అంతవరకే తెస్తాం. లేదు కొంచెం రేటు తక్కువ ఉందని ఎక్కువ తెచ్చాం అనుకోండి, నిలవ ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది. అందుకని ఏ రోజుకు సరిపోను కాదు, రెండు రోజులకు ఒకసారైనా సరిపోతుంది తెచ్చిన సరుకు.
1: ఎవరైనా పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే మహిళలకి మీరు ఏదైనా సలహా ఇస్తారా?
0: తప్పకుండా అండి, వీలైనంత టైం ఎక్కువ మనం కుటుంబానికి కేటాయించుకోవచ్చు. మన వ్యాపారం చేస్తున్నామన్న పేరు ఉంటుంది మనకి. రెండు విధాలు మనం ఉపయోగపడతాం, కుటుంబానికి ఉపయోగపడతాం, బయట మనం ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇందులో. కాబట్టి వ్యాపారం ఎంచుకోవడం చాలా తేలిగ్గా ఉండింది. కాకపోతే పొద్దున్నే లెగిసి వెళ్ళి మార్కెట్ లో సరుకు ఎత్తుక్కొని తెచ్చుకోవడమే కొంచెం ఇబ్బంది అయిన విషయం.
1: సహనంతో ఓర్పుతో గనక చేసుకున్నట్లయితే ఈ వ్యాపారం బాగానే
0: చాలా బాగుంటుంది.
1: విన్నారు కదండి, పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వారు కొంచెం ఓపికతో సహనంతో మార్కెట్ కు వెళ్లాలి, మంచి రకాల పళ్ళని ఎంచుకోవాలి, జాగ్రత్తగా తెచ్చుకొని అమ్ముకునే విధానంలో కూడా టెక్నిక్స్ అంటే మెళకువలు కనుక పాటించినట్లయితే రంగం చాలా బాగుంటుంది. నాగమల్లేశ్వరి గారు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి ఈ పళ్ళ వ్యాపారంలో మీ గల అనుభవాలను చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు పండ్ల వ్యాపారంలో నా అనుభవాలు శ్రీమతి నాగమల్లేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఒక లలిత గీతం విందాం.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాం. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాద విక్రయానికి తపాలా శాఖ ఏర్పాట్లు చేసిందని పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. దసరా సమయంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని భక్తుల కోసం ప్రసాదాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. భక్తుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూపీఎస్సీ సివిల్ పరీక్షలకు సిద్దమవుతున్న జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీబీసీడబ్ల్యూఓ పి వెంకటలక్ష్మి సోమవారం ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు ఈ నెల 20వ తేదీ లోపల నగరంలోని శోధనగర్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 27న దరఖాస్తుదారులకు సివిల్ సర్వీసెస్ సిలబస్ ఆధారిత అబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలో మెరిట్ రిజర్వేషన్ ప్రాతిపదికన 100 మందిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వారికి విజయవాడలోని బీసీ భవన్ శిక్షణా కేంద్రంలో ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్తో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. వివరాలకు 9381554779, 8019379443 నంబర్లను సంప్రదించాలని కోరారు.

తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎన్నో కష్టాలు ఇక్కడికి వచ్చామంటూ కనికరించండి తమని అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరులో జరిగిన కలెక్టరేట్లోని తిక్కడ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్, ఐటీపీఓ పీవో శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ తదితర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 204 మంది బాధితులు ఎస్పీ అజితా వేజెంట్ల పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు తగిన న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

కోవూరు మండలం స్టౌబేడి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి కోదండరామయ్యను నేషనల్ ఇన్నోవేటివ్ శిక్షారత్న అవార్డు లభించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పనిచేస్తున్న నవాచారి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు వేలూరు రంగారావు 203 డిస్టిక్ట్ గవర్నర్ గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. హైదరాబాద్ లో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ 168వ కౌన్సిల్ సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాకర్స్ క్లబ్లకు గవర్నర్ గా ఆయన వ్యవహరించనున్నారు. స్టేడియంలో మహిళా వాకర్స్, వివేకానంద వాకర్స్, ఫ్రెండ్స్ వాకర్స్, మైల్ వాకర్స్ అలాగే అసోసియేషన్ సభ్యులు రంగారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాష్ట స్థాయిలో నిర్వహించిన లఘు చిత్ర పోటీలో నెల్లూరుకు చెందిన కళాంజలి ఆనంద్ రచన దర్శకత్వం వహించినటువంటి చెట్టు తల్లి లఘు చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్, దర్శకుడు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా చిత్రంలో హీరోగా నటించిన ఉపేంద్ర అవార్డును అందుకున్నారు. అనంత్ మాట్లాడుతూ గతంలో ఉభయ తెలుగు రాష్టాల పరిధిలో నిర్వహించిన పలు పోటీల్లో చెట్టు తల్లి చిత్రానికి అవార్డు లభించాయని తెలిపారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సమాపేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ చెనుడు, పలువురు అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. టిట్కో హౌసింగ్ కు సంబంధించి 2, పలు శాఖలకు సంబంధించి వచ్చిన అర్జీలను తీసుకున్నారు. కార్యక్రమంలో ఎన్ఎంసీ ఎస్సీ రహంతుజాని తదితరులు పాల్గొన్నారు. నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ ఎస్సీ కార్యక్రమానికి జిల్లాలోని పలు డివిజన్ల నుంచి 3 వినియోగదారులు తమ సమస్యలను తెలిపారు. ఈ సందర్బంగా ఏపీఎస్పీ డీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్సీ సుధాకర్ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ లో ఓల్టేజీ సమస్య, అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు. వారధి ఫౌండేషన్ ఎస్సీఈఆర్జీ నిర్వహించిన వ్యాసరచన పోటీలో కృష్ణపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానం సాధించి రాష్ట స్థాయికి ఎంపికయ్యారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాలు సాధించడానికి నాణ్యమైన విద్య పునాది అనే అంశంపై ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో బంకి కిషోర్, కర్పూరపు జ్యోతిర్మయరెడ్డి, కర్ణం సిద్దార్థ ప్రతిభ చూపారు. నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో విద్యార్థులకు డీఈఓ బాలాజీరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కేవీఆర్ మూర్తి, ముత్తుకూరు మండల ఎంఈఓ మధు సూదన్రావు, ప్రధానోపాధ్యాయురాలు సరళ, గైడ్ టీచర్ విజయకుమార్ పాల్గొన్నారు. మీరింతవరకు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు మరొక లలిత గీతం విందాం.

మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఉదయం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో తిరిగి కలుసుకుందాం.

0: గా ఉప ముఖ్యమంత్రి గొల్లపూల్ ప్రాంతంలో పర్యటించారు. మురుగు కాల్వలు పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పిఠాపురం, వాకపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. నవకండ్రవాడ, కొండెవరం, వాకపల్లి తదితర గ్రామాల్లో వాహనం దిగి పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, సాగునీరు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3వ బెటాలియన్లో 2025-26 బ్యాచ్ 2 బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుళ్ల దీక్షాంత పెరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పెరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. 9 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు మంత్రి అభినందనలు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన సేవని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు, విలువలను భవిష్యత్ విధుల్లో కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యారంగంలో గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు కూడా తోడైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా విధానం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి వారి ప్రవచనాలు ప్రజల్లో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. సముద్ర జీవరాశుల రక్షణ కోసం తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా సూర్యాపేటలోని ఎన్టీఆర్ బీచ్ లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం 2026తో పాటు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో సుమారు 500 కిలోల చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో పట్టు పరిశ్రమపై పురుగుమందుల ప్రభావాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మల్బరీ తోటలకు సమీపంలోని మిర్చి తదితర పంటలకు అధికంగా పురుగుమందులు వాడడం వల్ల పట్టు పురుగులు గూళ్లు అల్లుకోలేకపోతున్నాయని, దీంతో పట్టు ఉత్పాదకత దాదాపు 50% తగ్గుతోందని తెలిపారు. మల్బరీ సాగు ప్రాంతాల్లో పురుగుమందుల వినియోగంపై నియంత్రణతో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ సమస్యపై అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్లో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వర్షపాతం, జలాశయాలు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటి వరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమానికి వచ్చేసాం. మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటను వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే పోస్ట్ కార్డ్ ద్వారా మన అడ్రస్ కి పంపచ్చు. అడ్రస్ వచ్చేసి మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూరు రోడ్, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు. పిన్ 524004. మరి ఫస్ట్ లెటర్ మనకు రాస్తున్న వారు నెల్లూరు స్టోనర్స్పేట నుంచి లక్కీ అండ్ ఫ్యామిలీ అండి. మనోజ్, తనూజ, బబ్లు, రేఖ, మృదుల వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. వీరు దేవదాస్ చిత్రం నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్లు దేవదాస్ మూవీ నుంచి అయితే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విందాం.

మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో మరొక లెటర్ రాసిన వారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక, శ్రీమన్నారాయణ, విఘ్నేష్, మాలిని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు వెంకీ చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేయండి, మాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అని చెప్పి కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్లు వెంకీ మూవీలోంచి మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటున్నారు మన ఫేవరెట్ ప్రోగ్రామ్ మనోరంజని. మరి ఈనాటి మన మనోరంజనిలో మరొక లెటర్ మనకి రాసిన వారు దిలీప్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ నవాపేట అండి. వీరు మదన్, మోహన్, ప్రవళిక, నీలిమ, లీలా, అజయ్, శంకర్, మాధవి, విజ్జి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అంట. సో మెగాస్టార్ అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి. కాబట్టి చూడాలని ఉంది మూవీ నుంచి సాంగ్ అయితే మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. డెఫినెట్ గా అండి, మీరు కొన్నట్లు చూడాలని ఉంది మూవీ నుంచి మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను. విందామా?

ఆకాశవాణి సీమాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మనం ఇప్పుడు మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటున్నాం. మన నెక్స్ట్ లెటర్ మనకు రాసిన వారు నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి భాగ్యలక్ష్మి, నిక్కి, కుమార్, నవీన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు దేశమధుర చిత్రం నుంచి మా ఫేవరెట్ సాంగ్ ఒకటి ప్లే చేయండి అని కోరుతున్నారు. డెఫినెట్ గా అండి, మీరు కోరినట్లు దేశమధుర మూవీ నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

మరి ఈనాడు మన ప్రోగ్రామ్ కి ఆఖరి మెసేజ్ ఎవరి దగ్గర నుంచో చూద్దాం. నెల్లూరు వేదేపాలెం నుంచి లక్ష్మీకాంత్ అండ్ ఫ్యామిలీ రాస్తున్నారండి. మా కోసం వర్షం చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా మీరు కొన్నట్టు వర్షం ఊహించి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు మనకు పంపిన లెటర్స్ ద్వారా వాళ్ళకున్న సాంగ్స్ అయితే విన్నాం. మరి సమయం అయితే 9 గంటలు అయిపోయింది. వెంటనే మనం ఆ ప్రోగ్రామ్ కి టాటా చెప్పేసి హలో అభిరుచికి వచ్చేద్దాం. మరి ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో తెలుసు కదా మీరు కాల్ చేసిన నంబర్ 0861233100, అలాగే 0861233102 కి కాల్ చేసి నాతో మాట్లాడి మీరు కొన్ని సాంగ్ వినొచ్చు.

0: మరి ఆల్రెడీ కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: ఓకే, మీ పేరు చెప్పేసండి, నాకైతే తెలుసు, మరి మిగతా వాళ్ళకి తెలియాలి కదా.
1: బాలాజీ నాకు హైదరాబాద్ చెప్తా.
0: ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: దృశ్యంలో ప్రతిరోజు పండగ అనే పాట, తుమ్మలపల్లి గోపీనాథ్, ఇనుమడు మొహమ్మద్ రఫీ, బేరంగుంట బాబు.
0: ఓకే,
1: వినే శ్రోతలందరి కోసం మేడం.
0: తప్పకుండా అండి, మంచి సాంగ్ అడిగారు, మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు, రెడీగా ఉంది, విందామా?
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: మరి ఈనాటి మన హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. లైన్ లో వెయిట్ చేస్తున్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? గోపీనాథ్ గారు బాగున్నారా? లాస్ట్ వీక్ కూడా మాట్లాడినట్టున్నాను కదా మీతో నేను.
1: అవును మేడం, మాట్లాడాను మేడం.
0: ఓకే, మరి రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ముగ్గురు అమ్మాయిలు ఇస్తున్నారు, ఆకాశం నుండి నా కోసం వచ్చావా అనే పాట మేడం.
0: అంత ఇష్టమా సాంగ్ సార్ మీకు?
1: ఇది కామెడీగా బాగుంటుంది.
0: కామెడీగా ఉంటుందా? నేను వినలేదు, వింటాను.
1: రాజుబాబు మీద చిత్రీకరించారు ఈ పాట. లక్ష్మి బాలసుబ్రహ్మణ్యం రాజుబాబు వాయిస్ తోనే మిమిక్రీ చేస్తూ పాడాడు.
0: ఓకే ఓకే, అయితే మీతో పాటు నేను కూడా వింటాను. నేను కూడా ఎప్పుడు వినలేదు సాంగ్. ఆ చెప్పండి.
1: కాలం పోలయ్య, ఖాదర్ భాష, జాకీరు, మహమ్మద్ రఫీ, జోగిపతి, శివప్రసాద్, ధన్యవాదం రామచక్రం అతని కోసం.
0: ఓకే సార్, మీ అందరి కోసం కూడా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.

బంకెళ్ళు నీ లేత ఒళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు. నీకు నేను ముత్తుల బండి, నన్ను కట్టకే ఇబ్బంది. నీకు నేను ముత్తుల బండి.

0: మేడం కాలవా?
1: ఏం చేద్దాం చెప్పండి సార్, ఫోన్ ఉంటే మాట్లాడచ్చు.
0: ఆ ఓడి దేవుడు కూడా కరుణిస్తాలే.
1: ఓకే, మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: ఓడి దేవుడి గురించి పాట పోతున్నా మేడం. రాజకోర రాసి సినిమాలో కరుణించవా పాట కావాలి మేడం.
1: ఓకే అండి, తప్పకుండా.
0: ముఖ్యంగా సోమనాథన్ జాతర రావు, పాలెపోలయ్య, ముఖ్యంగా నా ప్రాణం ఇచ్చిన జాగీర్ బాసా కోసం, ఇస్మాయిల్ అన్న కోసం, ముఖ్యంగా మీకోసం కూడా, ప్రణయ్ మేడం కోసం కూడా.
1: సార్ నా కోసం సార్, నేనేమైనా వర్షం కురిపిస్తానా?
0: ఈ పాట చాలా అర్థం మేడం.
1: అదే, నేనేమైనా వర్షాన్ని కురిపిస్తానా? నాకోసం డెడికేట్ చేస్తున్నారు.
0: కురవాలని మేడం, అందరూ బాగుండాలి, వర్షం కురవాలి, ముఖ్యంగా రైతులు బాగుంటే మనం బాగున్నట్టు.
1: ఓకే అండి, సాంగ్ అయితే రెడీగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందాం.
0: మన అనౌన్సర్ అడిగిన చెప్పండి మేడం.
1: అలాగే సార్.

0: మొత్తానికి ఈ సాంగ్ విన్న వరుణదేవుడు అయితే డెఫినెట్గా ఇవాళ వాన కురిపిస్తాడు సార్ కోసమైనా. పాపం చాలా బాధపడుతూ ఈ వాన పాట అడిగారు. ఓకే, మరి ఈనాటి మన ప్రోగ్రాంలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. లైన్లో వెయిట్ చేస్తున్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం.
0: బాగున్నారా సార్?
1: చాలా బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నాను సార్.
1: ఇప్పుడే మా అన్న ఫోన్ చేశాడు, అహోబలం వెంకటేశ్వర. నా కప్పటం లేని మనిషి మేడం, ఎందుకంటే అడగతాడు ఏదైనా చెప్తాడు పాపం. అటువంటి సీనియర్ తోటకి ఈ మధ్య లైన్ లో తీసుకుని చాలా మంది కట్ చేస్తున్నారు మేడం. చాలా బాధపడి నాకు ఫోన్ చేశాడు మేడం.
0: ఓకే, మరి ఈ రోజు మీరు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం ఈ రోజు అమ్మాయి కాపురం సినిమాలో పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబాయ్ కోతలు ఉన్నారు మేడం.
0: చెప్పండి.
1: అహోబలం వెంకటేశ్వర్లు, సోమనాథం జనార్దన్ రావు, శంకరయ్య, ఆలగడ్డ పాలయ్య, ఇస్మాల్ భాయ్,

0: ఇనపడుగు మొహమ్మద్ రఫీ, గోపీనాథ్, తబల మస్తాను, జేసీబి మస్తాను, చేప వెంకటేశ్వర్లు.
1: ఓకే అండి, మీకోసం సాంగ్ అయితే రెడీగా ఉంది.
0: మేడం
1: తప్పకుండా అండి, తప్పకుండా విందామా.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటున్నారు. మరి మన మరొక కాలర్తో మాట్లాడదాం, లైన్లో వెయిట్ చేస్తున్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి?
1: నా పేరు పెద్దపాటి రాంబాబు మేడం, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: రాంబాబు గారు బాగున్నారా? ఫస్ట్ టైం కాల్ చేయడము, ఇంతకుముందు చేస్తున్నారా?
1: ఫస్ట్ టైం మేడం.
0: వావ్, ఫస్ట్ టైం. ఓకే, ఇంకా రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఎలాగున్నారు? బాగున్నారు మేడం.
0: బాగున్నారండి. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: సంసారం చదరంగంలో టైటిల్ సాంగ్ మేడం.
0: ఓకే, తప్పకుండా ప్లే చేస్తానండి మీకోసం. విందామా, సాంగ్ రెడీ ఉంది
1: మేడం. కోరుకున్న స్తోత్రం.
0: చెప్పండి చెప్పండి.
1: దళనాచిపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం.
0: ఓకే,
1: ఆయనే నాకు ఈ రేడియో పరిచయం చేసింది.
0: ఓకే అండి,
1: ఆయన చెప్తే అందుకే కాల్ చేశాను మేడం. నెంబర్ కూడా ఆయనే ఇచ్చారు.
0: అవునా? ఓకే అండి, మీకోసం సాంగ్ అయితే రెడీగా ఉంది, ప్లే చేస్తున్నాను. విందామా?
1: విన్నాం మేడం.
0: థ్యాంక్ యూ
1: మేడం.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలను ఇంతవరకు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:31. ఇప్పుడు హలో బ్రిడ్జి కార్యక్రమానికి వచ్చాం. ఈనాటి హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా మీ వాట్సాప్ మెసేజ్ పంపించి మీరు కొన్న సాంగ్ వినాలనుకుంటే 7901084415 కి మెసేజ్ పంపచ్చు. మరి ఫస్ట్ మనకి రాస్తున్న వారు జగదేక వీరుని కథ చిత్రం నుంచి పాట కావాలి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామం చీర్లవంచు నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగారవి, రేష్మ, రెస్వాన్, రియాన్స్, లక్కీ కోరుతున్నారు. అలాగే వీరితో పాటు కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత్ కన్నా, అమ్మి, మీరు ఫిదా మూవీ నుంచి సాంగ్ అయితే కావాలని కోరుతున్నారు. ఇంకా అలాగే

ఏదైనా ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ హితేంద్ర దాస్ అస్సాం నుంచి రాస్తున్నారు. మరి ఇంకొకరైతే పెత్తనపల్లి కర్ణాటక నుంచి సుబ్రమణి గారు రాశారు, మా కోసం కొదమసింహ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా కొదమసింహం చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఇలాంటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్లో మరొక మెసేజ్ చదువుదాం. మనకి మెసేజ్ రాసిన వారు పశ్చిమ్ సింగ్ భూమ్ చైభాష జార్ఖండ్ నుంచి రాస్తున్నారు. శివగోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాంశు గోప్, సంగీత్ గోప్, లిపి గోప్, ఇంకా దీపాలి గోప్, వీరు ఎన్ని సాంగ్ మా కోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు. అలాగే ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, జి లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలందరూ కూడా ఖైదీ నెంబర్ 150 నుంచి మాకు సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే, మరి ఇంకా అమనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శేఖర్, వీరు ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి సాంగ్ కావాలి మా కోసం ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఇంకా మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విద్దాం.

0: లెట్స్ డు కుమ్ముడు.
1: ఈనాటి మన హలో అభిరుచి కార్యక్రమంలో మరొక మెసేజ్ నారాయణడిపేట బీసీ కాలనీ నుంచి హారిక రాస్తుంది. మా కోసం పారడైజ్ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ హారిక, మేఘన, లలిత, కామాక్షి, నాగరాజు కోరుతున్నారు. ఓకే, ఇంకా అలాగే అల్లరి ప్రియుడు చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రామానంద గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. అలాగే స్వర్ణకమలం చిత్రం నుంచి పాట కావాలి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాస్ కృపాచారి, అనిత, సాయి, వర్షసాయి, రిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుంచి రాస్తున్నారు. ఇంకా మ్యాడ్ మూవీ నుంచి సాంగ్ కావాలి మా కోసం ప్లే చేయండి అంటూ పాపినాయపాల నుంచి మధుసూదన్ రెడ్డి గారు రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా పారడైజ్ చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటున్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని. నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్ బొమ్మరిలో మూవీ నుంచి పాట కావాలంటూ ప్రతాప్ గారు ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. అలాగే మీ కార్యక్రమాలన్నీ వింటున్నాం, మా కోసం ప్రేమతో చిత్ర నుంచి పాట కావాలి అంటూ బెంగళూరు నుంచి జయలక్ష్మి గారు రాస్తున్నారు. ఇక వీరితో పాటు పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మెహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. మా కోసం యువరాజు మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఇంకా యముడికి మొగుడు చిత్రం నుంచి సాంగ్.

మరొక మెసేజ్ చూసేద్దాం. మన వాట్సాప్ లో వచ్చింది, మా కోసం ముఠామేశ్వరి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మోరిపల్లం గ్రామం నుంచి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే బుద్ధిమంతుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ బాలు గారు బుచ్చి నుంచి మెసేజ్ చేశారు. అలాగే స్నేహం చిత్రం నుంచి ఏదో ఒక సాంగ్, మంచి సాంగ్ ప్లే చేయండి మాకు అంటూ కోరుతున్న వారు శ్రీనివాస్ గారు పోస్టల్ కాలనీ నుంచి. ఓకే, ఇంకా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి పాట కావాలి అంటూ రఘువీర్ సింగ్ గారు సుగుణాబాయి రాధా మున్నా అక్షయ అనగా అనుచరిని ఏలూరు నుంచి రాస్తున్నారు. అలాగే మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ముఠా మేస్త్రి చిత్తూరు నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

ఇంతవరకు మీరు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు అన్న పాటలు విన్నారు కదా. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల సమగ్ర అభివృద్ది, నైపుణ్యాభివృద్ది, సృజనాత్మకత, పరిశోధన, వృత్తి విద్యతో పాటు విద్యలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈపీ 2020 ద్వారా పాఠశాల విద్యలో వచ్చిన మార్పులు, ఆ పూర్తి వివరాలు ఏమిటి అన్న వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి లవకుమార్ గారు, పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్, కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం నుంచి. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్, నమస్కారం. సార్,
3: నమస్కారం. సార్,
2: సార్ కార్యక్రమంలో ముందుగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు?
3: భారతదేశంలో విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో విద్యల కంఠస్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. పరీక్షలు మరియు మార్కులపై అధిక దృష్టి, వృత్తి నైపుణ్యాలకు పరిమిత అవకాశాలు, అలాగే విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వంటి సవాళ్లు కనిపించాయి. ఇదివరకటి విద్యా వ్యవస్థ ఓన్లీ రోట్ లెర్నింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. పిల్లలు ఏదైనా విషయంపై అనలిటికల్ గా ఆలోచించి దానిపై నిర్ణయాన్ని తీసుకునే శక్తి లేకుండా చేసేది. కాబట్టి జ్ఞానం మాత్రమే కాకుండా

0: నైపుణ్యాలు, విలువలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యత కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దే సమగ్ర విద్యా విధానం అవసరమైంది. ఈ దిశగా ఎన్ఈపీ 2020 రూపొందించబడింది. దానికోసమే ఇదివరకు విద్యా పాలసీల్లో కూడా కొన్ని మార్పులు చేపట్టినప్పటికీ ఎన్ఈపీ 2020 దానికి సంపూర్ణకత ఇచ్చింది.
1: సార్, 5+3+3+4 ఈ విద్యా నిర్మాణం అంటే ఏంటంటారు?
0: ఇంతకు ముందు ఉన్న 10+2 విధానంలో ప్రీ స్కూల్ దశ అధికారిక నిర్మాణంలో ఇంత ప్రాధాన్యత లేదు. కొత్త విధానం చిన్న పిల్లల విద్యకు కూడా పాఠశాల విద్యలో కీలక భాగంగా చూస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ గా చేయబడింది. ఇప్పుడు 5+3+3+4 మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ అంటే 3 సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్ మరియు 1-2 తరగతులు అందులో ఉన్నాయి. తరువాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్ అంటే ఇందులో 3, 4, 5 తరగతులు అందులోకి వస్తున్నాయి. తరువాత మరియు 3 సంవత్సరాలు మిడిల్ స్టేజెస్ 6, 7, 8 తరగతులు ఇందులో భాగంగా ఉన్నాయి. చివరిది 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్ అంటే 9, 10, 11, 12 తరగతులు ఇందులో మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇదివరకు 10+2 అని సెపరేట్ గా 10 వరకు పాఠశాల +2 కాలేజీ చదువు దానిలో భాగంగా ఉండేది. ఇప్పుడు 5+3+3+4 లో కంప్లీట్ గా 12వ తరగతి వరకు ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఒకే దానిలో ఒకే అంబ్రెల్లా కిందకు ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం జరిగింది.
1: లవ్ కుమార్ గారు, మనం చూస్తూ ఉన్నాము ఈ ఎన్ఈపీ 2020లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అని ఉంది కదా సార్, సో దీనిపై ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్, FLN అంటే చదవటం, రాయటం మరియు బేసిక్ ప్రాథమిక గణిత నైపుణ్యాలు విద్యార్థి భవిష్యత్ అభ్యాసానికి పునాది. ఎవరైనా విద్యార్థి జీవితంలో అతను సక్సెస్ అవ్వాలంటే బేసిక్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఒక చిన్న విద్యార్థి ప్రాథమిక స్థాయిలో చదివిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే తర్వాత తరగతుల్లో మిగతా సబ్జెక్ట్స్ అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ వంటి ఇతర విషయాలు సమర్థంగా నేర్చుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఎన్ఈపీ 2020 ప్రాథమిక దశలోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించడాన్ని అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా చూస్తుంది. దీని ఉద్దేశం పూర్తిగా అది అందులో క్రోడీకరించబడింది. ఆ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి నైపుణ్యాలు అలాగే భవిష్యత్తులో నేర్చుకోబోయే జ్ఞానానికి అభ్యాసనం పునాదిగా మాత్రమే ఇది ఉంటుంది.
1: సార్, మాతృభాష లేదా స్థానిక భాషల్లో బోధనకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
0: మాతృభాష విధానంపై ఎన్నో రకాల చర్చలు ఈ మధ్య జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మాతృభాష లేనిదే పరభాష అంటే విదేశీ భాష నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్నారికి మాతృభాషలో పదాలు ముందు పరిచయం అవుతాయి. పరిచయం అయ్యాకే ఏ భాష అయినా గాని వేరే భాష భావాలు ఏదైనా గాని అర్థం చేసుకోగలరు. అందువల్ల భాష విద్యకు అడ్డంకా కాకుండా అభ్యసనానికి వంతెనగా ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ముందు మనం విదేశీ భాష నేర్చుకోలేదు, మాతృభాషలోనే మనకి చిన్న చిన్న పదాలు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు, రండి కూర్చోండి అని అంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఆ రండి కూర్చోండి అనే పదాన్ని మనం తెలుసుకున్నాం. ఆఫ్టర్వర్డ్స్ తరువాత మనం ప్లీజ్ కమ్ అండ్ బీ సీటెడ్ అని నేర్చుకుంటున్నాం. అంటే మాతృభాష మనకి తెలియకుండానే మనలో ఒక ఇంటర్నల్ పార్ట్ గా మనకి అయ్యింది. కాబట్టి మాతృభాష ప్రాధాన్యం అనేది చాలా అవసరం. అది లేనిదే పరభాష విదేశీ భాష నేర్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. అలాగే ఎన్ఈపీ 2020 ప్రకారం సాధ్యమైన చోట కనీసం 5వ తరగతి వరకు ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు మాతృభాష లేదా స్థానికంగా ఏ భాష ఉంటే ఆ భాషని నేర్చుకోవాలని ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ఈపీ 2020 సూచించడం జరిగింది. అదే సమయంలో ఇతర భాషలను కూడా నాణ్యంగా నేర్చుకునే అవకాశాలు కల్పించాలి. మన మాతృభాషే కాదు పరభాష మనకు వద్దు అని అనడం కూడా చాలా తప్పు. పరభాష కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో విద్యార్థుల్లో అవగాహన, భాషా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం మరియు బహుభాషా సామర్థ్యం పెరగవచ్చు. సో మాతృభాష అనేది ప్రాధాన్యత లేకుండా

0: స్కూల్ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, ఏ పాఠశాల కానీ, ఎక్కడా కూడా మాతృభాషకు ప్రాధాన్యం లేకుండా పరభాష కోసం ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అసహజం. అది సరైనది కాదు.
1: లవ్ కుమార్ గారు, NEP 2020లో మనం చూస్తే కనుక కంఠస్థ విద్యకు బదులుగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబొరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఇటువంటి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు కదండి, మరి ఎందుకు వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు NEP 2020లో?
0: కరెక్ట్ గా అడిగారు సార్. NEP 2020లో క్రిటికల్ థింకింగ్, 3 C's అండి, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా అవసరం. పూర్వం రోజుల్లో, మేము చదువుకునే రోజుల్లో, కంఠస్థ చేయడం, ఆ ప్రశ్న వస్తేనే ఆ జవాబు రాయడం జరిగేది మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆ జవాబు అని ఇప్పుడు లేదు. ఆ ప్రశ్న ఆ ప్రశ్నగానే పరీక్షల్లో అడగట్లేదు. ఆ ప్రశ్నను ఏ విధంగా అయినా గాని అడగవచ్చు. దానికి విద్యార్థి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలాంటి ప్రశ్న వచ్చినా గాని జవాబు రాసే విధంగా ఉండాలి. అందుకే నేటి ప్రపంచంలో ఒక విద్యార్థికి పుస్తకంలో సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే సరిపోదు. ఆ జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. అది చాలా అవసరం. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక సమస్యకి సమాధానం గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సమస్యకు మరో పరిష్కారం ఏంటి అని ఆలోచించడం విద్యార్థిని భవిష్యత్తుకు మరింతగా సిద్ధం చేస్తుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు.
1: సార్, పరీక్షలు, మూల్యాంకన విధానంలో NEP 2020 ద్వారా ఎలాంటి మార్పులు ప్రధానంగా వచ్చాయంటారు?
0: ఒకప్పుడు పరీక్ష అనేది మన జ్ఞాపకశక్తికి పరీక్ష. మనం చదివింది గుర్తుపెట్టుకొని పరీక్ష హాల్లో ఆ గుర్తుపెట్టుకున్న విషయాన్ని రాసేవాళ్ళం. కానీ NEP 2020లో పరీక్షను కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కాకుండా అవగాహన, అన్వయ సామర్థ్యం మరియు కాంపిటెన్సీ ఆధారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందాం. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడు అన్నది కాదు, ఏం నేర్చుకున్నాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు, అతని అభ్యాసంలో ఎంత పురోగతి ఉంది అనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో పరీక్షల భయం తగ్గి అభ్యాసనం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. NEP 2020 ద్వారా మనకి ఇలాంటి మార్పు రావడం నేటి విద్యార్థుల్ని ఒక మంచి పౌరులుగా చేసే అవకాశం NEP 2020 కల్పించిందని నేను గర్వంగా చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక విద్యావేత్తగా.
1: సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
0: ఇది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని సృష్టించే స్థాయికి ఎదగాలి. దీని వెనుక ఉద్దేశం అది. అందుకే NEP 2020లో పాఠశాల స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో మీకు ఇప్పుడు వొకేషనల్ ల్యాబ్స్, రీసెంట్ గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ NEP 2020 వాటి వెనుక ఉద్దేశం మాత్రమే. ఇవన్నీ కల్పించడం అవకాశాలు విద్యార్థులకు నిజంగా ఒక గొప్ప వరం. ఇలాంటివి చాలా విద్యార్థులకు ఉపయోగపడతాయని, అందులో ఎటువంటి సందేహం లేదని నేను చెప్పగలను. అలాగే విద్యార్థి వాస్తవ జీవితంలో పనులపై అవగాహన, చేతివృత్తి పట్ల గౌరవం, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన మరియు ముఖ్యంగా ఎంప్లాయబిలిటీ స్కిల్ పెరుగుతుంది. దీనిలో ఎట్టి సందేహం లేదు సార్. పాఠశాల స్థాయి నుంచే వృత్తి వైద్య నైపుణ్యాభివృద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఇది పాఠశాల విద్యలో ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.
1: సార్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మధ్య ఉన్న కఠినమైన విభజనలను తగ్గించడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి?
0: ఒక మంచి ప్రశ్న అడిగారు సార్. ప్రతి విద్యార్థి ప్రతిభ ఒకే విధంగా ఉండదు సార్. మన చేతిలో 5 మనకి ఫింగర్స్ ఎలాగైతే డిఫరెంట్ గా ఉన్నాయో, డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో అది కూడా అలాగనే. మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ లో మనకి 40 మంది ఉంటారు. 40 మంది ఒక విద్యార్థి మార్కులు, చదువులో ఎక్కువగా ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి డ్రాయింగ్ వేయగలిగే నైపుణ్యత ఉంటుంది, ఒక మంచి పాట పాడగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి ప్రాజెక్టు ఇన్నోవేటివ్ థింకింగ్ తో చేయగలిగే

శక్తి ఉంటుంది. సో డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ మైండ్స్ సార్. సో అందరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్ తో పాటు మ్యూజిక్ లేదా ఎకనామిక్స్ తో

0: కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో రకరకాల డిసిప్లిన్స్ తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యని, డిగ్రీ విద్యని చేయవచ్చు. ఇది పూర్వం రోజుల్లో ఈ అవకాశం ఉండేది కాదు. ఇది రావటం ఎన్ఈపి 2020 పాలసీ వల్లే రావటం జరిగిందని నేను నిర్భయంగా చెప్తాను.
1: సార్, డిజిటల్ టెక్నాలజీ విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకువస్తుంది ఈ ఎన్ఈపి 2020? అండ్ మనకి డిజిటల్ డివైడ్ ఉంది కదా సార్, సో ఈ డిజిటల్ డివైడ్ వంటి సవాళ్లను ఎలా అధిగమించాలంటారు?
0: సార్, డిజిటల్ డివైడ్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి డిజిటల్ డివైడ్ ఉండేది, దాన్ని కూడా మనం అధిగమించడం జరిగింది సార్. కోవిడ్ టైంలో కాలేజీలు, పాఠశాలలు మూసివేసి పిల్లలు ఇంట్లో ఉండటం, అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇంట్లో ఉండడం అయినా కానీ వాళ్ళకి ఆ డిజిటల్ డివైసెస్ ఉన్నాయా లేదా ప్రత్యేకంగా చూసి వాళ్ళకి ఏర్పాటు చేసి పాఠాన్ని ఆన్లైన్ లో బోధించడం జరిగింది సార్. సో డిజిటల్ టెక్నాలజీ అనేది విద్యార్థులు ఓన్లీ పుస్తకమే, పాఠ్య పుస్తకమే కాదు, వీడియోస్, డిజిటల్ ఎక్విప్మెంట్, డిజిటల్ లైబ్రరీ, ఆన్లైన్ కోర్సెస్, ఈ అనేక వనరులను ఉపయోగించగలుగుతున్నాడు. అయితే డిజిటల్ డివైడ్ అనేది ఒక వాస్తవమైన సవాలు. కానీ మనం గతసారి కోవిడే మనకు ఉదాహరణ. ఆ కోవిడ్-19 టైంలో మనం దాన్ని అధిగమించాం, ఆల్రెడీ మనం దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ ఫోన్, ఒక కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ సౌకర్యం సమానంగా ఉండకపోవచ్చు, కానీ ట్యాబ్స్ ఇచ్చారండి, ట్యాబ్స్ ఇచ్చారు, మొబైల్స్ ప్రొవైడ్ చేశారు గతసారి. అదే మనకి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. కాబట్టి పరికరాలు అందుబాటులోకి తేవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడం, ఉపాధ్యాయులకు డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ విద్యను సమన్వయం చేయడం చాలా అవసరం. ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది, ఉంది. కానీ మాక్సిమం ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సులభతరం అయింది. ఒకప్పుడు రోజులు కాదు సార్, రోజులు మారాయి. అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది, ఇంకా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వికసిత భారత్ మన లక్ష్యం టైం పీరియడ్ కి డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము, సాధిస్తామని నాకు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది.
1: సరే, ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులకు శిక్షణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం, సో ఎందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉన్నారు ఈ పాలసీలో?
0: ఉపాధ్యాయులకి శిక్షణ అనేది అత్యంత అవసరం అండి. ఉపాధ్యాయుడు శిక్షణ పొందలేకపోతే తను విద్యార్థుల్ని తయారు చేయలేడు. ఫ్యూచర్ విద్యార్థులు, భవిష్యత్తు విద్యార్థుల్ని తయారు చేయడం చాలా కష్టం. ఇప్పుడు టీచర్స్ కి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అనేది వాళ్ళకి కంపల్సరీ చేశారు. వాళ్ళ జీతభత్యాల్లో గాని లేదా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో గాని వాటన్నిటికీ దాన్ని డీలింగ్ చేయడం జరిగింది. సో ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ట్రైనింగ్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. అలాగే CPW, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ప్రతి అధ్యాపకుడికి తప్పనిసరి చేశారు. ఇన్ని గంటలు ఆఫ్లైన్ ట్రైనింగ్, ఇన్ని గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రతి అధ్యాపకుడు చేయాలి అని ఒక సెట్ రూల్ ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. మా కేంద్రీయ విద్యాలయాలు అయితే మేము 40 గంటలు ఆఫ్లైన్, 50 గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ మంత్ మాకు ఒక డేటా కలెక్ట్ చేస్తారు, ఎన్ని గంటలు మీరు చేశారు, ఎన్ని గంటలు ఆన్లైన్, ఎన్ని గంటలు ఆఫ్లైన్, ఎంత ఇంకా షార్ట్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. టైం టు టైం మాకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో ఉపాధ్యాయుడికి ట్రైనింగ్ అనేది అది తప్పనిసరి. ఉపాధ్యాయుడు ట్రైనింగ్ లేకపోతే ఏదైతే ఇన్స్ట్రుమెంట్, నైఫ్, ఒక టూల్ ఉందో, ఆ టూల్ షార్పనింగ్ చేయకపోతే ఆ టూల్ వీ కెనాట్ యూజ్ ఇట్, దాన్ని మనం యూజ్ చేయలేం. ఆ టూల్ యూజ్ చేసినా గానీ అది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రావు. సో కొత్త కరికులము, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ, అలాగే అసెస్మెంట్ రిఫార్మ్స్, వీటన్నిటి అంశాలకు సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవసరం. అందుకే ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులు కంటిన్యూస్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు ఆధునిక బోధన పద్ధతులపై ప్రాధాన్యత ఇచ్చారు సార్.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక వెనుకబడిన వర్గాలు, బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్య అవకాశాలు ఎలా కల్పించవచ్చంటారు ఎన్ఈపి 2020 ద్వారా?
0: ఎన్ఈపి 2020 విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి కూడా అభ్యాస అవకాశాన్ని కోల్పోకూడదని లక్ష్యంగా పెట్టుకుంది సార్. సో కాబట్టి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు, వెనుకబడిన ప్రాంతాలు

0: ప్రత్యేక మద్దతు, వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం మరియు ఇతర సహాయ చర్యలు, అలాగే ఎడ్యుకేషనల్ ఈక్విటీ సాధించడానికి విధానం దిశానిర్దేశం చేస్తుంది ఈ ఎన్ఈపీ 2020 సార్. ఇందులో అన్ని మార్గదర్శకాలు. ఎన్ఈపీ 2020 ఇస్ లైక్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ లైక్ ఏ గాడ్స్ బుక్. నిజంగా ఒక గొప్ప పాలసీ ఎన్ఈపీ 2020. అది క్షుణ్ణంగా చదివితే నిజంగా అందులో క్రోడీకరించిన అంశాలు, భారతదేశం ఎటువైపు వెళ్తుంది అన్న ఒక ఇది కలుగుతుంది సార్. అంత జాగ్రత్తగా డ్రాప్ చేశారు. ఒక గ్రేట్ డాక్యుమెంట్ అండి అది, ఎన్ఈపీ 2020.
1: లవ్ కుమార్ గారు, మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన జాతీయ స్థాయి విద్యా సంస్థల వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు సార్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మనకి చాలా ఐఐటీలు, ఐఎంలు, ఐజర్లు స్థాపించారు సార్. ఉదాహరణకు తిరుపతిలో ఐఐటి, అలాగే విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే ఐజర్ ఒకటి తిరుపతిలో, అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మీకు వరంగల్ లో వచ్చింది, అలాగే ట్రిపుల్ ఐటి కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి సార్. రాష్ట్ర విద్యార్థులకు జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయి. సో ఈ సంస్థలు ఏంటి? ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్రాథమిక శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు అందిస్తున్నాయి సార్. ఈ సంస్థల స్థాపనకు సంబంధించి అధికారిక వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా నమోదు చేసింది. ఇవన్నీ టైం టు టైం వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాయి అని సందేహం లేదు
1: సార్. ఎన్ఈపీ 2020 బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఎలా దోహదపడుతుంది
0: సార్? ఎన్ఈపీ 2020 మీకు ఇది ఒక ఫైన్ డాక్యుమెంట్. ఇందులో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అలాగే టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, అలాగే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చింది సార్. అలాగే ఐఐటి టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఐఐఎంస్, ఐజర్స్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఎన్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటి తిరుపతిలో బీటెక్ తో పాటు ఎంఎస్, పిహెచ్డి, ఎంటెక్, ఎంఎస్సి మరియు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి విభిన్న కార్యక్రమాలు అభివృద్ధి చెంది. ఇది నిజంగా ఒక కొత్త తరహా విద్యా అవకాశం అండి. ఐఐటి తిరుపతిలో మీకు బీటెక్ అనుకుంటాం మనం, దాంతోపాటు ఎంఎస్ ఉంది, పిహెచ్డి ఉంది, అలాగే ఎంటెక్, అలాగే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఈ అన్ని రంగాల్లో కూడా మీకు ఐఐటి తిరుపతిలో అన్ని తరహా డిగ్రీలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి
1: సార్. కార్యక్రమంలో చివరగా ఎన్ఈపీ 2020లోని విద్యా సంస్కరణలు దేశాభివృద్ధి మరియు సేవాభావంతో ఎలా అనుసంధానమవుతాయంటారు
0: సార్? విద్యార్థులు జ్ఞానం పెరగడం ఒక దశ మాత్రమే సార్, అలాగే జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం విద్య యొక్క మరింత గొప్ప లక్ష్యం. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ విద్యార్థుల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తున్నారు. అయితే ఎన్ఈపీ 2020 ద్వారా నైపుణ్యాలు, అలాగే పరిశోధన, టెక్నాలజీ వీటన్నిటికీ ప్రాధాన్యత పెరిగింది. సో కొత్త జాతీయ సంస్థలు యువతకు ఉన్నత విద్య, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్థి తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిని తన వంతు సేవ చేయగల పౌరుడిగా ఎదగడం ఈ మొత్తం ప్రక్రియ యొక్క ముఖ్యమైన ఫలితంగా చూడవచ్చు. దేశం నాకేం ఇచ్చింది అన్న ధోరణి విడిచిపెట్టాలండి. ఇప్పుడు నేను దేశానికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఆలోచించాల్సింది అది. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కంట్రీ, ఇట్స్ నాట్ దట్ వాట్ కంట్రీ డిడ్ ఫర్ మీ. అలా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తే ఈ దేశం ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, తప్పనిసరిగా వికసిత్ భారత్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం.
1: లవ్ కుమార్ గారు, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం,

0: కూడా. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. ప్రతి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు నేను ప్రేమ నుంచి ఎవరు పాడారంటే కనుక ఏ రెహమాన్ పాడగా వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:25 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. మన ఉన్నాం హర్విల్లు. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రూమ్ లో 4 మూలలు ఉన్నాయి, ప్రతి మూలలో ఒక పిల్లి కూర్చుంది, ప్రతి పిల్లి ఎదురుగా ఇంకో 3 పిల్లలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతి పిల్లితో ఒక మీద పిల్లి కూర్చుంది, మొత్తం రూమ్ లో ఎన్ని పిల్లులు ఉన్నాయని అడిగాను. దానికి ఆన్సర్ చాలా మంది పంపించారు. విజయలక్ష్మి పడకొండూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు, కరెక్ట్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, హర్విల్లో నా ఆన్సర్ సౌజన్యజీ అంటూ 8 పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సుమని పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చలమందిర్ నుంచి మోనిషా అండ్ సి మాధురి తమిళనాడు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. 11 పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఐఎమ్ బంగరాజు ఫ్రమ్ ఆదోర్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు 8 అని. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి సౌజ్ఞ మేడం గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ 20 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పుట్టిపక్కల నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ పంపించారు 7 అని, రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పవన్ పాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 12 అని పంపించారు నంది కొట్కూర్ నుంచి కొద్దుస్ భాషా గారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 8 అని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సర్. అమలాపురం నుండి దొర్బాబు కింగ్ జాన్ కింగ్ విక్టర్ ఉషశ్రీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య శుభోదయం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. శుభోదయం సౌజన్య గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొనకొండ రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. అలాగే అతి ప్రేమ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు.

సంఖ్య అండి. ఇంకా సైకం పోతురాజు, నసగుండ నుంచి నాగలంక మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు. ఆ గదిలో మొత్తం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి గారు. అలాగే హాయ్ మామ్ అంటూ దొడ్డదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాస్ ఆన్సర్ అయితే పంపించారు 8 అని, రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముతుజవలి 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అండ్రద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కలుపర్ నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గద్వాల్ జిల్లా ఎర్మిలి మండలం కే పెద్ద నరసింహ పద్మాబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 12 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా కలమందులపాడు గ్రామం నుండి కాసిం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫైనలీ. మరి ఆన్సర్ ఏంటి అంటే గనక 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ప్రతి పిల్లి తన సొంత తోక పైన కూర్చుంటుంది కాబట్టి 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లున్నాయి. ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్డు ఇవ్వమ్మా ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు అని అడిగారు. అది కూడా పగలగొట్టకూడదు అన్నారు. ఇంకా అవ అలాగే ఇచ్చేసింది, బుట్ట ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొత్తం ఎన్ని గుడ్లున్నాయి అని అనమాట క్వశ్చన్ అయితే. మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మా నెంబర్ 0866 2488 14 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్యాభారతి FM 101.3.

సౌజన్య నేనైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా క్రిమినల్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడారనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మనవనం హర్విల్లో. హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లు ఉన్నాయి, ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్లు ఇవ్వమ్మా ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు, అది కూడా పగలగొట్టకూడదు అన్నాడు. అవ్వ అలాగే ఇచ్చేసింది, బుట్ట మాత్రం ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొదట ఎన్ని గుడ్లు ఉన్నాయి అని అడిగాను అనమాట. దానికి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాజీ ముతజా అలీ గారు 4 అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్ కి. హాయ్ మామ అంటూ దొడ్డదేవరపాడు నుంచి టైలర్ సుజాత శ్రీనివాస్ 4 అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్ కి. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి, పుడిపక్క నుండి పులిపాడి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదూర్ నుంచి బంగారాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గులిజర్ సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటూ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు. మళ్ళీ రిపీట్ చేస్తానండి, సిఆర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ పంపించారు. విజయలక్ష్మి పెడకొందూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజ్ఞ తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మొగల కోటేశ్వరరావు పోలవరం ఉడకబెట్టిన సగం గుడ్డు ఉంటుంది అని పంపించారు. బాగా ఆలోచించారండి. ఇంకా ఏమో మామ్ నేను ప్యూర్ వెజ్ గుడ్లు కొనను సో మాకు తెలియదు అని పంపించారు. ఎవరు అంటే కునితల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ జిల్లా నుంచి. గుడ్డుతో సంబంధం లేదండి, జస్ట్ లాజిక్ తోనే సంబంధం అనమాట. గుడ్ ఏం తినాల్సిన అవసరం ఏం లేదు, నేను గుడ్ తినమని చెప్పలేదు కదా. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పి మాధవరం పెద్దమోదుగుపల్లి నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, నేను జాన్సన్ విజయవాడ నుంచి 12 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే కేవలం ఒక గుడ్డు మాత్రమే. ఎందుకంటారా, ఒక గుడ్డులో సగం అంటే అర్ధ గుడ్డు, దానికి ఇంకో అర్ధ గుడ్డు కలిపితే మొత్తం ఒక గుడ్డే కదా. సో ఒక గుడ్డు సరిగ్గా సరిపోతుంది అనమాట, పాల్గొట్టే పని కూడా లేదు కదా అదనమాట. మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే గనక ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866243884 కి మెసేజ్ చేసండి. Stay tuned to Vidhu Bharati FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి విజయవాడ భారతి FM 101.3 నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ప్రేమ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. విజయ్ యశ్దాస్ పాడగా గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 49 సెకండ్లు గా వస్తుంది. మనవనం హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అతను 10 అడుగులు నిచ్చెన మీద నుంచి కిందకి పడిపోయాడు కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. నేను జాన్సన్ విజయవాడ నుంచి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 3 క్వశ్చన్స్ లో ఇదే జాన్సన్ కరెక్ట్ ఆన్సర్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఇంకా పెదమోదకపల్లి నుంచి పి మాధవరావు గారు నిచ్చెన పడుకోబెట్టింది. అబ్బా కరెక్ట్ అండి మీ వర్షన్ లో. రామ్ కుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, ఒక పాట పలానా పాటలు చాలా బాగా చెప్పారు అంటూ థ్యాంక్ యూ అండి మురళి గారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి ఎక్కుతుండగా మొదటి మెట్టులో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మామ్, నిచ్చెన నిలబడి లేదు అని పంపించారు. అది కూడా కరెక్ట్ ఆన్సరే కదా. అసలు యాక్చువల్లీ నేను చెప్పే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అతను నిచ్చెన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట. 10వ మెట్టు మీద నుంచి పడిపోలేదు కదా, సో మొదటి మెట్టు మీద ఉన్నాడు కాబట్టి దెబ్బేం తగలేదు అనమాట. ఇంకా సిరిగిరి రామ్ ప్రసాద్ మార్కాపురం నుంచి కలలో పడిపోయి ఉంటాడు అని పంపించారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి మీ ఇన్నోవేషన్ కి. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్, లేడర్ వాల్ కి వేయలేదు, ఇట్స్ లైయింగ్ డౌన్ అంటూ వేణు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం తల్లి అంటూ 4 పిల్లలు అంటూ ఇందాక సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇంకా మంగళగిరి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా అతని నిచ్చినే ఎక్కలేదు అని పంపించారు. ఎక్కారండి, ఎక్కారు, ఖచ్చితంగా ఎక్కారు. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా బాసర్కోడు గ్రామం నుంచి ఒక గుడ్డు అని ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గుల్జర్ సాంశివరావు ఫ్రమ్ వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం, ఐఎమ్ సాయి దుర్గా ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డ్రీమ్ కాదండి, డ్రీమ్ అయితే రాంగ్ ఆన్సర్ అనే చెప్తా. హాయ్ సౌజ్ని గారు అంటూ సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరపాడు నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు 10 అడుగులు నిచ్చిన కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మార్కాపురం శివాజీనగర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు ఇసుక మీద పడి ఉంటారు అని పంపించారు. ఇందాక ఆన్సర్ అయితే చెప్పేశాను కదా, అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట, అక్కడి నుంచి పడ్డాడు అందుకే దెబ్బ తగలేదు. ఇంకా అనంతపురం నుంచి అండ్రద గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రావు అండ్ రాణి పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సైకం పోతురాజు సుగుండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కింద పడి ఉండరేమో కదా అని పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ వచ్చేసి ఆ నిచ్చెన పడుకోబెట్టి ఉంది అంటూ నాగకుమారి విజయవాడ నుంచి, అది కూడా కరెక్ట్ ఆన్సరేలే. గుడ్ మార్నింగ్ మొదటిమెట్ నుంచి అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రామ్మోహన్ రావు రాము గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ నేల మీద పడలేదు అంటూ సాతుపాటి రాము పుష్ప గొల్లంపాడు నుంచి ఖమ్మం నుంచి పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా థ్యాంక్ యూ అండి, మీ ప్రశ్నకు సమాధానం ఈసారి వచ్చినప్పుడు చెప్తాను అంటూ మన దేశానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి అంటూ పంపించారు బొడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈసారి ఖచ్చితంగా అడుగుతానండి. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌజ్ గారు హర్విల్లు కార్యక్రమం చాలా బాగుంది, ప్రశ్నలు అడిగారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం, సునంద ఆనందపురం నుంచి డ్రీమ్ లో ఉన్నాడు అని పంపించారు. అదనమాట డ్రీమ్, ఇంకా జంప్ చేస్తాడేమో అంటూ బంగారాజు గారు పంపించారు. కాదండి, అదర్ నుంచి ఆన్సర్ చెప్పేశాను కదా, అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట, అక్కడి నుంచి పడిపోయిన దెబ్బేం తగలదు కదా, అలా అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 47 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే ఈనాటి నా షోకు కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించే మహిళా ప్రయాణికుల భద్రతా విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని వడ్లపూడి మైదానంలో ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో అభివృద్ది చేసిన నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు ఏషియన్ గేమ్స్ లో 4 స్వర్ణాలతో సహా 6 పతకాలు సాధించిన జ్యోతి సురేఖను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ లో 2 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్క్ ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా లక్నౌలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు భారత్ వెస్టిండీస్ తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు ఉంటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: Hey Shankar Tata MBBS.

0: దాదా ఎంబీబీఎస్ తో జై బాలా.
1: శంకర్ దాదా.

ఎస్, మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:16 అవుతుంది. నేను మీ ఆర్జే నగేష్ ని మాట్లాడుతాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా చాలా చక్కగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో మీ అందరూ ఆదరమాలతో చాలా చక్కగా ఉన్నాను. హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేయించడానికి నేనైతే వచ్చేసాను. ఇప్పటి నుంచి 5 గంటల వరకు కూడా మీతో ధూమ్ ధామ్ గా ఎంటర్టైన్మెంట్ తో నేను కూడా పాల్గొంటాను. సో మనమైతే సినిమా కబుర్లోకి అయితే మరి ఎంటర్ అయిపోయాం. మరి తెలుసు కదండి, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ముందు మన బెజవాడలో రిలీజ్ అయ్యేది హిట్టో ఫట్టో తెలిస్తేనే అసలు ప్రపంచం మొత్తం టాక్ వచ్చేస్తుంది. సో మన శ్రోతలు, అంటే మన శ్రోతలైనా సరే లేకపోతే మరి ఎవరైనా ఫ్యాన్స్ అయినా సరే ముందు ఏం చేస్తారంటే కనుక ఖచ్చితంగా సినిమా రివ్యూ ఇవ్వాలి. ఫస్ట్ నేనే ఇవ్వాలి, అది కూడా నా అభిమాన హీరో గురించి, ఆ సినిమా గురించి నేనే చెప్పాలనే ఉద్దేశంతో విజయవాడలో ఫస్ట్ షో బెనిఫిట్ షోలు ఇవన్నీ కొట్టేసిన తర్వాత రివ్యూలు ఇస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఒక సినిమా అంటే ఒక ఎమోషన్ అనుకోవచ్చు, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అవచ్చు. ఇలా రకరకాలుగా కొంతమంది టైంపాస్ కోసం వెళ్తూ ఉంటారు, కొంతమంది ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటారు, కొంతమంది హిట్ చేయడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాల వివరాల గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం మరి కొద్ది క్షణాల్లో. ఇప్పుడైతే మీకోసం సపరేట్ సాంగ్ అయితే వచ్చేసింది, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

శ్రీమతి రచించి దేశప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ జస్ట్ జార్జ్ పాడిన సాంగ్ అయితే ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి సూపర్ సాంగ్ అయితే వేశారు. మరి సినిమా కవర్ లో మనమైతే ఉన్నాం, చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాక ఎంత కాకా పడితే అయిందో మరి ఆ డైరెక్టర్ మరి. సో కదిరి కాళిదాస్ అనే ఒక మంచి క్యారెక్టర్ తో ఈ సినిమాలో చిరంజీవి గారు నటించడం జరుగుతుంది. ఈ మధ్యనే ఆయన ఒక్కోటి అంటే ఏదో సినిమాకి చిరంజీవి గారు ఇట్లా హింట్లు ఇస్తూ ఉంటారనమాట. కాకా అంటే ఏంటి అని కాకానే అడిగితే అప్పుడు చెప్పారు కదిరి కాళిదాస్ అని చెప్పి. సో బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అనేటువంటి అనురాగ్ కాశ్యప్, ఇంతకుముందు మనకి డాక్టరేట్ మూవీలో కనిపించారు, తర్వాత మహారాజ్ చిత్రంలో నెగిటివ్ రోల్ లో కూడా మెప్పించారు అనమాట. ఈయన వచ్చేసి ఒక మెప్పించిన క్రెడిట్ ని ఇంకా దాచుకోకుండా నెక్స్ట్ హై వోల్టేజ్ తో ఈ సినిమాలోనే ఒక ఎంటర్టైనర్ కు పనిచేయాలన్న ఉద్దేశంతోనే కాకా మూవీకి రావాలన్న ఇది వచ్చేసింది. సో దీంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. అసలే మెగాస్టార్ మూవీ, దానికి తగ్గట్టుగా మరి అనురాగ్ కాశ్యప్ వచ్చాడంటే ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఈ సినిమా ఉండబోతుంది అనుకోవచ్చు. సో ఈసారి అయితే మరి చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మనకైతే ఒక మంచి విందుని ఇవ్వబోతుందని చెప్పి అనుకుంటున్నాను మూవీ ముందు విందుని. సో ఈ క్రేజ్ అయితే ఎలా పెరిగిపోతుందంటే రోజు రోజుకి వ్యూస్ కూడా గట్టిగా వస్తున్నాయి ఈ కాకా సినిమాకి. సో ఎస్ఎస్ తమ్ముడు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ 2027 సంక్రాంతి కానుగ్గా అంటే జనవరి 13 ఆ టైంలో ప్రపంచ

0: ఉత్సవంగా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉందన్నమాట. చూద్దాం ఈసారి ఈ కాక మరి మనల్ని కాక పడుతుందో లేదో, మరి ఎలా ఉంటుందో, కాక కాక పుట్టిస్తుందో కేక పెట్టిస్తుందో చూసేద్దాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వేస్తుంది, మిగతా విషయాలని తర్వాత మనుకుందాం. ఇంటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.

ఎస్, తిక్కమూలి సూపర్ సాంగ్ అయితే సార్ మీరు ట్యూన్ చేసి ఉన్నారు రేవతి భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:37 అవుతుంది. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం, మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అసలు చాలా చాలా విషయాలు అయితే మనతో ఎవరి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ సినిమా కబుర్లో వచ్చేసి మీకు నచ్చిన మంచి సినిమాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇంకా జైలర్ అంటే హుకుమ్, టైగర్ కా హుకుమ్ అంటూ సో ఒక సినిమా అయితే వచ్చింది. సో ఈ సినిమాలో రజనీకాంత్ గారిని ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందంటే, ఈ సినిమా ఎలా మేనేజ్ చేస్తారు, అసలు కథ ఏంటి, డిఫరెంట్ గా ఉంది, పైగా స్పెషల్ అట్రాక్షన్ కింద మరి కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలు దించారు కదా, మరి ఎలా వచ్చినాయి అని చెప్పి అనుకున్నప్పుడు సినిమా చాలా బాగా వచ్చింది. వన్ మ్యాన్ షో అన్నట్లుగా వచ్చినప్పటికీ మధ్య మధ్యలో మరి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు ఇవన్నీ రావడం వల్ల కూడా మరి శివరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ రావడం వల్ల మరి ఆ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సైలెంట్ గా వచ్చి ఇలా ఎలాంటి హడావిడి లేకుండా మరి అటు ఫ్యామిలీకి ఇటు మాస్ పీపుల్ కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే విధంగా హిట్ అయింది. ఆ దృక్పథంతోనే, ఆ ఇన్స్పిరేషన్ తోనే మరి సూపర్ స్టార్ రజనీకాంత్ మరొక సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఒక భారీ యాక్షన్ చిత్రం కింద రూపుదిద్దుబోతుంది జైలర్ 2. ఆల్రెడీ నిన్నే మరి మనకి ట్రైలర్ కూడా వచ్చేసింది, చాలా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. మరి ఈ మూవీ వచ్చేసి దసరా 15 కి అంటే అక్టోబర్ 15 దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే దసరా కంటే ముందే మరి ఆ 5 రోజులు 6 రోజులు కలెక్షన్లు ఎరగదీసే పనిలో ఉండడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, మరి మంచి

ఇది వచ్చింది. మరి రజనీకాంత్ గారు సేమ్ మరి జైలర్ 1 లో ఎలా ఉన్నారో 2 లో కూడా అలాగే కనిపిస్తున్నారు. కొంచెం ఎమోషనల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ మూవీలో మోహన్ లాల్ గారు స్పెషల్ అట్రాక్షన్, అండ్ శివరాజ్ కుమార్ గారు ఆల్రెడీ యాక్ట్ చేసి మళ్ళీ ఈ సినిమాలో మరలా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కనుక హృతిక్ రోషన్ గారు మరి విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో ఈ రోల్స్ అన్నింటినీ. సో అసలే సూపర్ స్టార్ రజనీకాంత్, దానికి తగ్గట్టుగా మరి ఇంకా వచ్చేసి మనకి శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, పైగా హృతిక్ రోషన్ గారు, విజయ్ సేతుపతి, వీళ్ళందరూ కూడా ఎవరూ తగ్గని క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో చేస్తున్నారన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది కొద్ది కాలం ఏమీ లేదు దగ్గరలోకి వచ్చేసాం, ఇంకొక 7 to 8 days లో మనమైతే ఈ మూవీని రీచ్ అవ్వబోతున్నాం, చూడబోతున్నాం. మరి దాని రివ్యూ కూడా ఎలా ఉందో కూడా మనం ఈ సినిమా కబుర్లోనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి చాలా ఉందండి. ఒకట జైలర్ 1ను మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నా, అర్థమవుతుంది కదా నేను చెప్పిన క్యారెక్టర్లు, హీరోలు, యాక్టర్లను బట్టే అర్థమైపోతుంది సినిమా ఎలా హైప్ అవబోతుంది, ఎలా హైలైట్ అవబోతుంది, జైలర్ 2ని మనకి ఎలా చూపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది. మరి చూద్దాం మరి 15వ తారీఖు ఎలా ఉండబోతుంది. నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ఎలా ఉండాలనేది, మీరు కూడా ప్లాన్ చేయండి. సో తర్వాత ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఆ ఎలిమెంట్స్, లేకపోతే మరి ఆ ఫ్యామిలీ స్టోరీ ఎలా ఉండబోతుంది, మాస్ పీపుల్ కి ఎలా కనెక్ట్ అయిన విషయం గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే రాబోతుంది, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీకోసం మరి ఆ రోబో మూవీలోంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సూపర్ సాంగ్ అయితే వినేశారు. మరి ఏ రహమాన్ అండ్ సైనోరా బండ సూపర్ సాంగ్ అయితే శివాజీ మూవీలో నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 11:48 అవుతుంది. సో మంచి పాటలు అయితే విన్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. సినిమా కబుర్లో మరి ఇప్పుడే అంటే అసలు విషయం ఏంటంటే ఈ 9వ తారీఖున అంటే ఇంకా 3 రోజుల లోపలనే రిలీజ్ అయ్యే సినిమా ఒకటి వాయిదా పడిందంటే మీరు నమ్ముతారా? ఒక అసలు నిజంగా అసలు నేను ఈ మాట వినగానే షాక్ గురైపోయాను. అసలు అంత షాకింగ్ న్యూస్ ఏంటో మీకు కూడా చెప్పాలని చెప్పనే ఉద్దేశంతో నేను కూడా ఇప్పుడే అనుకున్నాను అన్నమాట. ఇప్పుడే గుర్తొచ్చింది. అసలు యాక్చువల్ గా అయితే నేను అనుకున్న దాంట్లో ఏదైతే లేనేలేదు, కానీ అనుకోకుండా నాకు ఇప్పుడు న్యూస్ తెలిసిందన్నమాట. ఏంటంటే ఈ సినిమా ఆగింది ప్రస్తుతానికి. అంటే ఎలా చెప్పాలంటే మనం ఎంతగానో ఇష్టపడేటువంటి హీరో సినిమా మరి వస్తుంది అని తెలియగానే మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మరి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి తర్వాత

ఈ సాంగ్స్, గ్లిమ్స్, పోస్టర్లు, ఫస్ట్ లుక్ ఇవన్నీ వచ్చేదాన్ని కూడా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారా అని చెప్పి అనుకుని సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిన తర్వాత కూడా సినిమా అనేది రిలీజ్ అవ్వదు, ప్రస్తుతానికి ఆపుతున్నాము అంటే ఎంత ఎలా ఉండదు కదా. కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ కారణాలని చెప్పారు. ఎంతకీ సస్పెన్స్ చెప్పకుండా, సస్పెన్స్ పెట్టకుండా ఒక విషయం నిజంగా విషయం చెప్పేసి అని చెప్పి అంటారు కనుక ఆగిన ఆదర్శ కుటుంబం అనమాట. అయితే విషయం ఇప్పుడు అర్థమైపోయింది, విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగా చేదు చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్టోబర్ 9న అంటే ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 వాయిదా పడింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పడం జరిగింది అనమాట. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి. ఏమని చెప్పారంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలిన్నాయి, కొంచెం టైం చాలక మేమైతే కనుక దీన్ని ఆపాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే పోస్టర్లు ఇవన్నీ కూడా అంటించేశారు. సో దానివల్ల అనివార్య కారణాల వల్ల జరుగుతుంది. తర్వాత ఇంకా ట్రైలర్ ను కూడా కట్ చేసే సమయం లేకపోవడం వల్ల ఇంకా 2 సెట్ సాంగ్స్ ఏవో ఉన్నాయంట, అవి కూడా మేకింగ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. మరి ట్రైలర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలాగో గ్యాప్ ఇచ్చాం కాబట్టి కొంత ఎక్కువ గ్యాపే తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్ గా మరి అన్నిటికీ తగ్గట్టుగా పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే గ్లిమ్స్ వచ్చేసినా కానీ మిగతా అన్ని కూడా అంటే ట్రైలర్ పార్ట్ కానీ ఆ 2 సాంగ్ సెట్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాతే సినిమాని తాయితీగా నిదానంగా మరి ఆదర్శ కుటుంబాన్ని అందరం కలిసి చూద్దామని చెప్పి మరి నాగవంశీ నిర్మాత చెప్తున్నారన్నమాట. సో అంటే దీంట్లో విషయం ఏంటంటే అంతకుముందు నూనా నచ్చిన సినిమాలో త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ మరి వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చింది. తర్వాత మల్లీశ్వరి కూడా అదే కాంబినేషన్ లో వచ్చింది. అంటే ఎందుకనంటే అది ఆ రెండు కూడా దాదాపు ఫ్యామిలీ దగ్గరగా ఉన్న సినిమాలే. ఆ సినిమాల తగ్గట్టుగా ఈ సినిమా ఏమైనా ఇంకా డిఫరెంట్ గా ఉండబోతుందా అన్నట్లుగా. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మరి అందించారు మాటలు కూడా. మరి ఆ డైలాగులు ఎలా ఉండబోతాయి, అసలు కామెడీ ఎలా ఉండబోతుంది, సో సినిమా తారాగణం ఎలా వినిపించబోతుంది అనే విషయం గురించి కూడా అనుకున్నాం. కట్ కొంచెం ఏం చేస్తాం, ఎవరికైనా ప్రాబ్లమ్స్ అంటే మరి మనం కూడా అర్థం చేసుకోవాలి. సినిమా హిట్ అయితే ఎంత బాగా ఆనందపడేవాళ్ళమో ఇప్పుడు రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పినప్పుడు కూడా అంతే అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఇంకేమీ అనుకోవద్దు. సో ఈ విషయాన్ని నాగవంశీ గారి స్వయంగా తెలుస్తుంది చెప్పడం జరిగింది అనమాట. సో ఇదే విషయం. సో ఇంకా ఎలా రిలీజ్ అవుతుంది ఏంటనేది తర్వాత వార్త వచ్చినప్పుడు మీకైతే ఖచ్చితంగా తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తెలుసు కదండి. సో గంగా 1, 2 ఇక చాలా చాలా సినిమాలు అయితే ఆయన బిజీగా గడిపేస్తూ వచ్చారనమాట. సో ఈయన ప్రధాన పాత్రలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి మైథలాజికల్ మూవీ రాబోతుంది. మైథలాజికల్ మూవీలో అంటే ఆల్రెడీ మహేష్ బాబు వేరే సినిమాలు నటిస్తున్నారు కదా చెప్పి అంటే ఆయనది వేరు ఈయనది వేరు. ఈ సినిమాలో వచ్చేసి ఈయన మన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా వచ్చేసి మహాభారతం తెలుసు కానీ దాంట్లో కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ సినిమా అనేది ఆయన జీవితం ఆధారంగా ఎలా ఉంది అనేది ఇంతవరకు ఎక్కువగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ని తీసుకొని ఈ సినిమాని చేస్తున్నారనమాట. మరి మహావీర్ కర్ణ అనే పేరుని మరి ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది, అంటే నిజంగా రాఘవ లారెన్స్ అయినా అన్నట్లుగా అనిపించింది అనమాట. బట్ ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. అంటే ఆయన ఐస్ చూస్తే గానీ కొంచెం మనకు గుర్తుపడదా అవకాశం, లేకపోతే ఎవరో అని చెప్పన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కానీ విషయం ఏంటంటే మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా చాలా చాలా బాగుంది అండ్ సినిమా మీద హైప్ జరుగుతుంది. అండ్ ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా రాఘవ లారెన్స్ ఏం చెప్తున్నారంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం నటించడం అనేది ఈ అవకాశం రావడం అనేది చాలా అదృష్టవంతుంది. ఎందుకంటే పాత అంటే ఓల్డ్ మైథలాజికల్ క్యారెక్టర్ ని నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. చూద్దాం ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఆయనకు మంచి ఇంకా గుర్తింపు రావాలని మరి నేనైతే కోరుకుంటున్నాను, మనం అందరం కోరుకుందాం. సో ఇంకా ఇలాంటి ఎలా ఉన్నాయి మరి చెప్పాలనే సమయం లేదు. ప్రతి మీకోసం సూపర్ సాంకేతం వచ్చేస్తుంది. మరి వింటూ ఏం చేయండి, వివిధ భారతి 101.3 ఇది ఆకాశం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా వసతుల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ జి పద్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిద్దార్థ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు పదోన్నతి లభించడంతో మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ప్రభుత్వం నియమించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఆవాస్ ప్లస్ 2.0 పథకం కింద పార్వతీపురం మన్యం జిల్లాకు 3008 పక్కా గృహాలను కేటాయించారు. జిల్లాలోని 15 మండలాల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఈ గృహాలను కేటాయించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 749.21 లక్షలతో 22 తాగునీటి పనులకు రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శంకుస్థాపన చేశారు. పెద్దకొట్టాల గ్రామ అభివృద్దికి ప్రత్యేకంగా 67 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించే మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20 తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లక్నౌలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు భారత్ వెస్టిండీస్ తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

సిక్స్టీన్స్ మూవీలో నుంచి సుద్దాం అశోక్ తేజల్ నిరీక్షించే కుమార్ సాను బండ సుబ్రహ్మణ్య సాంగ్ అయితే వినేశారు. మీరు చూపించేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:26 అవుతుంది. మంచి పాటలు ఇంటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో మరి మనమైతే మీకు తెలుసారో, మనకి తెలియని విషయం ఏదైనా ఉంది అంటే తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ లో తెలుసుకోవాలంటాం. మరి మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ మీ అందరికీ స్వాగతం పలికిస్తున్నాను. సో అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది, మరి ఇంత టెక్నిక్ గా మనల్ని దోమలు కొడతా ఉంటాయి కదా, మరి మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఎలా కొడతాయి? అది సూది దించేదాకా కొడుతుంది. అదే మనకు డాక్టర్ గారు నర్సు ఇంక సిస్టర్ ఇంకెవరన్నా మరి సూది గుచ్చుతుంటే ఆటోమేటిక్ తెలిసింది. మరి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ఏంటంటే కనుక ఆ సూది పెద్దగా ఉంటది కదండి నగేష్, మరి ఈ సూది మరి మనకి ఏదైతే దోమ కొడుతుందో అది చిన్నగా ఉంటది కదా అని చెప్పి అన్నారు. దీంట్లో కూడా చాలా ఇంజనీరింగ్ ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఎలా అంటే కనుక సో దోమ కాటు వేసే విధానంలో కూడా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని మీకు నాకు నినడాక కూడా తెలియదు. సో ఈ రోజు మీకు కూడా చెప్తున్నా విషయం, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. దోమ కుట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఒకే సూదితో గుచ్చుతుందని మనం మామూలుగా కామన్ గా ఉంటాం, సూది గుచ్చింది రాబో. గుచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, రక్తం పీల్చేసి కుట్టిందని తెలిసినప్పుడు అప్పుడు తెలిసిందన్నమాట. కానీ అది సూది గుచ్చేటప్పుడు దాదాపు నోటి భాగంలో ఒక సూది అని మేము అనుకుంటాం కదా, కానీ ఇక్కడ 6 చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉండేటువంటి ఒక 6 చిన్న చిన్న సూదులు తన ముక్కు చుట్టూ ఉంటాయట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంత పదునుగా ఉంటాయంటే చర్మంలోకి దిగుతున్నప్పుడు అది మరి మందపాటి చర్మం అయినా తేలికపాటి చర్మం అయినా అదే పల్చటి చర్మం అయినా కానీ దిగుతున్నప్పుడు అది దిగిన తర్వాత కూడా తెలియదు అనమాట. దిగిన తర్వాత పీల్చేసి మన రక్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నొప్పి వస్తుందండి మనకి. సో అప్పుడు రక్తం అంటే అప్పటికప్పుడు గడ్డ కట్టకుండా ఉండేందుకు అవి ప్రత్యేకమైన లాలాజలాన్ని కూడా ఆ టైంలో విడుదల చేస్తారు. అంటే బయటకు వస్తే ఆటోమేటిక్ గా రక్తం గడ్డ కడుతుంది కదా, అది పీల్చేటప్పుడు కూడా రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక టైప్ ఆఫ్ లాలాజలాన్ని మన బాడీలోకి పంపుతుందంట. దానివల్ల పీల్చిన రక్తం ఎలాగో పోతుంది, కానీ ఈ లాలాజలం వదలటం వల్ల మన బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ అయినట్లుగా మరి నొప్పి అనేది బొబ్బ అనేది దద్దుర్లు అనేది వస్తూ ఉంటాయి. సో ఇంత ప్రత్యేకంగా చెప్పాలా అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా ఒక సూదే ఉంటుందని చెప్పడం చాలా చాలా ప్రత్యేకమైన విషయం. అంత మెకానిజం ఉంది, మరి దేవుడి సృష్టిలో ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవేనా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో తేనెటీగలు డాన్స్ చేస్తాయని మీకు తెలుసా? మరి చెప్తాను, ఏ పాటకి డాన్స్ చేస్తాయో, ఎలా డాన్స్ చేస్తాయో, అసలు అవి డాన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో కూడా మరికొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పటిదే మీకోసం సుబ్రహ్మణ్య సాంగ్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: స్టాండర్డ్స్ అటెన్షన్.
1: And now the match over. DJ Mutt.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వివిధ భారతి FM 101.3.

ఎస్ చందుబోస్ గారు రూపొందించగా మహాలక్ష్మి అయ్యారని శిల్పారావు అని అద్భుతమైన పాటైతే వినేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే మీకు తెలిసాలో చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటాం. ఇందాక ఒక మాట చెప్పానమాట, తేనెతీగలు డాన్స్ చేస్తాయని మీకు తెలుసా అంటారు. మేము ఎప్పుడు చూడలేదే, మాకు ఎప్పుడు కనబడలేదంటారా. హాయ్ నేను చెప్తాను కదండి, మీకు ఏం కావాలో నేను చెప్తా కదండి. హాయ్ మీరు కొంచెం ఎయిడ్స్ చేస్తానండి, నేను వివరాలని చెప్పేస్తానండి. అయితే విషయం ఏంటంటే తేనెతీగలు డాన్స్ చేస్తాయని చెప్పి నాకు కూడా తెలియదు, మీలాగే నేను కూడా క్వశ్చన్ మార్క్ వేశాను. అయితే నేను కొంచెం డీప్ గా ఆలోచిస్తే మరి సెర్చ్ చేస్తే నాకు దొరికాయనమాట. అంటే ఒక తేనెతీగ అనేది ఎప్పుడైనా పూలతో

ఆహారం పూల తోటలో విహరించినప్పుడు గాని లేదా ఆహారం దొరికినప్పుడు గాని మరి తన సంతోషం వచ్చినప్పుడు గాని అవన్నీ తిరిగి తిరిగి మళ్ళీ గూటికి వచ్చి మిగిలితేలకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అంటే మాట్లాడుకోలేవు కదా అనే శబ్దం వస్తాయి. జ్జ్ అనే శబ్దంతో పాటు ఇవి గూటికి ముందు ఒక ప్రత్యేకమైన డాన్స్ ని అంటే మనకలాగా ఏదో ఎన్టీఆర్ చేసినట్టు, రామ్ చరణ్ చేసినట్టు, లేకపోతే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసినట్లు కాదండి, డిఫరెంట్ గా. అది సపోజ్ చెప్పాలంటే కనుక మన జక్కన్న గారు చేపించారు చూసారు ఈగతో, అలాగే సేమ్ అనుకోండి మీకు చెప్పాలంటే. సో ఆ లెవెల్లో డాన్స్ చేస్తారనమాట. ఈగ డాన్స్ చేస్తే ఎవరు తెలిసింది అని చెప్పి అనుకుంటారా? తెలిసింది కాబట్టి నేను విషయం తెలియజేస్తున్నాను అనమాట. సో ప్రత్యేకమైన డాన్స్ ని చేస్తానమాట. సో దీన్ని వేగల్ డాన్స్ అంటారు. ఏగలేసే డాన్స్ వేగల్ డాన్స్, ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, గుర్తుండ్రే. సో ఈ డాన్స్ చేసే యాంగిల్ ని బట్టి, దీనికి కూడా ఒక చాలా చాలా థియరటికల్ హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే డాన్స్ చేసే యాంగిల్ ని బట్టి అది తిరిగే అంటే ఆ తేనె తిరిగి తిరిగే స్పీడ్ ని బట్టి మరి సూర్యుని దశ నుండి, సూర్యుని ఏ దిశలో ఉందో ఆ దిశ నుంచి ఆహారం ఎంత దూరంలో ఉందనే సిగ్నల్ కూడా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిపోతుంది. అదే నేను తేనెటీగల మిత్రులు ఉంటారు కదా, సో మనం పొడిచి పొడిచి గుచ్చి గుచ్చి మరి ఏం చేస్తా ఉండే వాళ్ళకి తెలిసిపోతాయనమాట. గూట్లో ఉన్న వాటన్నిటికీ కూడా పలానా చోట ఆహారం ఉందని చెప్పడానికి ఈ డాన్స్ చేసే యాంగిల్ కానీ, డాన్స్ లో తిరిగేటువంటి స్పీడ్ కానీ, దాన్ని బట్టి సన్సెట్ అంటే సూర్యునికి దిశకి ఏ దిశలో ఉంది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఆ పూల తోట ఎక్కడుంది, ఆ పూలు ఎక్కడున్నాయనే విషయం గురించి కూడా వాడు తెలిసిపోతున్నాడు. ఆ వైపునకు వెళ్ళి ఆహారం తినేలాగా ఒక సిగ్నల్స్ ని పాస్ చేస్తాయంటది. ఇది ఇన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక జీపీఎస్ లాంటి ఒక టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వీటికి ఇది పుట్టుకతోనే ఇచ్చిందంట. మరి ఈ విషయం తెలిస్తే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించిందన్నమాట. సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎప్పుడైనా వర్షం కురిసేటప్పుడు మేఘాన్ని గమనించారా? ఈ మేఘంలో ఎంత నీరు ఉంటుందో, ఎంత బరువు ఉంటుందో, ఈ విషయం కూడా మరి కొద్ది క్షణాలు చెప్పేస్తాను. ప్రతి మీకోసం సభ్యులు సాంకేతం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉదయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
2: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी हैं. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे और फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
1: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
3: వర్ష్ 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త్ హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిచలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ్ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
1: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది

అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాల్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ

0: చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్లైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటే
1: ఇలాంటి కోరికలు అయితే దేవుడి మిస్ అయిపోతాడు. సో ఓకే, సో మీరు సాంగ్ అయితే వినేశారు, విజయ్ కుమార్ లిరిక్స్ అందించగా, దేశప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మరి శ్రీనివాస్ చక్రవర్తి పడిన అద్భుతమైన పాట ఖడ్గం మోహిలించి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:45 మరి మీకు తెలిసేలా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మనకు వర్షం పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆకాశం నుంచి ఉంటారు. ఆకాశం నుంచి వర్షం పడదు మాస్టర్, ఆకాశం నుంచి కాదు మేఘాల నుంచి పడుతూ ఉంటాయి అనమాట. సో ఈ విషయాన్ని చాలా మంది తెలియదు, గమనించాలి. సో ఇంతకీ నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఒకసారి గాల్లో తేలాడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా మేఘాలు, ఆ మేఘాల బరువు ఎంత ఉంటుంది, అసలు అంత బరువుని ఎలా మోస్తాయి అనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా? మీకు లేకపోతే నేను చెప్తాను. సో నేను అందుకే ఉన్నాను అనమాట. సో ఆకాశంలో తేలియాడే ఒక్కొక్క మేఘం బరువు సుమారుగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు, ఎంత ఉండదు అనుకుంటున్నారు? సో నేను చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. సో 500 టన్నుల బరువు మ్యాక్సిమం ఉంటుంది. అంటే విషయం ఏంటంటే 100 ఏనుగుల బరువుతో సమానంగా, మరి మనకు తెలియడం కోసం అనమాట, 100 ఏనుగులు ఒకే చోట గుమ్మిగూడి ఒక బరువుతో తీసుకుంటే ఎలా ఉంటుందో అంత బరువుతో మరి మేఘం అనేది ఉండటం జరుగుతుంది. ఇంత బరువు గాల్లో తేలడం ఏంటబ్బా, టఫేయల్ మనకి ఎంత పడిపోవాలిగా అంటారా? దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే మరి ఈ మేఘం అనేది నీటి బిందువులుగా కొంచెం చిన్న చిన్న బిందువులుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా బిందువులుగా ఉండటం వల్ల ఒకే చోట అతుక్కుని అలా ఒక పెద్ద వైశాల్యంలో విస్తరించి ఉంటాయి. సో ఎలా అంటే మరి ఏనుగులు 100 కలిస్తాయంటే ఆ ఒక్కొక్క ఏనుగు ఎన్ని నీటి బిందువులు కలిస్తే అవుతుందో మరి మన అంచనాకి ఊహకి కూడా అందనే అందం అనమాట. సో దీనివల్లే మరి ఇవన్నీ కూడా అలా గాల్లో తేలాడటం వల్ల బరువుతో పోలిస్తేనేమో 100 ఏనుగుల బరువు ఉంటాయి, మరి నార్మల్ గా చిన్న బిందులు చూస్తేనేమో ఇంత బిందువేనా అనుకుంటారన్నమాట. మన చేతికి అంటే చూతి మన బిందువు ఉంటుంది చూసారా, అంత బిందువులో ఉండటం జరుగుతుంది అనమాట. ఇది విషయం. ఇంకొక చిన్న విషయం చెప్పేసి నేనైతే మరి మీకు సమయం ఇచ్చేస్తాను మీ పాటలకి. మరి నెక్స్ట్, మన మెదడు ఒక కరెంటును ఉత్పత్తి చేసేటువంటి ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుందని మనకు తెలుసా? నాకు కూడా తెలియదు. సో నేను సెర్చ్ చేస్తే తెలిసి నాకు విషయం ఏంటి కనుక, మనం మేల్కొన్నప్పుడు కంటే కూడా మన మెదడు సుమారు 10-23 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది మనం మేల్కొన్నప్పుడు. ఈ కరెంటు ఏం చేయొచ్చు అంటారా? ఈజీగా చేయొచ్చు. ఏంటంటే కనుక ఒక చిన్న ఎల్ఈడి బల్బుని మనం సులభంగా వెలిగించవచ్చు. మన మెదడు సుమారుగా 10-23 వాట్స్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు దాంతో ఎల్ఈడి బల్బును సులభంగా మరి వెలిగించవచ్చు అనమాట. మనం ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు మన మెదడులో కోట్లాది న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు సిగ్నల్స్ ద్వారానే సమాచారాన్ని బదిలీ చేస్తుంటాయి. దీని ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ కొంత శక్తి అనేది నిల్వ ఉంటుంది. ఆ వాట్స్ తో ఖచ్చితంగా ఎల్ఈడి బల్బ్ని వెలిగించవచ్చు. అండ్ మైండ్ కి స్ట్రెస్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎన్ని ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఇవన్నీ వేస్ట్ అయిపోతే అంత శక్తి మనం కోల్పోతూ ఉంటాం అనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికో లేకపోతే ఇంకేదో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టెన్షన్ తీసుకోకుండా ఉండాలి. పని ఏదైనా జరుగుతూ ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించండి అండ్ టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా టెన్షన్ తీసుకోవడం వల్ల పని అనేది అవ్వదు అనేది మనం గమనించాలి. సో ఇలా ఎలక్ట్రాన్ న్యూట్రాన్లు వేస్ట్ అవడం కూడా మన లోపల ఉన్న శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. బ్రెయిన్ మందకొడిగా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఆలోచించలేము క్షణం కూడా. ఇంకొక చిన్న బెస్ట్ విషయం

చెప్పమంటారా, ఒక రాత్రిపూట మనం పడుకుని లేచిన తర్వాత ఒక్క ఫస్ట్ ఎవరికైనా ఎంత బుర్ర ఉన్న వాళ్ళకైనా సరే ఫస్ట్ 5 సెకండ్లు అసలు బుర్ర ఏమాత్రం పనిచేయదంట. మరి దాని తగ్గట్టు అసలు ఏం చేయాలో, అసలు నిన్న ఏం జరిగిందో, ఈ రోజు ఏం చేయాలనే విషయం కూడా అసలు గుర్తు రానేదంట. ఫస్ట్ 5 to 6-7 సెకండ్స్ వరకు, ఆ తర్వాత నిదానంగా మైండ్ తేరుకుంటుంది అనమాట. మరి ఇది ఎలాగే ఉంటే మనం ఓవర్ టెన్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది, మందకొడిగా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ టాబ్లెట్లు డాక్టర్లు అయ్యి అని చెప్పి వెళ్ళాల్సి వస్తుంది. సో విషయాన్ని గమనించి చాలా తేలిగ్గా తీసుకొని చాలా ఈ ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకోండి, మరి టెక్నిక్ గా చేయడానికి ఆలోచించండి, మరి ఎక్కువగా ఆలోచించమాకనే. సో ఇది ఒక చిన్న టిప్ అనుకోని, మీకు తెలిస్తే తెలిసిన వారికి మరి అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడతో మీకు తెలుసా ప్రోగ్రామ్ కి టాటా గుడ్ బై చేస్తూ నెక్స్ట్ మనం అయితే ధీరలో కలుసుకుందాం. ఇప్పుడైతే మీకు సాంగేదం వచ్చేస్తుంది, మరి మీరు ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్ వే 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈ రోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్ లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్ లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్య భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కనకదుర్గ మాట్లాడుతూ పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. రాష్టంలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయడం ద్వారా తీర ప్రాంత రైతులకు సకాలంలో సాగునీరు అందించే అవకాశం కలిగిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వరుణయాగంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈ రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2025-26 ఏడాదికి ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్టాల కేటగిరీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి నిన్న ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్ సుప్రీం సాంగీతం వేసే చంద్రబాబు దర్శించగా సందీప్ భూమికి అనేక అవసరాలు ఇవ్వండి అద్భుతమైన పాట. అమ్మాయిలు అబ్బాయిల చిత్రం చూడాలి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:38 అవుతుంది. మంచి పాటలతో పాటు మనమైతే ధీరాలో ఉన్నాం. ధీరాలో అంటే మీకు నచ్చిన మంచి విషయాలైతే ఎస్పెషల్లీ మహిళా మండలి కోసం ఈరోజు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎంతో ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ ఇంట్లో అది వంట మంట ఇక రకరకాల తంటాలు పడుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం మంచి విషయాలు అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది. అయితే విషయం ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లం పెట్టే విషయం ఏదైనా ఉందంటే పొద్దున్నే పిల్లలకు కానీ లేకపోతే ఇంట్లో జాబులకు వెళ్లే వాళ్ళకి కానీ అత్తమామలకు కానీ

ఎవరికైనా సరే కామన్ గా ఉండే విషయం ఏంటంటే వంట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వంట చేసే విషయంలోనే ఎన్నో వివాదాలు మరి విషయాలు, మరి ఏ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది నచ్చుతుంది, మరి పిల్లలు తింటారా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇష్టపడతారా అనే ఉద్దేశంలో చాలా కూడా ఇది చేస్తాం. దానికి ఒక చిన్న టిప్ చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ మన తర్వాత మాట్లాడదు. ఎలా చేయాలి, ఏ టైం చేయాలి, లేకపోతే మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఏంటి, తర్వాత భారం అంతా కూడా మీరే మోయాలా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అనే విషయం గురించి మాట్లాడదాం. ముందుగా వంట, వంట అనే విషయం వస్తే కనుక మరి ఈ రోజు చేయాల్సిన వంటని ఇప్పుడు గంట ముందే నిర్ణయించుకోవడం అనేది చాలా చాలా పొరపాటు చేసే విషయం. ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇదే. చాలా మంది చేసే మిస్టేక్ ఇది ఏంటంటే ఇంకో గంటలో లేకపోతే కాసేపట్లో వంట చేయాలంటే వంట ఏం చేయమంటారు అని చెప్పి ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. అయితే విషయం ఏంటంటే నేను చెప్పే టిప్తో ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడినా తర్వాత వాళ్ళకి ఇబ్బంది అనేది తొలగిపోతుంది, ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేస్తారు. అలా అద్భుతమైన టిప్ ఏంటంటే కనుక నెక్స్ట్ వీక్లో ఏం చేయబోతున్నాము, ఏ వంట ప్రిపేర్ చేయాలి, ఎగ్జాంపుల్ ఆదివారం చికెన్, శుక్రవారం పప్పు, ఇట్లా మిగతా టైంలో ఆకుకూరలు, ఇంకో చోట వంకాయ, ఇలా బెండకాయ, ఇలా రకరకాల ఏవైతే వంటలు చేయాలనుకుంటున్నారో ఆ వంటల లిస్ట్ ని 1 వీక్ బిఫోర్ ఒకేసారి సెట్ చేసుకుంటే కొంచెం కష్టమే, ఫస్ట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, మరి కొంతమంది నచ్చకపోయినా ఇది చేయాలి. చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్ గా ఎదుటి వారిని, ఇంట్లో వారిని, పిల్లల్ని సపోర్ట్, ఎందుకంటే ఇవాళ సోమవారం అంటే ఈరోజు బెండకాయ ఉంటుంది, మంగళవారం ఈరోజు తోటకూర గోంగూర ఏదో ఒకటి ఒక ఆకుకూరలు ఉంటుంది, తర్వాత మరి బుధవారం ఈరోజు ఎగ్ ఉంటుంది, ఇలా రకరకాల ఒకే సెట్ మైండ్ అనేది ఇంట్లో వాళ్ళకి సెట్ అయిపోతాం. ఈ రోజు కూర గురించి ఆలోచించడం అవసరం లేదు, అప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుందంటే ఈ రోజు ఈ కూరే వండాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ మైండ్ చెప్తుంది ఈ రోజు కూరగాయలు ఇవే వండు అని చెప్పి చెప్తుంది, ఖచ్చితంగా వండేస్తారు. ఏదైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఏంటి పరిస్థితి అంటారా, స్పెషల్ గెస్ట్ వస్తే ఖచ్చితంగా స్పెషల్ గా ఏదో ఒకటి తెస్తారు కదా, కక్కో ముక్కో ఏదో ఒకటి తెస్తారు కదా, సో అవి వండేసేయచ్చు, వాళ్ళకి స్పెషల్ గా చేసేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది కూడా ఒక కూర, ఎందుకంటే వచ్చే అతిథికి ఒకటి కాదు రెండు కూరలు వేసి పెట్టే విధానం అనేది, సాంప్రదాయం అనేది మనకుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు. ఇంకొక విషయానికి వస్తే పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ, క్లాత్స్ కానీ, ఆఫీస్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ముందు రోజే, ఇవన్నీ వారానికి సెట్ చేయలేం కాబట్టి ఇప్పుడు స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా కొన్ని వెన్స్డే డ్రెస్, సాటర్డే డ్రెస్ ఇలాగా వాళ్ళు చెప్తున్నారు కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది కదా, అవి కూడా చేసేసుకుంటే మంచిది. ఇక్కడికి దాదాపు 60% బెడద వదిలిపోయినట్టే, మిగతాదంతా కూడా మీ పర్సనల్ లైఫ్ లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి మరికొద్ది క్షణాల్లో మాట్లాడదాం. వాటికి కూడా కొన్ని అద్భుతమైన టిప్స్ చెప్తాను. సో దీని గురించి కూడా మరికొద్ది క్షణాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు సూపర్ సాంగతి చేసింది, ఆ తర్వాత మిగతా విషయం మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మిస్టర్ పెళ్లి కొడుకుల సునీలా?
1: కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళు కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తి యుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక.
2: మగధీరా?
1: అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురిని చేసుకుంటే ఇంటికి వెళ్ళడు డైరెక్ట్ గా అడవికే.
1: అమ్మో అడవంటే సింహాలు ఉంటాయి కదా అంకుల్. అరే లోఫీ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
2: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
1: ఓకే

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆత్మ నిర్భర దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత చెప్పారు. వార్తల వివరాలు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సముద్ర సామర్థ్యాలు, నౌకాదళ బలం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలపై ప్రజల విశ్వాసాన్ని ఈరోజు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. చోళ సామ్రాజ్య కాలం నుంచే భారత్కు సముద్రయానంలో సుదీర్ఘ సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. భారత్కు సముద్రయాన రంగం అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ అనాది నుండి కీలక స్థానంలో ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనానే కే సాథ్ సాథ్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక్ మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యే కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నావిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే మహత్వపూర్ణ అప్నీ భూమికా నిభాయీ హై.
0: రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అటవీ ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రకృతి అందాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం ని అభివృద్ది చేయడం మన బాధ్యత. ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నగర వనాలు, ఎకో టూరిజం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నగర వన యోజన కింద మొత్తం 25 నగర వనాలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగర వనాలని కేవలం మొక్కలు నాటే ప్రదేశాలుగా కాకుండా ప్రజలకు ప్రకృతిని మరింత చేరువ చేసి ఆరోగ్యం, వినోదం, ప్రకృతి అవగాహనకు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. వాకింగ్, ట్రెక్కింగ్, ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, వ్యూ పాయింట్స్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే గ్రీన్ లంగ్స్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
0: రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవిల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి దుర్గేష్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు పరిధిలోని 18 ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానంలో న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్దాంతం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 4 రోజుల పాటు ముంబైని బందీగా మార్చారు. ఈ దాడికి భారత్ అప్పట్లో దౌత్యపరమైన చర్యలకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. అయితే 2016 సెప్టెంబర్లో భారత సైనిక విధానంలో కీలక మార్పు కనిపించింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి తిరిగి వచ్చారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులతో ఈ విధానం మరో అడుగు ముందుకు వెళ్లింది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే రాత్రి 9 లక్ష్యాలపై భారత దాడులు నిర్వహించింది. న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్దాంతమని, ఈ సరికొత్త సిద్దాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువులకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్ ఫార్మా టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కీ స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగీ ఆర్ సాథ్ సాథ్ భారత్ కే బయోటెక్ లైఫ్ సైన్సెస్ బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జెసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల నెల చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన వి బాలకృష్ణం నాయుడు జనజీవన స్రవంతలోకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎకరాపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ సహకారంతో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం ఆ మార్గాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, అధికారుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని బాలకృష్ణం నాయుడు ఆకాశవాణికి తెలియజేస్తూ,
3: నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రవంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీసు వారు ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నేను కుటుంబంతో పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను.
0: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ మాట్లాడుతూ, పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగరవనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల నెల చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

పల్నాడు బ్రహ్మనాయుడు చిత్రంలో నుంచి భూమచంద్ర గారు, లేదు సార్ నుంచి ఉదిత్ నారాయణ నుంచి గారు అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఏదో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:36 దాడుతుంది. మనమైతే ధీరాలో చాలా చాలా విషయాలు మాట్లాడేసుకుంటున్నాం. ఏంటంటే మరి బిజీ లైఫ్ లో ఎలా ఉండాలి, మరి ఎలా లైఫ్ ని హ్యాండిల్ చేయాలి అని ఇబ్బంది పడుతున్న వారి కోసం, మహిళా మణుల కోసం, మహిళా రత్నాల కోసం మీకోసమైతే ఈ విషయాలని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంత చెప్పాను కదండి, ఒక లిస్ట్ వేయండి. అది లిస్ట్ అంటే మీ మైండ్ లో వేయండి. ఈరోజు సోమవారం ఇది వండాలి, ఈరోజు మంగళవారం ఇది వండాలి, ఈరోజు బుధవారం, ఇలా 1 వీక్ ప్లాన్. తర్వాత మళ్ళీ వీక్ లో సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ రోజులో మరి కూరగాయలు వండటం, ఆ ఇంకో రోజులో కూరలు వండటం, ఇంకో రోజులో పప్పు వండటం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటు ఏమి తెచ్చుకోవాలి, ఏంటి అనే కిరాణా సామాగ్రి, వంటింటి సామాగ్రి, దినుసులు, మరి ఇంకా మసాలాలు ఏవైతే ఏముంటాయో అవన్నీ కూడా మీరే ప్లాన్ చేసుకోండి. అది ప్లాన్ చేయడం అంటే పేపర్ మీద ప్లాన్ చేయండి. ఆటోమేటిక్గా వీక్లీనో మంత్లీనో లేదా 15 డేస్కో ఒకసారి ప్లాన్ చేసుకుని తెచ్చుకోవడం మంచిది. దీంతోపాటు ఏ టైంకి ఏ పని ఎలా చేయాలి అనేది ప్రతిరోజు ఉదయం లేదా ముందు రోజు రాత్రే కనుక అవసరమైతే, అవసరమైన పనులు కానీ అత్యవసరమైన పనులు కానీ ఏమైతే ఉంటాయో అవి మీకు ముందుగానే తెలుసుంటాయి కాబట్టి ముందుగా అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చుకొని వాటిని పూర్తి చేసుకోవచ్చు. ఎలా ప్లాన్ చేస్తే అంటే ఏ పని ఎలా చేయాలి, ఏం టైం చేయాలని చెప్పి పలానా 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ టైం ఖచ్చితంగా, ఆ టైంలో లంచ్ ఒక అరగంట తీసుకుని మిగతా అరగంటలో ఏం చేయాలి అనేది, మెయిల్స్ చూడాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేది కూడా చూసుకోవచ్చు. లేకపోతే మీరు చేసే పని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈజీగా పనులు చేయాలంటే మీరు ఒక లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అది లిస్ట్ మీ మైండ్ లో ఉంటుందా లేదా మీ ఫోన్ లో ఉంటుందా లేదా మీ డెస్క్ మీద ఉంటుందా, ఇవన్నీ కూడా ఈజీగా చేయడం వల్ల నష్టం వాటిల్గా ఉంటుంది. మెయిన్ మెయిన్ పనులు ఈజీగా అవుతూ ఉంటాయి. సపోజ్ మనం 1 టౌన్కి వెళ్ళాలి, 1 టౌన్లో సపోజ్ మనకి ఇంట్లో కావాల్సిన ఏవైతే సరుకులు కావాలో లేకపోతే ఇంకేదన్నా మరి లైటింగ్స్ కానీ లేకపోతే ఇంకా వస్తువులు కానీ ఏమైనా అవన్నీ ఒక సందికి వెళ్తే ఒకటి ఉంటాయి, ఇంకో సందికి వెళ్తే ఇంకో ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయడానికి కష్టం. ఒక సందికి వెళ్ళి ఆ కిరాణా షాప్ కూడా ఎవరితోనో మాట్లాడటమో లేకపోతే ఇంకేదో ఫోన్ రావడం జరిగింది అనుకోండి, పక్క సందులో ఉన్న కొన్ని మర్చిపోతాం. అదే లిస్ట్ వేసామనుకోండి, ఆటోమేటిక్ గా ప్రతి వస్తువు ఇంటికి వస్తుంది, మరలా మరలా వెళ్ళే ఈ బాధ అయితే ఉండదన్నమాట ఇలా చేయటం వల్ల. సో ఇంకోటి వచ్చేసి చాలా మంది కూడా ఫోన్ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉంటారు, లేదా ఒక పని చేస్తూ ఇంకో పని కూడా స్టార్ట్ చేస్తే మర్చిపోతూ ఉంటారు. దీని సంగతి ఏంటి అంటారా, దీని సంగతి కూడా మరికొద్ది క్షణాలు చెప్పాను. దానికి ఎలా చేయాలి, ఎలా పర్ఫెక్ట్ గా మీ పనిని పూర్తి చేయాలి, ఇన్ టైంలోనే ఎలా వర్క్ చేయాలనే విషయం గురించి కూడా మరికొద్ది క్షణాలు మాట్లాడదాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రెడ్డి శ్రీనివాస్ లిరిక్స్ అందించగా మరి వందేమాతరం శ్రీనివాస్ అని ఉషాగారు పడిన అద్భుతమైన పాట తెలియజేశారు. జోడి నెంబర్ వన్ చిత్రం నుంచి మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:48:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ మరి ధీరాల మనం అయితే ఉన్నాం. మరి మహిళా మండలి కోసం మంచి విషయాలు నేను ఈ రోజు అయితే చెప్పేస్తూ ఉన్నానమాట. సో చాలా మంది కూడా హడావిడిలో హరిబరీగా ఒక పనికి బదులు రెండో పని కూడా స్టార్ట్ చేస్తారు, రెండో పని అలా ఉండగానే మూడో పని కూడా స్టార్ట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బట్టలు ఉతుకుతూనే ఇంకా వంట చేస్తూ ఉంటారు, వంట చేస్తూనే ఇంకా వచ్చేసి ఇంట్లో ఇంకేదన్నా పనులు చేస్తూ ఉంటారు, దీంట్లో మధ్యలో ఫోన్ మాడుతుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఎలా చేయాలి అనేది నేను ఒక హింట్ ఇస్తాను. మరి మీ బాధలు మీకుంటాయి, మీ ఇబ్బందులు మీకుంటాయి, కానీ ఇది ఫాలో అయితే మాత్రం ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పి నేను ఒక చిట్కా అయితే చెప్పబోతున్నాను అనమాట. కొంతమంది ఫోన్ మాడుతూ చేయటం వల్ల మరి మెయిల్స్ ఇంకా చాలా పనులు కలిపి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పనులన్నీ ఏవి కూడా దాదాపు దరికి రావు. ఈ లోపల ఏదో ఫోన్ వస్తుంది, హడావిడిగా హరిబరిగా ఉన్నపాటిని బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఏం చేయాలంటే అలా కాకుండా టైం వైజ్గా పలాన్ టైంకి ఇది అయిపోవాలి.

అంటే పొద్దున్నే 8 గంటలు వంట అవ్వాలి. 8 గంటల తర్వాత మీ పర్సనల్స్ అంటే మీరు ఆఫీస్కి వెళ్తాం రెడీ అవ్వటం ఇవన్నీ జరగాలి. ఆ తర్వాత మరి ఇంట్లో ఉన్న వాళ్ళైతే సేమ్ 8 గంటలు వంట అయిపోవాలి, ఆ తర్వాత బట్టలు తదితర ఇవన్నీ అయిపోవాలి, తర్వాత మీ పనిలో మీరు నిమగ్నం అయిపోవాలి. ఇంకా 1 గంట నుంచి 4 గంటల వరకు సమయం ఉంటుంది, కాబట్టి ఆ సమయాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే మీ కుట్లు అల్లికలు లేకపోతే ఇంకా సేల్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా ఏదైనా మెయిల్స్ చూడటం లేకపోతే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు అయితే హోంవర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైతే ఇలా రకరకాల పనులన్నీ కూడా ఒక టైం మీకు నచ్చిన టైం యాజ్ ఇస్ గా నేను చెప్పిన టైమే కాదు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నైట్ టైం కూడా ఆన్లైన్ లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైం ఇది సెట్ అవ్వదు, దాని తగ్గట్టుగా ప్రణాళికలు మారిపోతుంటాయి మేడం. దాని తగ్గట్టుగా నేనేమంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీరు చేసే ఏ పనైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల అంటే టు డూ లిస్ట్ అంటే ఏమి చేయాలి అనేది ఒక లిస్ట్ వేసుకుంటే అంటే మాక్సిమం అన్ని పనులు రోజు చేసే ఉంటాయి, కొద్ది కొద్ది మార్పులే ఉంటాయి, కాబట్టి ఆ టైం కేటాయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి భారం అంతా కూడా మీ మీదే వేసుకుంటే కనుక చాలా చాలా దెబ్బలు తింటారు, ఎందుకంటే కనుక మీ వల్ల కని పని ఎవరైనా అప్పచెప్పినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చేయకపోతే ఏమనుకుంటారు, మరి నాకు టాలెంట్ లేదనుకుంటారేమో, ఈ విషయాన్ని మా వారితోనో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతోనో ఎవరితో చెప్తారేమో లేకపోతే పక్కనున్న కొలీగ్స్తో చెప్తారేమో, చెప్పినప్పుడు అరే వీళ్ళకి టాలెంట్ లేదేమో వీళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు, ఇంత ఈజీ పని కూడా చేయలేకపోతున్నారా అంటారు, కానీ వాళ్ళ పని వదిలించుకుంటానికి మీకు అంటగడుతున్నారన్న ఉద్దేశాన్ని మీరు గ్రహించాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఎలాంటి పనైనా అది మీరు చేయగలిగి ఉండి కూడా మీకు టైం లేదంటే కనుక ఒప్పుకోకండి, టైం ఉంది అంటే కనుక ఆ సమయాన్ని కేటాయిస్తాను 100% న్యాయం చేస్తాను అంటేనే మీరు ఒప్పుకోండి, లేకపోతే అటు ఇబ్బంది పడతారు ఇటు పని పూర్తవదు, రెండు రకాలు మీ పరువు కూడా పోతుంది, దానివల్ల మరి మీకున్న క్రెడిబిలిటీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో వారికి సమయం అడగండి, అంటే ఇంట్లో పనులు ఏమైనా అయితే కనుక నేను ఇప్పుడు చెప్పింది ఆఫీస్ పనులు, మరి ఇంట్లో పనులు ఏదైనా అయితే ఏదైనా సహాయం చేయండి, పిల్లలకి వాటర్ బాటిల్ నింపడం కానీ ఏదన్నా బట్టలు తీసుకెళ్లి వేరే చోట వేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పి ఇలాంటి పంచడం వల్ల మీరు ఈజీగా పని వర్క్ చేసేది అవుతుంది. మళ్ళీ మీరు డ్రైవింగ్ చేసే అదే ట్రావెలింగ్ చేసే టైంలో బిల్స్ కానీ రీఛార్జ్లు కానీ గ్రోసరీస్కి లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ ఆర్డర్ చేయడం కానీ లేదా ఫుడ్ ఆర్డర్ ఇలాంటివన్నీ కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు డ్రైవింగ్ చేయనప్పుడు ఇలాంటి చేయడం మంచిది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకంటూ ఒక కొద్ది సమయాన్ని కేటాయించండి, అది నైట్ అయినా పగలైనా సరే ఒక అరగంట గంట కేటాయించి మీకు నచ్చిన మ్యూజిక్ వినటం, మీకు నచ్చిన పుస్తకాలు చదవటం ఇలాంటివి చేయటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఫేసెస్ని రోజు చూస్తున్నా కానీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, అలాంటివి చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు ఎక్కువ ఉండాలి. సో ఇది విషయం. సో ఈ విషయాన్ని గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఇన్ని పనులు చేసుకుంటారని చెప్తూ నేను ఇంతటితో ముగిస్తూ మరి మీకోసం అయితే సో ఈ రోజు మ్యూజికల్స్ స్పెషల్ గా ఒక గెస్ట్ అయితే వస్తున్నారు సందర్గా. సో మరి కొద్ది క్షణాల్లో అప్డేట్స్ కూడా మీకు అందుతాయి. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూమ్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో నాకు కూడా చాలా చాలా సర్ప్రైజ్ అండి, మీకు కూడా సర్ప్రైజింగ్ విషయం అనమాట. సో మరి కొద్ది క్షణాల్లో మనకి సందరి సందరి స్టార్ట్ అవ్వబోతుంది 2 గంటలకి తర్వాత. సో అప్పుడైతే సందరి సందరి ఈ రోజు డిఫరెంట్ గా మ్యూజికల్ సందరి సందరిగా మారిపోతుంది. సో ఆ మ్యూజికల్ సందరి సందని మీరు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి కొద్ది క్షణాల్లో గెస్ట్ ఇచ్చేస్తున్నారు అండ్ స్పెషల్ గెస్ట్ తో పాటు స్పెషల్ అపీరెన్స్ కూడా ఉంది. మరి కొద్ది క్షణాల్లో ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. సో వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

Bharti FM 101.3. హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వింటూ ఆనందిస్తూ ఉన్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. ఏంటి బాస్ ఈ సడన్ సర్ప్రైజ్ అని ఆలోచిస్తున్నారా? సర్ప్రైజ్ నాది మాత్రమే కాదు, అంతకన్నా ఒక అద్భుతమైనటువంటి, ఒక సుమధురమైనటువంటి విదూషిమణితో ఈనాటి మన సుస్వరాల సందడి సందడి కార్యక్రమం ఉండబోతోంది. మరి మీరైతే అస్సలు మిస్ అవ్వకండి బాస్, మిస్ అయితే చాలా మిస్ అయిపోయినట్టు. సో మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్ గా ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. ఏంటి ఆ సడన్ సర్ప్రైజ్, దాని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ప్రత్యేకమైనటువంటి కళాకారిణి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఆర్జే జేఎస్వితో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: 2:23 దాటి 10 సెకండ్లు అయిపోయింది. మానవ్ వివిధ భారతిలో సమయం. అండ్ ఎస్, నేను మీ అందరికీ ప్రామిస్ చేసినట్టుగానే ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యూజికల్ సండరే సందడిని నేనైతే ఈ రోజు మీ అందరికీ కూడా అందించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం? నేనైతే ఈ రోజు మనతో పాటు స్టూడియోస్ లో ఉన్నటువంటి సంగీత విదూషీమణి గురించి ప్రస్తావించబోతున్నాను. నిజంగా ఇవాళ నేను చాలా అదృష్టం చేసుకున్నాను. అండ్ లిజనర్స్, మీరు కూడా నాదోపాసన నందనవనంలో వికసించిన స్వర నందనగా భారతీయ కర్ణాటక సంగీత సౌరభాల పరిమళాల్ని అందించినటువంటి చందనగా ప్రతి స్వరంలోనూ భావాన్ని నింపి అశేష సంగీత సుస్వర ప్రియుల స్పందనగా ఈనాడు మనతో పాటు మన అందరి కోసం ఆ గాన మాధుర్యంలో మనందరినీ, ముఖ్యంగా వివిధ భారతి శ్రోతలందరినీ తరింపచేయటానికి విచ్చేసిన సంగీత సుధానిధి శ్రీమతి కొల్లూరు వందన గారికి స్వాగతం, సుస్వాగతం.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వెల్కమ్ టు ది స్టూడియోస్.
1: థ్యాంక్ యూ.
0: చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీరు మా స్టూడియోస్ కి విచ్చేయటం. అండ్ అలాగే మీ గురించి మా శ్రోతలందరికీ మీ యొక్క సంగీత ప్రయాణం గురించి కొన్ని విషయాలైతే నేను తెలియజేయదలుచుకున్నాను. సంగీత సుధానిధి అయినటువంటి డాక్టర్ శ్రీమతి కొల్లూరు వందన గారు సంగీత కళాసాగర బిరుదాంగితులైన శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, అలాగే పల్లవి చక్రవర్తి శ్రీమతి మండా సుధారాణి గార్ల శిష్య పరంపరకు చెందినటువంటి ఉన్నత శ్రేణి కళాకారిణి. అలాగే 3 దశాబ్దాలకు పైబడినటువంటి తమ సంగీత ప్రయాణంలో రాగం, తానం, పల్లవి వంటి క్లిష్టమైన అంశాలను సైతం అపూర్వ ప్రతిభని కనపరిచి దేశ విదేశాలలో మరి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నో వేదికలపై తమ ప్రజ్ఞను చాటుకున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అద్భుతమైనటువంటి అనమాచార్యుల కీర్తనని స్వరపరిచి NEP 2020 ఈ సంవత్సరానికి గాను న్యూఢిల్లీలో రూపొందించినటువంటి అష్టాదశ ప్రణాళికలో కర్ణాటక సంగీత ఆధారిత సంస్కృత రచనల యొక్క శిక్షణా కార్యక్రమానికి డాక్టర్ కొల్లూరు వందన గారు ప్రధాన పరిశోధకులుగా వ్యవహరిస్తున్నారు. అండ్ వీటితో పాటు మరింత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ముందు 2024 సంవత్సరం జనవరిలో జరిగిన లేపాక్షి ఉత్సవాలలో సంగీత కార్యక్రమంలో భాగంగా

కొల్లూరి వందనా గారి గానామృతాన్ని, గాన మాధుర్యాన్ని ప్రధానమంత్రి గారు ఎంతగానో కొనియాడారు. అలాగే ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ కళాకారిణి మరియు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో అధ్యాపకురాలిగా 2 దశాబ్దాలకు పైగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఎంతో మంది శిష్యులని, ఆస్పైరింగ్ ఆర్టిస్టులని విద్వాంసులుగా తీర్చిదిద్దుతున్నటువంటి సంగీత విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారు. సో ఇది వందనా మేడం యొక్క సంగీత ప్రయాణానికి సంబంధించినటువంటి కొన్ని మచ్చుతునకలు. మనం ఇంతటి సుదీర్ఘ ప్రయాణం విన్నగా నాకైతే ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. సో మీ యొక్క గాత్రంలో ఒక మంచి పాట మా శ్రోతలందరి కోసం.

ఇంతటి అద్భుతమైన గాన మాధుర్యం మా శ్రోతలందరికీ మాకెలా అనిపిస్తుంది తెలుసా మామ్? నిజంగా సుఖాలతో పికాలతో ధ్వనించినటువంటి ఒక మధుదయంలాగా, తేనెలో ముంచినటువంటి ఆ యొక్క గాత్రం వింటూ ఉంటే రాలేటి పూల రాగాలు పూచేటి పూల గంధాలతో అభిషేకించినట్టు స్వరాలని చాలా ఆనందాన్ని అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఫ్రెండ్స్, మరి అర్థమైపోయింది కదా మీకోసం ఈ అద్భుతమైన పాట వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ స్పెషల్ మ్యూజికల్ సందడే సందడి విత్ మీ యువర్ ఆర్జీ జేఎస్వి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 MHz.

0: భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేస్వి. అండ్ ఎస్, మనం అనుకున్నట్టుగా ఈ రోజు ప్రత్యేకంగా సంగీత సుస్వరాలతో సందడి చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఎస్ మ్యామ్, వందన గారు మనతో పాటు మన స్టూడియోస్ లో ఉన్నారు. మేడం, కళారంగం అందున సంగీతం అంటే నవవిధ భక్తిలో, అంటే భగవంతునికి దగ్గరగా చేరే ఒక మార్గంలో గానం కీర్తనం ఇవన్నీ వస్తాయి. ఒక కర్ణాటక సంగీత విదూషీమణిగా మీకు మీ లైఫ్ లో ద ఫస్ట్ మ్యూజికల్ మూమెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి సంగీతం వైపు నడిపించినటువంటి ఆ యొక్క తరుణం.
1: నాకు చిన్నప్పటి నుంచి అమ్మగారు, నాన్నగారు, మా అమ్మగారు శాంతకుమారి గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో మాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారివి. అప్పుడు పాపులర్ గా వచ్చిన క్యాసెట్స్ అవన్నీ పొద్దున్న లేస్తూనే అవి వినపడుతూ ఉండేవన్నమాట ఇంట్లో. అంటే నాకు అంతకు మించి సంగీతం ఎక్కువ తెలీదు, ఈ రెండు బాగా వినటం మాత్రం తెలుసు. మా అమ్మగారికి నేను పాడాలని చాలా కోరిక ఆవిడకి, దాంతో నన్ను ఎలాగైనా సంగీతంలో పెట్టాలని ఆవిడ అనుకున్నారు. మా అక్క తను వీణ వాయిస్తారు, తను వీణ వాయించాలి, నేను పాడాలి అని ఆవిడకి కోరిక అనమాట. అందుకని నన్ను గాత్ర సంగీతంలో ఎవరి దగ్గరైనా ఒక మంచి విద్వాంసుల దగ్గర పెట్టాలి అని ఆవిడ చాలా తపన పడ్డారు. ఆ తపనకి నిజంగానే భగవంతుడి అనుగ్రహం వలన మా గురువుగారు మండ సుధారాణి గారు, వారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందనమాట. అంటే మొదటి ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటే, సుబ్బలక్ష్మి గారి పాటే. ఆ తర్వాత ఇంకా ఎంత మంది విద్వాంసులు ఉన్నారు, ఎంత మందివి వినొచ్చు అనే విషయాన్ని అవన్నీ కూడా మా గురుగారు చేయి పట్టుకుని నడిపిస్తూ నేర్పించినట్టే. అంటే వినటం కూడా, సంగీతం వినటం కూడా నేర్పించారు, సంగీతం పాడడం కూడా నేర్పించారు.

0: మొదటి నాకు తెలిసిన మొదటి విదుషీమణి మాత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి.
1: మరి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ పాటలు, ఐ మీన్ కీర్తనలు కానివ్వండి, భజన్స్ కానివ్వండి, పాటలు కానీ ఎన్నో విన్నారు కదా. మిమ్మల్ని ఇప్పటికీ కూడా హాంట్ చేసే ఆవిడ పాట లేదా కీర్తన మీ గళంలో మా శ్రోతలందరి కోసం

0: ఆవిడవి ఎన్నో పాటలు ఇన్స్పైర్ చేయనివి అంటూ ఉండవు, కానీ నాకు ఈ క్షణానికి ఈ పాట తట్టింది అంతే.
1: మీరు కన్నులెదుటిదే ఘన వైకుంఠం అని మీరు ఆలపిస్తుంటే కళ్ళు మూసుకుంటే ఆయన కనిపిస్తున్నారు మ్యామ్. ఆ వైకుంఠ నాథుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నాకే కాదు మా శ్రోతలందరికీ కూడా. అండ్ వెల్, మరిన్ని మాటలు మాట్లాడుకోబోయి ఉండే ఒక చిన్న పాట. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు మ్యూజికల్ సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జీఎస్బీ.

0: ఆహా, ఇంతకంటే ఏం కావాలి బాస్. సో లిజనర్స్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నాకు అర్థమైంది. మీ మాటలు, మీ విషెస్ అండ్ అలాగే అన్ని కూడా నేను కూడా వందనా మేడం కి కన్వే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్ అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యామ్. ఇందాక మనం మీ ఇన్స్పిరేషన్, మీ తొలి అడుగు సంగీతం వైపు ఎలా అని మనం మాట్లాడుకున్నాం. సంగీతం అంటేనే ఒక సముద్రం, అలాంటిది నేటి తరం సంగీతం మీద మీ అభిప్రాయం, అంటే లైక్ ఫ్యూజన్ మ్యూజిక్. ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ బ్యాండ్స్, బ్యాండ్ కల్చర్ అనేది రన్ అవుతుంది. కొన్ని చోట్ల కర్ణాటక సంగీతము ఆ రాగాలు ఆకలింపు చేసుకుంటూ కొత్తగా నూతన పోకడలతో జామింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో వీటి మీద మీకున్న అభిప్రాయం ఏంటి?
1: సంగీతం ఎప్పుడు కూడా పాత తరం కొత్త తరం అనేది జనరేషన్స్ మారుతూ ఉన్నా ఏమున్నా కూడా తిరుమల ఆలయం కానీ లేకపోతే అథెంటిక్ గా మనకి ఏవైనా వచ్చినవి, ట్రెడిషనల్ గా వస్తున్నవి కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అంతే కదా, ఇప్పుడు వాటి పవిత్రత కానీ వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. మనలో మార్పు వస్తుంది కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అలాగా

0: వాగ్గేయకారులు మనకు అందించిన రచనలు ఏవైనా ఉన్నవే, వాగ్గేయకారుని మనస్సును తెలుసుకుని ఆ మనసు మనం పూర్తిగా వాళ్ళలా అయిపోలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి ఇమోషన్తో దాన్ని రాశారో రాయలేదు వాళ్ళు, అవి వాళ్ళలోంచి పలికినవి, అవి కూర్చుని పెన్ను కాగితం పట్టుకుని రాసినవి
1: కావు.
0: వాళ్ళ భక్తి ఆవేశంలోంచి, ముఖ్యంగా భక్తి ఆవేశం అనే మాటే చెప్పుకోవాలి, భక్తి ఆవేశంలోంచి వచ్చిన కొన్ని రచనల్ని మనకి ఒక నిధిలాగా అందిన వాటిని మనం అదే భక్తితో వాటిని కనుక చూస్తే అవి మనకు ఒకలా కనిపిస్తాయి. దాంట్లో ఉండే వేరే కోణాలు, అంటే సంగీతం అనేది ఆయన త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అని చెప్పారు. సంగీత జ్ఞానము మాత్రమే కాదు, భక్తిని కూడా జోడించాలి అన్నది ఆయన ఒక స్టేట్మెంట్ మనకి చెప్పారు. కాబట్టి మనం అదే దృష్టితో చూసినప్పుడు ఆ రచన మనకు ఒకలా కనిపిస్తుంది. అంటే ఫ్యూజన్ చేయటము ఇష్టమా లేదా అనేది అది ఎవరి టేస్ట్, వాళ్ళది వ్యక్తిగతమైన అభిప్రాయం. కానీ ఈ రచనల్ని మాత్రం వీటిలోకి తేకుండా మనకి చాలా ఇతర రచనలున్నాయి, లేదా మనకి అంత జ్ఞానం ఉండేటప్పుడు మనకి మనం కూడా చాలా చేసుకోవచ్చు. అంటే క్రియేటివ్ మ్యూజిక్ కి ఎంతో అవకాశం ఉంది. మనకి మనకు కావలసిన ట్యూన్స్ మనకు కావలసిన రిధంలో పెట్టుకోవచ్చు, మనకు కావలసినట్టుగా పాడుకోవచ్చు, వాయించుకోవచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కావలసిన జ్ఞానాన్ని రచనలు ఇచ్చేసాయి మనకు ఆల్రెడీ.
1: ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా బాగా హైలైట్
0: ఉంది, అంత జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలకి చాలా ఎక్కువగా. కాబట్టి ఈ రచనల్ని వాటి ఇమోషన్ ని కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా నేను భావిస్తాను
1: 100%.
0: అది నిలబెట్టుకుంటూ క్రియేటివ్ గా చేసుకోవడానికి ఇంకా ఏవైనా వేరే మార్గాలు కూడా ఎంచుకోవచ్చు. అట్రాక్ట్ చేయడానికి చాలా
1: టెక్నికాలిటీ
0: ట్రెడిషన్ ఇస్ డిఫరెంట్. ఎప్పుడు కూడా మనం ఎన్ని కొత్తవి చూసినా గానీ మళ్ళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూస్తే రెండు చేతులు జోడించి దండం పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ డివినిటీ
1: ప్యూర్
0: ఎప్పుడైతే ఉంటుందో దాని విలువ ఎప్పుడు వేరేగానే ఉంటుంది.
1: అర్థమైంది మ్యామ్, చాలా అద్భుతంగా. అంటే నేటి తరం వాళ్ళకి డివోషన్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఈ 3 Ds తో పాటుగా ద మెయిన్ ప్యూరిటీ కూడా, అంటే ఆ రచనలు వాగ్గేయకారుల యొక్క భావన అన్నట్టుగా భావన మళ్ళకుండా అలానే ఉంచుతూ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కర్ణాటక సంగీత ఆధారిత రాగాలను తీసుకుంటూ వీళ్ళ స్వీయ రచనలలో కాస్త
0: చేయొచ్చు. ఎన్నో వాళ్ళు మనకి అందించారు కూడా. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారు గాని ఆయన కుంతలవరాళి రాగం, లేకపోతే జింగ్లా అని ఒక రాగం, ఇలాంటివి చాలా, అంటే రేర్ రాగాస్, చాలా ఆయన కనిపెట్టిన రాగాలు ఎన్నో చాలా డిఫరెంట్ ఇమోషన్స్ లో మనకి దొరుకుతాయి. అంటే అన్ని ఒకే ఇమోషన్ కాకుండా చాలా రకరకాలైన వీటిలో ఉండేవి ఉన్నాయి మనకి. వాటిని మనం చూసే దృష్టి
1: వేరే
0: ఎలా ఉంటుంది అని, రచనని మాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం మనకి ఆ రాగాన్ని తీసుకొని దాంట్లో రకరకాలైన ఇమోషన్స్ మనం పండించవచ్చు.
1: మ్యామ్, రాగా టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, రాగా ఈజ్ ఎమోషన్ లైక్ ఆన్ అ జనరల్ వే, బట్ అట్ ద సేమ్ టైమ్ రాగా ఇట్ సెల్ఫ్ హ్యాజ్ అ పర్సనాలిటీ. అంటే రాగా, ఒక రాగాన్ని మనం తెలుసుకోవాలన్నా కూడా ఒక కొత్త పర్సన్ తో మనం పరిచయం ఎలా ఏర్పరచుకుంటాము, తన యొక్క స్పెషాలిటీస్, ప్రయోగాలు, తన యొక్క జనరల్ పోకడలు, ఇలాగా ఇలాంటి వాటిల్లో నూతన కళాకారులకు, అంటే ఆస్పైరింగ్ ఔత్సాహిక కళాకారులకి మనోధర్మ సంగీతం అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో వీటిల్లో వాళ్ళు పైకి రావాలి, నిష్ణాతులు అవ్వాలి, మనోధర్మాన్ని ఎలా పాడాలి అనేటువంటి అంశాలలో ఈ రాగ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాగ సాధన థాట్ ప్రాసెస్ లో, ఈ మాటల్లో ఒక టీచర్ గా.
0: అంటే మనోధర్మ సంగీతం అనేది డైరెక్ట్ గా అదేదో నేర్పిస్తే నేర్చుకోవడానికి వచ్చేది అలా కాదు. అంటే మనోధర్మ సంగీతం విడిగా ఇది ఒక ఒక కీర్తన నేర్పించినట్టు, కృతి నేర్పించినట్టు కాదు, అది ఒక ప్రాసెస్. అంటే బేసిక్ స్వరస్థానం నుంచి లయ సాధన, స్వరస్థానాలు, అలాగే రకరకాలైన రాగాల్లో ఎక్సర్సైజ్లు, అకారం, ఇలా ఇవన్నీ జోడించుకుంటూ స్వర జ్ఞానం, రాగ జ్ఞానం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మనోధర్మ సంగీతం అనేది అది అలవాటుగా ఆ ఫ్లో, అదొక ప్రాసెస్. అది డైరెక్ట్ గా మనోధర్మ సంగీతం అనేది ఏదో నేర్చుకోవాలేమో, వెళ్ళి నేర్చుకుంటే వస్తుంది.

0: ఏమో అనుకుంటాం, కానీ దానికి ముందు ఇదంతా సాధన జరిగిపోతే దాంతోపాటు వినికిడి. మంచి సంగీతం ఎప్పుడైతే వింటామో, మనోధర్మం అనేది ఎవరి మనసుకు తోచింది వాళ్ళు పాడడం అని కదా మనోధర్మ సంగీతం అంటే. అంటే నీ మనసుకి ఏం తోచాలి, నువ్వు విన్నది నువ్వు నేర్చుకుంటున్నది కలవాలి,
1: కలవాలి,
0: కలిసినప్పుడే అది నీ మనోధర్మం అవుతుంది. అంతేకాని పేపర్ మీద రాసుకుని ఇప్పుడు నాలుగు సంగతులు నాలుగు స్వరాలు రాసుకుంటే అది మనోధర్మం కాదు, అది టీచర్ మనోధర్మం అవుతుంది, నీ మనోధర్మం అవదు. కానీ ఒక మార్గం చూపించడానికి ఈ విధంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని గురువు హెల్ప్ చేయగలరు, కానీ దాన్ని పట్టుకోవడానికి ముందు చేయవలసిన సాధన ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది.
1: ధర్మబద్ధమైన సాధన
0: అది చేస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా అందరూ కూడా మనోధర్మంలో ఎక్సెల్ అవుతారు.
1: అమేజింగ్ మ్యామ్. సో వినికిడి చాలా ఇంపార్టెంట్. ప్రప్రథమంగా మనం ఏ శైలి అయితే అభ్యసిస్తున్నామో, కర్ణాటకం కానీ హిందుస్థానీ అవనివ్వండి, వివిధ రకాల రాగాలని కచేరీలని వినడం ద్వారా, ప్రయోగాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఒక అర్థం అనేది అవుతుంది అండ్ బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక స్వీట్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

రెండు గంటల 50 నిమిషాలు అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము సుస్వరాల సందరే సందరి స్పెషల్ షో విత్ మీ యువర్ ఆర్జే జయస్వి గారు అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారితో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము సంగీతానికి సంబంధించి. మ్యామ్, ఇందాక సంగీతం విషయంలో ఎక్కువగా వినటం చాలా బాగుంటుంది అని చెప్పారు. సో నేటి తరం అంతా కూడా పరుగులు తీస్తోంది సోషల్ మీడియా. సో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సోషల్ మీడియా ఇస్ జస్ట్ రూలింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పొచ్చు, పెద్దల నుంచి చిన్న

0: వాళ్ళ వరకు. సో సంగీతం వింటే మనకు అందులోని ఆ యొక్క స్వచ్ఛత, ఆంతర్యం ఇవన్నీ ఆకలింపవుతాయి. అలాంటిది రీల్స్ చూస్తూనో షార్ట్స్ చూస్తూనో ఇలాగా టైం ఇలా గడిచిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని గ్రాప్ చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఎలాంటి కాంటెంట్ వస్తే బాగుంటుంది సంగీతం వైపుగా, ముఖ్యంగా కర్ణాటక సంగీతం వైపు? మీ అభిప్రాయం మీ మాటల్లో.
1: రీల్స్ షార్ట్స్ ఇలాంటివి చాలా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి.
0: అవును,
1: దానికి వాళ్ళు బానిసలు కూడా అయిపోతున్నారు.
0: అవును మ్యామ్. యా,
1: అయితే అది ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయత అని పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏది కూడా ఇప్పుడు వరుసగా మనకి కంటెంట్ ఎలా వస్తుందంటే రీల్స్ లో, నేను అంటే ఎక్కువ పెద్దగా నేను చూడను కానీ నేను గమనించింది ఏంటంటే ఒక 10-15 విషయాలు వెంట వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. అంటే ఒక సినిమా గురించి వస్తుంది, ఒక వంటకం గురించి వస్తుంది, ఒక పాట గురించి వస్తుంది, ఒక చిన్న పిల్లలు మాటల గురించి వస్తాయి, ఇంకేదో ఆటలు, ఇంకేవో అడ్వర్టైజ్మెంట్లు, అలా వరుసగా అంటే ఒక మైండ్ ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండే పరిస్థితి లేదన్నమాట. అంటే వెంటనే మార్పులు మార్పులు వచ్చేస్తుంటే ఆ ఇంపాక్ట్ మైండ్ ని చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఒక్క నిమిషంలో ఒక మంచి రాగము లేకపోతే ఒక కీర్తన పల్లవు ఎవరైనా చిన్నపిల్లలు పాడినా కూడా చాలా ఆనందం కలుగుతుంది. అది ఏంటంటే ఆ దాన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని కొంచెం గమనించుకోవాలి. అది పెద్దవాళ్ళైతే పిల్లల్ని కొంచెం చూసుకుని అదుపు చేస్తూ ఉండడం, పెద్దవాళ్లే ఉంటే మరి దానికి ఎవరికి వాళ్ళు కొంచెం దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అంత కంటెంట్ ఉందన్నమాట, మనకి చాలా డిస్టర్బ్ అయిపోతాము అనిపిస్తుంది నాకు అవి వెంట వెంట వెంటనే చూడటం వల్ల. ఒక్కటి ఏదైనా మనం చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ చాలాసేపు ఉంటుంది
0: ఖచ్చితంగా
1: కదా. ఇప్పుడు మనం ఒక పాట విన్నాము, సుబ్బలక్ష్మి గారిది విన్నా లేదా బాలమురళి గారిది ఒక తత్వం విన్నాం అనుకోండి, దాని ఇమోషన్ మనని చాలాసేపటి వరకు అందులో ఉంచుతుంది. అలా ఉండనివ్వకుండా మనసుని చంచలంగా చేసేస్తోందేమో అని నాకు అనిపిస్తోంది ఈ వీటి వల్ల. సో ఏంటంటే మనకి కావాల్సిన కంటెంట్ ఏది కావాలి అనేది మనం ఫస్ట్ జడ్జ్ చేసుకోగలగారు ఎవరికి వాళ్ళు.
0: 100%
1: మనకి ఏది కావాలి అనే క్లారిటీ కనుక లైఫ్ లో ఉంటే తప్పకుండా అలాంటి కంటెంట్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చేస్తున్నారు, చాలా మంది
0: చేస్తున్నారు,
1: మంచి మంచి కంటెంట్స్ ఉండేవి వస్తున్నాయి
0: వస్తున్నాయి
1: అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ అది కనిపించితే అది ఆస్వాదించే లోపల ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా కొంచెం మనకి మనం జడ్జ్ చేసుకుని
0: ఒక
1: బ్రేక్ పెట్టుకుని ఇలాంటివి మనం చూస్తే మనకి ఉపయోగపడుతుంది. అంటే అసలు మనకేం కావాలనే క్లారిటీ మాత్రం ప్రతి వాళ్ళకి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వెరీ ప్రొడక్టివ్ అంటే.
1: అంతే, ఖచ్చితంగా స్టూడెంట్స్ కి మెయిన్ గా స్టూడెంట్స్ అది లేకపోతే మాత్రం వాళ్ళు చాలా కోల్పోతారు, టైం కోల్పోతారు, ఎనర్జీ కోల్పోతారు. చాలా ఎనర్జీ పోతూ ఉంటుంది ఈ ఇవి చూడటంలోంచి, డ్రైన్ అయిపోతారు
0: బ్రెయిన్ అంతా కూడా. అలా మ్యామ్, ఇదివరకంటే గురు శిష్యుల యొక్క అంటే గురువుల దగ్గరికి వెళ్లి చక్కగా కూర్చుని సాధన చేసి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు, ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది, అదేం మారిపోలేదు. ఆన్లైన్ లో అయినా కూడా, సో గ్రూప్ క్లాసెస్, 1-to-1 క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి నేర్చుకుంటున్నటువంటి తరుణంలో కొంతమంది లైక్ ఫాస్ట్ ఫాస్ట్ గా నేర్చేసుకోవాలి అంటే తొందరగా మేము పాడేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో రియాలిటీ షోస్ కానివ్వండి లైక్ పర్సనల్ లైఫ్ కానివ్వండి. సో సంగీతం అనేది ఒక టైం లిమిట్ ద్వారా నేర్పించేటువంటి తరుణం కూడా కొన్ని విషయాల్లో మనం వింటూ ఉంటాం. గురువులుగా మా అమ్మాయి పాడేస్తారా అండి, ఇలా చేస్తారా అని అడుగుతుంటారు. సో మ్యూజిక్ అనేది టైం లిమిట్ ఉండదు అని మా అభిప్రాయం. సో ఈ విషయంలో తల్లిదండ్రులకు కూడా అండ్ అలాగే పిల్లలకి చెప్పేటువంటి విషయం ఏంటి ఒక గురువుగా? అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అ పాపులారిటీ, బట్ ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ అ సబ్జెక్ట్ బేస్డ్ మీదుగా వాళ్ళ మనసు ఎలా మళ్ళుతుంది అనేటువంటి మాటలు మీ ద్వారా వినాలని మాకు.
1: నేను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా చాలా నార్మల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక వంటకం ఏదైనా వండుకోవాలనుకోండి, ఏదో కూర చేసుకోవాలి, దాన్ని ఇంత సైజ్ ముక్కలు తరగాలి, ఇంతసేపు దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టి
0: టైం
1: చేయాలి, ఈ టైంలో ఉప్పు వేయాలి.

0: ఈ టైంలో ఇంకేదో పచ్చిమిరపకాయ అల్లం వేయాలి, ఇంకేదో వేయాలి దానికి ఒక, అంటే ఇదంతా దేనికి, ఒక పక్వమైన రుచికరమైన ఒక వంటకం మనం కనుక ఆస్వాదించాలి అనుకుంటే దానికి ఒక టైం ఉంటుంది. మనకి చాలా ఇష్టం కదా అని సడన్ గా డైనింగ్ టేబుల్ మీదకి అది వచ్చేది కదా. అలాగే మరి అలాంటి కూరే రానప్పుడు సంగీతానికి, అంటే ఇది 25 ఏళ్ళైనా రాదు 30 ఏళ్ళైనా రాదు కాబట్టి మన జీవితంలో ఏం రాదు అలా నేను చెప్పటం లేదు. మనకి ఒక మంచి విధానంలో మనం కనుక సంగీతం పాడుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే దానికి సరైన మార్గాన్ని వెతుక్కుని ఆ మార్గంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి సంగీతం పాడుకోగలరు అందరు. ఆ మార్గాన్ని కరెక్ట్ గా పట్టుకోవాలి, అనుసరించాలి, సాధన చేయాలి.
1: అద్భుతం మ్యామ్, అన్నప్రాసన రోజే ఆవకాయాన్ని తినకూడదు. సో నిజంగా మ్యామ్, సో దేనికైనా సమయం రావాలి, సమయంతో పాటు సంగీతం మనకి ఓర్పుని నేర్పుని కూడా నేర్పిస్తుంది అని మీ మాటల్లో అందించారు. సో మరిన్ని విషయాలు అయితే మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ అంతకన్నా ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్ మీ మాటలో, ఏదన్నా అన్నమాచారి కీర్తన కానివ్వండి, రామదాస్ కీర్తన కానివ్వండి, మీ యొక్క గానామృతాన్ని ఆస్వాదించాలని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. సో లిజనర్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది కదా, వందనా మేడం తో చాలా విషయాలు మీరు కూడా తెలుసుకుంటున్నారు, అండ్ ఇప్పుడైతే ఒక అద్భుతమైన కీర్తన.

0: ఆహా, ఎంతో అద్భుతమైన, ఎంతో రుచికరమైన ఈయన రామనామం విన్నాక ఈ పాట వినకపోతే ఎలా? సో లిజనర్స్, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: శ్రీరామ కోదండరామ.

0: హెడ్లైన్స్.
1: వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదేశించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి పాల్గొని పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశిల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ తెలిపారు. రాష్టంలో పట్టదార పాస్ పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై విత్ మీ జేఎస్వి తో 3:04:11 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి అండ్ అలాగే డాక్టర్ కొల్లూరు వందనా గారితో చాలా చాలా అద్భుతమైన విషయాలైతే ముచ్చటించుకుంటున్నాం. సో మ్యామ్, మరి చాలా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మనం సినిమా వైపు వెళ్ళిపోదాం. సో సినిమా అనేది అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఫీల్డ్ కాబట్టి, కళారంగాల్లో సినిమాకు కూడా పెద్ద పీట ఉంది కాబట్టి, మన తెలుగు సినిమాల్లో నాటితరం పాటలు ఎక్కువగా భావ రాగ తాళయుక్తంగా ఉండేవి. సో అలా సాగినటువంటి ఆ తరం పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా?
1: చాలా ఉన్నాయండి, మంచి పాటలు చాలా ఉన్నాయి.
0: మీ ఇష్టం, భానుమతి రామకృష్ణ గారు గాని, సుశీలమ్మ గారు కానివ్వండి, ఎవరివైనా సరే, లైక్ మీ మనసుని ఆకర్షించినవి, ఘంటసాల గారు పాడినవి, పివి శ్రీనివాసరావు గారు పాడినవి, అండ్ కొంచెం బాలసుబ్రహ్మణ్యం గారివి, ఎలా అయినా. సో వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం,
1: ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం ఉంటుంది. అదే, అందరూ రకరకాల స్వీట్స్ లాగా అనమాట, అన్ని స్వీట్స్ బాగుంటాయి, ఏది బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. అలా
0: అన్ని ఫేవరెట్ అన్నారు కాబట్టి, మా తరం వాళ్ళకి తెలిసే విధంగా భానుమతి గారిలో ఒక ప్రత్యేక శైలి మాకేమనిపిస్తుంది, మాకేముంటుంది మీ మాటల్లో?
1: వీళ్ళందరిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని వాళ్ళు సినిమా పాటలు పాడారు.

0: కాబట్టి ఏదో ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ పాటల్లో. అదేంటంటే పూర్వం సంగీతం వాళ్ళు ఎవరైనా కూడా, క్లాసికల్ మ్యూజిషియన్స్ కానీ ఇటు సినిమా వాళ్ళు కానీ, వాళ్ళల్లో ఒక రకమైన ప్యూరిటీ అంతే, దానికి ఇంకొక మాట నాకైతే తెలియదు.
1: సో అందరికీ ఆపాదించేలాగా ఒక ప్యూరిటీ.
0: అవును, అంటే నిష్కల్మషంగా ఉంటుందన్నమాట ఆ పాట వింటూ ఉంటేనే. ఒక రకమైన ఇన్నోసెన్స్, హాయ్, డివినిటీ,
1: డివినిటీ
0: అన్ని అందరిలోనూ, పూర్వం వాళ్ళ అందరి పాటల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది.
1: సో ఆ పాటలు విన్నా, ఆ మాటలు స్మరించుకున్నా, వాళ్ళ గొంతులు విన్నా కూడా మనసు, ఐ మీన్ మనిషి మనసు లోతులలో ఉన్న నిష్కల్మషమైనటువంటి భావాలన్నిటికీ తెరతీసే విధంగా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మాయా బజార్, ఆ కాలం నాడిది. ఒక్కసారి ఆ పాట
0: తప్పకుండా విందామా?
1: సో ఇంకేంటి కాదేశం, జస్ట్ ట్యాప్ ఇన్ టు ద నాస్టాల్జిక్ సాంగ్.

సో వెల్, మరి అలా మాయాబజార్ సినిమా నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తున్నారు. సండరీ సండరీ విత్ మీ జేఎస్వితో. అండ్ మ్యామ్, ఇప్పటి వరకు సినిమా గురించి, వీటి గురించి ఇన్ని మాట్లాడుకున్నాం. సంగీతంలో ప్రధాన పాత్ర పోషించింది వాగ్గేయకారుల యొక్క రచనలు. సంగీత మూర్తిత్రయంలో ఉన్న రచనలు అందరికీ సుపరిచితమే. అలాగే తొలి తెలుగు వాగ్గేయకారులైన పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు, తర్వాత కంచర్ల గోపన్న రామదాస్ గారు, ఇలా అందరికీ సుపరిచితమే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రచనా శైలితో ఎంతో మంది మనసులలో ముద్రించుకుపోయినటువంటి ఆ సాహిత్యం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిది. సో వారి యొక్క రచనల గురించి ప్రత్యేకమైనటువంటి మాటలు, అలాగే వారి రచనలో ఏదైనా ఒక కీర్తన మీ గాత్రల్లో.

0: అనిపోయిందా మామ్? అప్పుడే నా మనసు రామరసంలో అలా తేలియాడుతోంది. నిజంగా ఇట్స్ అ బ్లెస్ టు ఆల్ ఆఫ్ అస్. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి రచనలో ఒక కీర్తన మా అందరి కోసం వినిపించారు. ఆయన శైలిలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ రచనలు ఇలా మీ మాటల్లో ఆయన సాహిత్యం గురించి.
1: మనకి చాలా తెలుసు, మానస సంచరణే, తర్వాత గాయతి వనమాలి, ఇలా చాలా ఉన్నాయి. మంచి సంస్కృతంలో చక్కటి మనకి ఎన్నో కీర్తనలు అందించిన మహామహా గొప్ప మహానుభావుడు ఆయన. అవి మనకి అందటమే చాలా అదృష్టం.
0: వాటిని ఇలా పాడుకోవడం
1: ఇంకా
0: అదృష్టం. సంస్కృతం అన్న మాట వచ్చింది కాబట్టి సంస్కృత రచనలు, ప్రముఖంగా కర్ణాటక సంగీత ఆధారిత రచనలకి ప్రధాన పరిశోధకురాలిగా మీ యొక్క ప్రయాణం ఎవరి రచనల మీద సాగింది?
1: అది సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. దాంట్లో ఏంటంటే సంస్కృత సాహిత్యాన్ని ఎక్కువ ప్రచారం చేయడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో నా ప్రాజెక్ట్ కూడా అప్రూవ్ అయింది. దాంట్లో ఏం చేశామంటే చాలా మంది వాగ్గేయకారులు, ఈ పురంధరదాసులు వారు మొదలుకొని అంటే సంగీత పితామహులు పురంధరదాసులు వారు, త్యాగరాజస్వామి వారు, త్రిమూర్తి త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు వారు, అలాగే ముందు వాళ్ళు రామదాసులు వారు, అన్నమాచార్యులు వారు ట్రినిటీకి ముందు, అలాగే పోస్ట్ ట్రినిటీ, అందరి రచనల్లోనూ సంస్కృతంలో సాహిత్యం ఉన్న రచనలను తీసుకుని వాటిని మన ఇంతకు ముందు రేడియోలో వచ్చే సంగీత శిక్షణ లాగా అనమాట. అంటే టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా సంస్కృత కీర్తనల్ని మేము నేర్పించడం అనేది రికార్డింగ్స్ చేసాం అనమాట ఈ ప్రాజెక్ట్ లో. అలాగే స్తోత్రాలు, చాలా స్తోత్రాలు, అష్టకాలు, ఇవన్నీ కూడా మనకి సంస్కృతం లిటరేచర్ లో దొరికినటువంటి ఎంతో గొప్ప గని. వాటన్నిటినీ కూడా వీలైనన్ని తీసుకుని మాకు ప్రాజెక్ట్ లో అవసరమైనన్ని పెట్టుకుని వాటన్నిటిని కూడా ఇలా శిక్షణ రూపంలో అనమాట రికార్డింగ్స్ ని చేసాము. అది ప్రాజెక్ట్ లో చేసిన
0: చాలా అద్భుతమైన విషయం.
1: దీనివల్ల అసలు చాలా పిల్లలు సంస్కృతం నేర్చుకోవటానికి అలాగే ఉచ్చారణ చక్కగా ఉండటానికి వీటన్నిటికీ సంస్కృతం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా, మా అమ్మాయి దాని పేరు శృతి సంహిత, తను సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇప్పుడు కోర్సు చదువుతోందన్నమాట. అంటే ఈ సంస్కృతం పట్ల ఒక రుచి ఏర్పడటం, అది నేర్చుకుంటే ఎన్నో విషయాలు మనకి అవగతం అవుతాయి. అంటే భాష ఒకటే కాదు, లిటరేచర్ ని స్టడీ చేస్తుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటి ఒక మంచి అనుభూతి మేము అందరం కూడా ఆ ప్రాజెక్ట్ లో ఉన్న అందరం కూడా పొందాము. ఎందుకంటే సంస్కృత రచనలకు ఉండే గొప్పతనం అది.
0: అద్భుత.
1: ఇప్పుడు సంస్కృతం చదువుకోవడానికి ఇష్టపడి ఆ కోర్సు కూడా తీసుకుంది. అది
0: వండర్ఫుల్ మ్యామ్. సంస్కృత రచన ప్రస్తావన వచ్చింది కాబట్టి అన్నమాచార్యుల వారి రచనలో

0: ఇలాంటి కీర్తనలు విన్నప్పుడు తాదాప్యం చెందటం అనేది ఇవాళ నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈ కీర్తనను మా అందరి కోసం మీరు పాడినందుకు. అండ్ యూస్ మరి వందనా గారి యొక్క మాటలు అండ్ అలాగే అద్భుతమైన కీర్తనలు, సంగీత ప్రయాణం గురించి, సంగీతంలో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పీహెచ్డీ, మరీ ముఖ్యంగా శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి వారిది, ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క రచనల మీదుగా చేశారు. సో ఈ రాగమే ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణం ఏంటి, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి మ్యామ్? సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ?
1: అంటే పీహెచ్డీ యాక్చువల్ గా చెప్పాలంటే ముందు ఒక డిగ్రీ కోసం అన్నట్టుగానే చేయడం మొదలు పెట్టాను. కానీ అంటే ఒక పెద్ద రాగం ఏదైనా నాకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఏదైనా సబ్జెక్ట్ చేయాలి అని ఒక దృష్టితో అనుకున్నప్పుడు ఈ రాగం నాకు గైడ్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మండపాక్ శారద గారు, ఆవిడ సజెస్ట్ చేశారు ఒక పెద్ద రాగం ఏదైనా తీసుకుని దాన్ని స్టడీ చేయటం అనేది కూడా. మేజర్ స్కేల్ రాగం అది, అంటే అంత స్కోప్ ఉన్న మంచి పెద్ద రాగం కాబట్టి దాంట్లో చేయొచ్చేమో అని ఒక ఆలోచన వచ్చింది. అది స్టార్ట్ చేసిన తర్వాత మరి అద్భుతమైన రచనలు త్యాగరాజ స్వామి వారు గాని దీక్షితుల వారు గాని ఎన్నో రచనలు చేశారు. వాటిని స్టడీ చేయడానికి నాకు ఇది చాలా ఒక పెద్ద అవకాశం కలిగింది ఆ పీహెచ్డీ రూపంలో.
0: ఈ పీహెచ్డీ చేస్తున్న తరుణంలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి మ్యామ్? అంటే ఈ ఇరువురి రచనలలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి?
1: అంటే ఇద్దరివి రెండు డిఫరెంట్ స్టైల్స్ కదా.
0: అవును.
1: అంటే దేనే రుచి దానిది. ఆ ఈయన కీర్తనలో చూస్తే ఒక రకమైన ఎమోషన్ కనిపిస్తూ ఉంటుంది, ఆయన చూస్తే ఒక పెద్ద రాగ ప్రవాహం ముక్తస్వామి దీక్షితుల వారివి. అంటే శంకరాభరణాన్ని ఇద్దరు డీల్ చేసిన విధానం అది, అంటే మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అనమాట అది. ఇప్పుడు దీక్షితుల వారి కీర్తనలు ఉన్నాయనుకోండి.

వస్తే ఇలాంటి ఒక అంటే త్యాగరాజ స్వామి గారిది ఒక డిఫరెంట్ గా ఒక కీర్తన ఏదైనా చూద్దాం. అంటే ఇలాంటి కాల ప్రమాణంలో ఉండేవి త్యాగరాజ స్వామి వారి దాంట్లో కూడా ఉన్నాయి. అంటే శంకరాభరణాన్ని డిఫరెంట్ షేడ్స్ లో చూపించడం ఎలా అనేది వాళ్ళ రచనలో నేను గమనించాను.

0: ఎందుకు పెద్దల వలె బుద్ధి ఇవ్వు అని అడిగినప్పుడు శంకరాభరణం ఎలా ఉంది, అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మర్యాద కాదురా అని చెప్పినప్పుడు అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. అంటే రాగాన్ని వాళ్ళు ఎన్ని రసాలు పండించారో రాగంలో, అది తెలుసుకోవడానికి ఒక అవకాశం నాకు కలిగింది ఆ పిహెచ్డీ చేస్తున్నప్పుడు.
1: నాకు మీరు ఇంత జ్ఞానాన్ని ఒక ముత్యంలాగా అందించారు. నాకైతే అంటే నా తోచిన నా బుద్ధికి ఒకటే తెలిసింది,

0: భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతదేశం 101.3 మెగాహెర్ట్స్ విత్ మీ జేఎస్పీతో 3:24 అయిపోయింది. అండ్ సమయం చూస్తూ ఉండగానే అలా అలా అలా పరుగులు తీస్తోంది సుస్వరాలతో ఈ రోజు. వెల్ మరి నేటి సుస్వరాల సందడి సందడిలో మ్యామ్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సంగీతానికి సంబంధించి, శాస్త్రీయంగా విషయాలు అండ్ దానికి సంబంధించి. ఇప్పుడు ఒక్కసారి ర్యాపిడ్ ఫైర్ మూడ్ లోకి వెళ్ళిపోతాం. మీకే గనక ట్రైన్ అంటే టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే, అంటే కాలంతో పాటు ప్రయాణించుతూ వెనక్కి వెళ్లి, మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి ఇష్టపడతారు? నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. సో మీరు గనక టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి అంటే స్టేజ్ ని షేర్ చేసుకోవడానికి ఆనందంగా భావిస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ, అండ్ సెకండ్ ఎంఎల్ వసంత్ కుమార్ గారు, అండ్ దాంతో పాటు థర్డ్ డికే పట్టమ్మాళ్ గారు. నాకు ఆన్సర్ అప్పుడు గోచరిస్తుంది, అన్డౌటెడ్లీ
1: సుబ్బులక్ష్మి గారు. ఎందుకంటే నాకు సంగీతం అనే ఒక పెద్ద సబ్జెక్ట్ ని ఆవిడ గొంతులోంచి వినటం అనేది జరిగింది మొదటిసారి కాబట్టి.
0: సో ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ ఇస్ యువర్ పక్కా ఆన్సర్.
1: ఎందుకంటే ఆవిడ నేను చూడలేకపోయాను నా లైఫ్ లో, కాబట్టి టైం కనుక వెనక్కి వెళ్తే ఒకసారి ఆవిడ చూస్తాను. ఆవిడతో పాడాలని కాదు, ఆవిడ పక్కన కూర్చోవాలని కాదు,
0: కచేరీ అన్నా వినాలి
1: తప్పకుండా. ఎదురుగా అసలు ఆవిడ చూసి ఒకసారి దండం పెట్టుకుంటే
0: చాలు. వాట్ ఎ బ్లిస్ఫుల్ మూమెంట్ నిజంగా. అండ్ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రాగా, అంటే మీ ఫేవరెట్ రాగా అని అడిగితే అలా ఉండదు అని అందరూ అంటారు, ఎందుకంటే ఒక రాగం అని మనం స్టిక్ ఆన్ అవ్వలేము. సో ఎల్లవేళలా మీ మనసుకి ఏదైనా ఆలాపన చేసినప్పుడల్లా ఈ రాగం ఆలవోగ్గా వచ్చేస్తుంది అనేటువంటి రాగం?
1: అలా ఏం చెప్పలేము, నాకు ఇప్పుడు వెంటనే స్ట్రైక్ అయింది కాంభోజీ.
0: ఆహా, అంటే ఒక ఒక పల్లవి మా కోసం కాంభోజీలో

0: అద్భుతం మ్యామ్.
1: థ్యాంక్ యూ.
0: అండ్ రాగా గురించి అయిపోయింది. సినిమా సంగీత దర్శకులలో మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు ఆప్షన్స్ ఇస్తాను నేను. ఘంటసాల గారు అండ్ ఎస్ రాజేశ్వరరావు గారు, కేవీ మహాదేవన్ గారు, పువ్వలింద్ గారు.
1: మీరు నాలుగు రకాలైన స్వీట్స్ పెట్టి అది ఒకటే తినండి అని చెప్తున్నారు.
0: సరే, ఇప్పటికిప్పుడు ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నాలుగు పేర్లు ఒక చిట్లో ఉన్నాయి, కళ్ళు మూసుకుని ఒకటి తీసారంటే
1: ఘంటసాల గారు.
0: అమేజింగ్. నేటి తరం అంటే తర్వాత తరం, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు పాటల్లో ఇప్పటికి మీరు అప్పుడప్పుడు అలా హమ్ చేసుకునే సాంగ్
1: మీరు వేసిన పాట పాడవే,
0: వండర్ఫుల్. అలాగే సినీ సంగీతం ఆలపించినటువంటి సింగర్స్ లో మీకు బాగా నచ్చిన గాయని గాయకులలో ఫిమేల్ అండ్ మేల్ ఎవరైనా?
1: ఘంటసాల గారు, సుశీల గారు.
0: వెరీ నైస్. అండ్ నేటి తరం గాయని గాయకులు ఎవరైనా మీ మనసుకి నచ్చారా?
1: నేను పెద్దగా కొత్త
0: నేటి తరం పాటలు తక్కువనే వింటారు,
1: తక్కువ వినటం తక్కువ,
0: బట్ సమ్ ఉన్నారు, శ్రేయఘోషల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా? రైట్.
1: అంటే పాట విని బాగుంది అనుకుంటాను, నాకు నిజంగా
0: అంత డీప్
1: అంత డీప్ గా తెలియదు.
0: మ్యామ్, ఇప్పుడు మనం రాపిడ్ ఫైర్ కి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం. నాకు అసలు అనిపిస్తుంది ఆడవాళ్ళు సాధించలేనిది అంటూ ఏది ఉండదు అని చెప్పి, ఎందుకంటే ఓర్పు నేర్పుతో పాటుగా అన్ని విషయాలు మన ఇండ్లలో చిన్నప్పటి నుంచి మనం తెలుసుకునే ఉంటాం, మన పద్ధతి, మన పెంపకం. సో ఇలాంటి ఒక దీంట్లో మల్టీ టాస్కింగ్ మీరు చేశారు, లైక్ ఒక మ్యూజిక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కానివ్వండి, వెటరన్ మ్యూజిషియన్ గా కానివ్వండి, ఒక హౌస్ వైఫ్ గా కానివ్వండి, ఒక ఫ్యామిలీ విమెన్ గా కానివ్వండి, ఇటు పిహెచ్డి చేస్తూ అటు ఒక అధ్యాపకురాలుగా ఎంతో మంది శిష్యులను తయారు చేస్తూ తో పాటుగా మీ పర్సనల్ కాన్సర్ట్స్ అండ్ ఇలా ఇన్ని రకమైన మల్టీ టాస్కింగ్ ఆస్పెక్ట్స్ లో హౌ యువర్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ యూ అండ్ యాజ్ అ మ్యూజిషియన్ గా మన ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ బాండింగ్ అండ్ సపోర్ట్ రిగార్డింగ్.
1: ఎన్ని పనులు చేసినా కూడా దాని వెనక పూర్తి కుటుంబం సహకారం ఉంటే కానీ ఎవరూ ఏ పని చేయలేము. నాకు ప్రత్యేకంగా మా అమ్మ నాన్నగారు, అలాగే పెళ్ళైన తర్వాత మావారు చాలా పెద్ద స్ట్రెంగ్త్ నాకు. ఎందుకంటే నేను తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను, ఆయన బెంగళూరులో క్యాటర్పిల్లర్లో లాజిస్టిక్స్ మేనేజర్గా ఉన్నారు.
0: ఓకే.
1: అక్కడ ఆయన ఉంటూ నేను ఉద్యోగం చేయటం, మా అమ్మాయిని చూసుకోవడానికి మా అమ్మ నాన్నగారు ఉండటం, వీటన్నిటితో పాటు మా అత్తగారు మామగారు వాళ్ళకు కూడా నేను తిరుపతిలో ఉండి ఉద్యోగం చేయాలని చాలా వాళ్ళ కోరిక. ఎందుకంటే మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన దగ్గర సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జీవితంలో అది వదులుకోకూడదు అని నా కుటుంబం అందరూ చాలా సహకరిస్తున్నారు. దానివల్లనే నేను ఉద్యోగం ఇటు కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, లేకపోతే అయితే చాలా కష్టం. మా వారు నా ఉద్యోగం కోసం ఆయన బెంగళూరులోనే ఉంటూ వీకెండ్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. సో నాకు పూర్తి సహకారం ఆయన నుంచి ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను.
0: అద్భుతం మ్యామ్. సంగీతంలో ఉన్నవి సప్త స్వరాలు, మీరు పనిచేస్తున్న ప్రదేశం ఏడు కొండలు, ఆయన కృపతో ఏడడుగులు నడిచి మీ యొక్క బంధానికి సంగీతానుబంధం తోడయి ఇంత సుదీర్ఘంగా ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే సాగిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను.
1: చాలా థాంక్స్ అండి.
0: ఇన్ని మాటలు మాట్లాడుకున్నాక ఈ విషయం నేను అడగకపోతే అసలు బాగుండదు. రానున్న కాలం జస్ట్ ఇంకొక ఫ్యూ డేస్ లో మనకి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క వివిధ రకాల అలంకారాలలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారి మీద ఒక మంచి కీర్తన మా అందరి కోసం మీ గాత్రంలో.
1: ముద్దుస్వామి దీక్షితులు వారిది ఒక కీర్తన పల్లవి పాడతాను.
0: తప్పకుండా మ్యామ్.

0: అండ్ ఫైనల్లీ మా అందరికి అంటే ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ కి, యంగ్ ఆర్టిస్టులందరికీ కూడా, కర్ణాటక సంగీతం కానివ్వండి, సంగీత కళాకారులందరికీ కానివ్వండి, సాధనాత్ సాధ్యతే సర్వం అని అంటారు. మీ మాటల్లో సాధన గురించి, సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక గురువుగా ఎంతో మంది విద్యార్థులకు మీరు నిత్యం చెప్తారు, అలాగ మా అందరి కోసం కూడా మీ మాటల్లో.
1: సాధన అనేది అది చాలా ఇష్టంగా చేయాలి అని ఇది మా గురుగారు చెప్పిన మాటే. నేను అదే స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాను, మనకి ఏదైనా ఒక విషయం నచ్చిందంటే దానికి ఎంత కష్టమైనా పడి చేయాలి అని పట్టుదలగా చేస్తాం. అలాగే సంగీతం నేర్చుకోవాలి అన్న ఒక నిజమైన ప్యాషన్ ఉంటే, ఇష్టం ఉంటే మాత్రం సాధన ఏదో కష్టపడిపోతున్నాం అని అనుకో, చాలా ఇష్టంగా చేసుకుంటాను సాధన. కాబట్టి ఆ ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ఇది మనం ఏదో తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారా నేర్చుకోవడం, ఏదో అందరూ నేర్చుకుంటున్నారు కదా అని ఏదో ఒక ప్రెస్టీజ్ కోసమో స్టేచర్ కోసం అలా కాదు. నాకు సంగీతం పాడాలనుంది, నాకు ఇది ఇష్టం, నేను చెయ్యాలి అని ఒక ప్యాషన్ ఉన్న ఎవరైనా కూడా సాధన చేయకుండా ఉండలేరు అసలు.
0: ఖచ్చితం
1: సాధన అనేది అది నిత్యం ఎవ్రీడే చేయాల్సిందే, అందులో ఏమీ సందేహమే లేదు అసలు.
0: నిజంగా చాలా మంచి మాట చెప్పారు మ్యామ్, ఎందుకంటే నిత్యం మన దైనందిన జీవితంలో నిద్రలేచి మన పనులు ఎలా కానిస్తామో, ఉద్యోగము చదువు బాధ్యతలు ఎలాగో, ఇది సంగీతానుబంధంతో కూడినటువంటి ఒక ప్రియమైన బాధ్యతగా స్వీకరిస్తూ మనం చేస్తే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని తరాలు మారినా నర నరాల్లో ఈ యొక్క సంగీతానందం, మన యొక్క భారత్ అంటే భారత భావ రాగ తాళయుక్తంగా సాగింది కాబట్టి, అలాగే ముందు తరం వాళ్ళకి ఆ ముందు తరం వాళ్ళకి కూడా కొనసాగాలని, మీలాంటి గురువుల యొక్క ఆశీర్వాదాలతో మేము ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మ్యామ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోస్ కి విచ్చేసి ఇన్ని అమూల్యమైన అపూర్వమైన అద్భుతమైన విషయాలని మా అందరి కోసం అందించినందుకు. సో ఇదండి ఈరోజు విన్నారు కదా సుస్వరాల సందడి సందడి, మీ ఆర్జే జయస్వితో అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందనా గారితో ఈ కార్యక్రమం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
1: థ్యాంక్ యూ అండి, నమస్కారం.
0: థ్యాంక్ యూ.

विविध भारती एफएम 101.3 మరి 3:39 PM అయిపోయింది మన క్లాక్ లో టైం. నేనైతే అందరితో సందడి చేసేసాను, సుస్వరాల సందడి. మరి ఈ సందడిని కొనసాగించమని నీ మా ఫేవరెట్ ఆర్జే నగేష్ కైతే నేను హ్యాండ్ ఓవర్ చేసేసాను. రెడీయా నగేష్ గారు? సో ఇంకెందుకు ఆలస్యం, నగేష్ మీ అందరినీ అలరిస్తారు. అంటూ దాన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ 180.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణం. విశాఖపట్నం పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగరవనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి

దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్ లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన 22A వెబ్ల్యాండ్, పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రాష్టంలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, బయోటెక్, మెడిటెక్, క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఏపీ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరించారు. రాష్టంలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 22న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వివి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

పోనీ వేసుకున్న పూలు తీగా ఊగుతుంటే బల్లే బల్లే. ఎస్, ఒకటి సాంగ్ అయితే తినేశారు రాంపు జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా దేవేశ్వర ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా. మరి ఆ పాట అయితే శ్రీమంత్ నుంచి ఉన్నారు. ఆ తర్వాత యువసేన మూవీలో నుంచి ఒక అద్భుతమైన పాట అయితే ఇప్పుడు ఉన్నారు రాంపు జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా జెస్సీ గిఫ్ట్ అండ్ స్మిత గారు పాడిన పాట అద్భుతంగా వినేశారు కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:12:16 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే మరి మంచి సమయానికి వచ్చేసాం వివిధకి. మరి వివిధలో ఒకే లిరిక్సిస్ట్ అంటే మన రామజోగేష్ శాస్త్రి గారు మరి గురించి మరి కొన్ని పాటలు అయితే వచ్చేస్తుంటాయి కూడా ఆయన రచనలో వచ్చిన పాటలు. సో ఒక సినిమా రూపొందాలంటే ఖచ్చితంగా ఒక కథ కావాలి, కానీ ఆ కథకి ప్రాణం పోయాలంటే మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఒక పాట రూపంలో ఉంటేనే బాగుంటుంది. కానీ ఆ పాటకి సాహిత్యాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నెన్నో పెద్ద విషయాలని, గొప్ప విషయాలని, చెప్పలేని మనసులోని మాటలన్నింటినీ కూడా ఒక అద్భుతంగా చెప్పగలిగేది ఒక్క 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో చెప్పేంత టాలెంట్ అనేది పాటకు ఉంటుంది. కానీ ఆ పాటలో అన్ని విషయాలు పొందుపరిచేంత శక్తి మాత్రం అన్ని విషయాలను అనుభవించి మరి ఆలోచించి పొల్లు పోకుండా రాయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే లిరిక్సిస్ట్, రచయితలు అనమాట. మరి సాహిత్యాన్ని అందిస్తూ కూడా చక్కగా కూడా ఇప్పటికీ కూడా రామజోగేష్ శాస్త్రి గారు ఎన్నో పాటలు, కొన్ని వేల పాటలు మన తెలుగుకి అందిస్తూ ఉన్నారు. సో అలాంటి పాటలు ఆయన రచించిన మరిన్ని గేయాలు మీకోసం వచ్చేస్తుంటాయి. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

ఎస్, ఇప్పటి వరకు మీరు మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేశారు కదండి. స్టూడియో సమయం 5 గంటలకు 4 గంటల 50 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ ఎన్నిలా వింటారు?

హలో అండ్ వెల్కమ్ టు వెన్నెలా విత్ చేతన్. చేంజ్ ఇన్ లైఫ్, చేంజ్ ఇన్ ఎన్వైరన్మెంట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద రియాక్షన్ టు చేంజ్. ఒకప్పటితో పోలిస్తే నేటి జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది, ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార పానీయాల్లో మార్పులు, నిద్ర వేళల్లోనూ మార్పులు ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఈరోజు వెన్నెలాలో చేతంతో. అంటువ్యాధులైన మలేరియా, కొలెరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగాను పేర్కోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది 30 నుండి 69 ఏళ్ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల కంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్నుమూసే వారే అధికం. అనారోగ్య తిండి అలవాట్లు చాలా ఉన్నాయి. పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్ తో కూడుకున్న ఆహారం, ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చెడు చేసేదే. శారీరక శ్రమ లేకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ జీవనం నిత్యం ఉరుకులు పరుగులే. కాలు బయటపడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్ని ఇంటికే వచ్చేసే వెసులుబాటు, ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి బయటపడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. వీటికి తోడు పొగ తాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం.

0: శీతల పానీయాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చొని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటీస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిరోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్, అలర్జీస్, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు, వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేది లేనిది నిర్ణయిస్తాయి. అయితే వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు వయసు, సంతతి, లింగము, వారసత్వం, స్థూలకాయం అంటే ఒబేసిటీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భారీ సైజ్ భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం, ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయలున్నారట. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంక్ నంబర్ 2. మన దేశంలోనూ స్థూలకాయల సంఖ్య ఏటేటా 30% పైగా పెరుగుతుండడం ప్రమాదకరం. ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవన శైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్, ఆస్థమా, అల్జైమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. పనిభారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటి నిండా నిద్ర కరువు అవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. చివరికి స్కూల్స్ లో, కాలేజెస్ లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి స్ట్రెస్ కి గురవుతున్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి అని అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడంలోనూ ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది, కానీ కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఇన్సులిన్ నిరోధకం వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదలవుతుంది. అలాగే కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. ఫలితమే డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత, ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కరొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు, కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియల గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటీస్ కి కారణమవుతున్నాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే ఛాతిలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ సమస్యలో ధమనులు లోపలి గోడలు గట్టిగా మారుతాయి. గుండె జబ్బులు, గుండె కణజాలం, రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండెపోటు. ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తం ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటుతో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగ తాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30% పైగా 34 నుండి 64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులను వారి సంఖ్యాపరంగా మన దేశం ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు. ప్రతి వ్యక్తికి నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది. దానివల్ల దీర్ఘకాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పై స్థాయిలు అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైపడడం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మంది పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో కోట్ల కొద్ది కణాలుంటాయి. అయితే ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్ లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ తాగడం, ఆల్కహాల్, వాయు కాలుష్యం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. పైగా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితమే ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్దగా తెలియని మన దగ్గర నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్ట్రోక్. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూడుకుపోతాయి. మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. స్ట్రోక్స్ బారిన పడిన వారిలో 15% వరకు 40 ఏళ్ల వయసులోపు వారే ఉంటారు. జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 4:59:58. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

102.8 MHz పై ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్న లక్ష్మి. అందరికీ నమస్కారం. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత కోసం విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కాగితపు గ్లాసులు కాలుష్య నివారణ గురించి కొమ్మారెడ్డి రంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 కేంద్ర వ్యవసాయ మైదు మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. పరిచయకర్త లావణ్య గోగినేని, సమర్పణ నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 8:00 కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆలిండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్. 8:15 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఇప్పుడు రేపు అనగా 7/10/2026 బుధవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం, 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం, 6:30 పొలం కబుర్లు, 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు వింటారు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, తదుపరి ఇంద్రగంటి మధుసూదన్ రావు గారి రచన మరియు సమర్పణలో నట్టుతాత కథానిక ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు ప్రహసనాల గురించి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి, 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ పెరుగు రామకృష్ణ గారి రచన మరియు సమర్పణలో కవితాగానం ప్రసారం. 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు శీర్షికన ఉద్యాన పంటల్లో ఎలనిన్నో సమస్యల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు రేపు మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు ప్రకటన విందాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:06:26 వనితా వాణి కార్యక్రమానికి స్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లవ్ స్టోరీ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ప్రకటన విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఈరోజు మహిళ సాధికారత కోసం అమరావతిలో మన చంద్రబాబు నాయుడు గారు చైతన్య రథం అనే ప్రోగ్రాంను తీసుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. ఆ ప్రోగ్రాం గురించి అయితే మనం తెలుసుకుంటూ పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట ఊరు పేరు భైరవ కోన చిత్రం నుంచి సిద్ధ శ్రీరామ్ గారి గానంలో విందాం. దీనికి సంగీతం సమకూర్చిన వారు శేఖర్ చంద్ర.

పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, అది తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఫ్రాంచైజీలు ప్రారంభించినా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి సెర్చ్ మెప్మా అధికారులు మద్దతుగా నిలవాలని సూచించారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల సహకారం కూడా మహిళలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 1,00,000కి పైగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా బలపడితే 1,00,000 కుటుంబాలకు పైగా బలపడినట్టేనని మన సీఎం గారు చెప్పారు. కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు వైశాలి చిత్రం కోసం చిత్రగారు ఆలపించిన పాట విందామా?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మన సీఎం గారు కోటి కుటుంబాలు ఎంటర్ప్రీనియర్లుగా ఆర్థికంగా విజయవంతమైనప్పుడే మనకు మంచి గుర్తింపు వస్తుంది, లక్షల మంది మహిళలు ఒక్కొక్కరు ఒక్కో ఏడాదికి 5 లక్షల వ్యాపారం చేయగలిగితే 5,000 కోట్ల ఆర్థిక సామర్థ్యం సాధించిన వారవుతారు అని సీఎం క్యాంప్ సోమవారం సెర్చ్ మెప్మా అధికారులతో 5 లక్షల మంది ఎంటర్ప్రైన్లను రూపొందించడం స్వయం ఏపీ పరిశీలనలో పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలు అంతటి విస్తృతమైన వ్యవస్థ మరొకటి లేదని, డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో చేరుకోవాలని, అదే సమయంలో కొంతమందికి ఉపాధి కలిగించేలా ఎదగాలని సీఎం గారు సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వేలాది ఉత్పత్తులకు ఒకే బ్రాండు, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక ప్యాకేజింగ్, ఈ కామర్స్ సిగ్నేచర్ స్టోర్లు, మార్కెటింగ్ ను అనుసంధానం చేస్తూ స్వయం ఏపీని తీర్చిదిద్దాలి అని కోరారు. మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం మిక్కిజే మేయర్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు తలపెట్టినటువంటి నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతం చేయాలనే అధికారులను సీఎం కోరారు. అన్ని మహిళా ఎంటర్ప్రీనియర్లు మహిళా ఎంపీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా 15వ తేదీన ప్రారంభిస్తారని తెలియజేశారు. ఇదండి ఈనాటి వనితావాణి కార్యక్రమం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: లో చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం హాయ్ నాన్న చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సీతారాకృష్ణ కుమార్ ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక విద్యా సమాచారం అయితే తెలుసుకుందాం. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్ డేటా సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్ ఎకనామిక్స్ కోర్సు వ్యవధి వచ్చేసి 4 ఏళ్ళు. ఒక్కో కోర్సులో 40 చొప్పున ఖాళీలైతే ఉన్నాయి. అర్హతలు వచ్చేసి 1 ఆగస్టు 2027 నాటికి 20 ఏళ్లు విద్యార్థులకు మించకూడదు. అర్హత ఇంటర్మీడియట్ లేదా సమాన విద్యా అర్హతతో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండటంతో పాటు 10వ తరగతి గణితంలో 60% మార్కులు సాధించి ఉండాలి. ఎంపిక ఎలా నిర్వహిస్తారంటే పరీక్ష మరియు ఇంటర్వ్యూల్లో ప్రతిభతో ఎంపిక చేయడం జరుగుతుంది. పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలైతే ఉంటాయి. వ్యవధి వచ్చేసి 135 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటల పైన ఉంటుంది. క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలకు 60 నిమిషాల్లో సమాధానం రాయాలి. అలాగే లాజికల్ రీజనింగ్లో 15 ప్రశ్నలకు 45 నిమిషాలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో 15 ప్రశ్నలకు 30 నిమిషాల సమయం ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి.

పరీక్షల్లో మ్యాథ్స్ ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత అభ్యర్థులకు మార్క్ టెస్టుల లింకు పంపుతారు. కోర్సు ఫీజు వచ్చేసి మొదటి రెండేళ్లు ట్యూషన్ వసతి పరీక్షల నిమిత్తం ఏడాదికి 8.50 లక్షలు చెల్లించాలి. అంటే 8,50,000 రూపాయలు చెల్లించాలి. మెస్ ఛార్జీలు నెలకు సుమారు 8,000 నుంచి 10,000 వరకు ఉంటాయి. రెండేళ్ల తర్వాత స్వల్పంగా ఫీజును పెంచడం జరుగుతుంది. అవసరాల ప్రాతిపదికన ఆర్థిక ప్రోత్సాహాన్ని ఐఎం బెంగళూరు అందిస్తుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్కు 3,000 రూపాయలు ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 2,000 రూపాయల వరకు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ప్రవేశ పరీక్ష తేదీ 15 నవంబర్. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://ug.iimb.ac.in/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://ug.iimb.ac.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం రఘు దీక్షిత్ ఆలపించిన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల అగ్రికల్చరల్ కాలేజీలో 5 టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఖాళీగా ఉన్న విభాగాలు సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రోనమీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, వెటనరీ అండ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్. అర్హత వివరాల్లోకి వస్తే సంబంధిత విభాగాల్లో ఎంఎస్సి, ఎంబీఎస్సి, పిహెచ్డి ఇవి తప్పకుండా ఈ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. వేతనం వచ్చేసి అర్హత ప్రకారం 35,000 రూపాయల నుంచి 54,000 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. ఎంపిక విధానం వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూతో ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 12 అక్టోబర్. వేదిక అసోసియేట్ డీన్ కార్యాలయం, అగ్రికల్చర్ కాలేజీ, జగిత్యాల, తెలంగాణ 5055529. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://pjtau.edu.in/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://pjtau.edu.in/. మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ అడ్రస్ ను సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మీరు వింటున్నారు యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని మెకాన్ లిమిటెడ్ 150 ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత విషయాల్లోకి వస్తే సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్లతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అర్హత వేతనం వచ్చేసి పోస్టు ప్రకారం నెలకు 42,800 రూపాయల నుంచి 78,390 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. అర్హత వయస్సు 50 సంవత్సరాలు మించకూడదు. సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం ఇంటర్వ్యూతో ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయల వరకు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17 అక్టోబర్. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన

వెబ్సైట్ అడ్రస్ www.meconlimited.co.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.meconlimited.co.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఠాగూర్ చిత్రం కోసం మల్లికార్జున మహాలక్ష్మి ఆలపించిన పాట విందామా?

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ज्यादा बोनस अपनों के लिए सबसे सही आखिरी लड़ाई इससे बेहतर कुछ नहीं.
0: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన భారత నౌకా నిర్మాణ రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ HSL నిర్మించిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ INS సూర్య ఆయన సమక్షంలో జలప్రవేశం చేసింది. అదేవిధంగా స్లిప్ వే 4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియాత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ HSL కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర తొలి స్వదేశీ నౌక జలఉష తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు HSL ప్రయాణం గర్వించదగ్గదన్నారు. దేశ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని చెప్పారు. భారత నౌకా నిర్మాణ సంస్థలు కేవలం స్వావలంబన సాధించడానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
3: भारत को ऐसी स्थिति प्राप्त करनी होगी जहां हमारे शिपयार्ड केवल इंडियन नेवी के लिए नहीं बल्कि फ्रेंडली नेशंस और इंटरनेशनल मार्केट के लिए भी शिप्स और मैरीटाइम सर्विसेज उपलब्ध करा सकें. हमें शिप्स के साथ साथ मैरीटाइम टेक्नोलॉजी, शिप रिपेयर एंड मेंटेनेंस सर्विसेज और इंजीनियरिंग एक्सपर्टीज के क्षेत्र में भी ग्लोबल प्रेजेंस अपनी बनानी होगी.
2: రాష్టంలోని మహిళా సమాజానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని APSRTC ప్రకటించింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం రాష్ట మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా మహిళలు 3,550 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు రాష్టాలకు ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వెనుకబడిన వర్గాలు, బీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ అంశంపై పలువురు రాష్ట మంత్రులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపెరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ,
4: కోర్టుని సంపూర్ణంగా రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మేము వదులుకోకుండా దాన్ని సంపూర్ణంగా ఒక ప్రయత్నం చేయాలని ఈ రోజు మంచి లాయర్ని పెట్టి సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద డెడికేటెడ్ గా కమిషన్ ఒకటి వేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని చేయించి ఆ సర్వే తాలూకా డేటాని కూడా ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసి అది చేసే విధంగా ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరం కోరుకుందాం ఇది ఖచ్చితంగా జరగాలి. బీసీలకి ఆ రిజర్వేషన్ రావాలి. వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు వస్తాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు చర్య గురించి ఈ రోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5 రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జమ్మూకాశ్మీర్కు వర్తించిన ప్రత్యేక రాజ్యాంగపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనలు అక్కడ కూడా విస్తృతంగా అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా తీసుకున్న కీలక చర్యగా పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒకే రాజ్యాంగ వ్యవస్థ, సమాన చట్టపరమైన హక్కులు ఉండేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ది, రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
5: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి భీ నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారీ సర్కార్ నే జో నీతియా బనాయి, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునర్స్థాపిత్ కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ आज पूरे देश में भारत का संविधान लागू.
2: రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా జనార్దనపురం జొన్నపాడు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 260

7 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి గ్రామంలోనే నాణ్యమైన వైద్యం

0: అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్త సేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న జీటీఎస్ స్టేషన్లను కమిషనర్ చల్లా ఓబులూసుతో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. ఆదౌ ముఖ్య వార్తాః. రక్షామంత్రిణా రాజనాథసింహేన అద్య విశాఖపట్నం నగరి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇత్యత్ర ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ఇది నౌ వ్యూహ సహాయక పోతః సముద్ఘాటితః. అథ ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 ఇతి పోతస్య చ ఆధారశిలా స్థాపితా. తమిళనాడు పుడుచేరి పశ్చిమ బంగాళానాం పంచ విధానసభాసనేభ్యః అథ అసమస్య ఏకస్య లోకసభాసనస్య చ కృతే జాతి ఉపనిర్వాచనే మతదానం ప్రవర్తతే. భారతస్య రాష్ట్రీయ దూర చికిత్సా సేవయా ఈ సంజీవనీ ఇత్యనయా 50 కోటితః అధిక దూర పరామర్శాణాం మహత్వపూర్ణం సీమాచిహ్నం అవాప్తం. విశ్వ విత్త కోశేణ వర్తమాన విత్త వర్షాయ భారతస్య జీడీపీ ఇత్యస్య వృద్ధ్యనుపాతస్య పూర్వానుమానం పూర్వ నిర్ధారితాత్ 6.6% సంవర్ధ్య 7.1% కృతం. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారత వెస్ట్ ఇండీస్ దళయోః మధ్యే 20-20 అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధాయాః ప్రథమం ద్వంద్వం అద్య లఖనౌ నగరే సంపత్స్యతే. అథ వార్తాః విస్తరేణ. కేంద్రీయ మంత్రిమండలేన ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. అద్య నవదిల్ల్యాం కేంద్రీయ మంత్రిమండలస్య ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః ఉక్తవాన్ యత్ అనేన పరివహనాపూర్తి వ్యవస్థాపన క్షేత్రే అనుసంధానం, యోజనా నిర్మాణం, మూల్యాంకనం, నిరీక్షణం తథా ప్రభావ మూల్యాంకనం చ సుదృఢం భవిష్యతి. సహ ఉక్తవాన్ యత్ ఇదం దేశే ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన యోజనాయై శీర్ష సంస్థా రూపేణ కార్యం కరిష్యతి.
2: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो उस सब को स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
1: केंद्रीय मंत्रिमंडलेन लघु मध्यमोद्यमेषु स्वामित्व निवेशाय 10,000 कोटि रूप्यकाणां लघु मध्यमोद्यम विकास निधेः स्थापनायै अपि अनुमोदनं प्रदत्तम्. श्रीवैष्णवः उक्तवान् यत् अयं निधिः उच्च विकास क्षमता युक्तेभ्यः व्यावसायिक सामर्थ्यं विस्तार क्षमतां च प्रदर्शितवद्भ्यः लघु मध्यमोद्यमेभ्यः दीर्घकालिकं स्वामित्व निवेश धनं प्रदास्यति. మంత్రిణా ఉక్తం యత్ నిధే అధికాంశ భాగ వినిర్మాణ క్షేత్రే కేంద్రితేభ్య లఘు మధ్యమోద్యమేభ్య ప్రదాస్యతే. సేవాక్షేత్రే, ప్రావిధిక క్షేత్రే, నవోన్మేషాధారితేషు క్షేత్రేషు తథా రణనీతిక మూల్య శృంఖలాయాం చ కార్యం కుర్వద్భ్యః ఉద్యమేభ్యః అపి అయం నిధి సాహాయ్యం ప్రదాస్యతి.
2: कई देश ऐसे हैं जिसमें एमएसएमईज बहुत स्ट्रांग हैं उन एग्जांपल्स को स्टडी करने के बाद में एमएसएमई मंत्रालय और वित्त मंत्रालय के सहयोग से यह आज फैसला लिया गया इसमें 10,000 करोड़ रुपीस का एमएसएमई ग्रोथ फंड क्रिएट किया जाएगा यह ग्रोथ फंड एमएसएमई और फाइनेंस मिनिस्ट्री

0: పూర్వానుమానం పూర్వ నిర్ధారితాత్ షట్ దశాంశ షట్ ప్రతిశతాత్ సంవర్ధ్య సప్త దశాంశైక ప్రతిశన్మితం కృతం ఇదం సంశోధనం అపేక్షిత వృద్ధి అపేక్షయా అధిక దృఢ వికాసాధారం అవలంబ్య కృతం. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య కేరళం మాహే దక్షిణాంతరిక కర్ణాటక తమిళనాడు పుడుచ్చేరి కరైకల్ చేత్యేతేషాం కేషుచిత్ స్థలేషు ప్రబల వృష్టిః పూర్వానుమానం కృతమస్తి. పురుష క్రికెట్ క్రీడాయాం భారత వెస్టిండీస్ దళయోర్మధ్యే పంచస్పర్ధాత్మికాయాః వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రియ ప్రతిస్పర్ధాయాః ప్రథమం ద్వంద్వం అద్య సాయం లఖనౌ నగరే సంపత్స్యతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా కాగితపు గ్లాసులు కాలుష్య నివారణ గురించి కొమ్మారెడ్డి రంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విందాం. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా కాగితపు గ్లాసులు కాలుష్య నివారణ గురించి కొమ్మారెడ్డి రంగారెడ్డి గారితో పరిచయం విందాం.
2: ప్రస్తుత సమాజాన్ని ప్లాస్టిక్ చాలా రకాలుగా అనర్థాలకు గురి చేస్తుంది. మరి ప్లాస్టిక్ వ్యతిరేకంగా, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మనకు రకరకాల వస్తువులు అవసరం వచ్చింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేవి, పర్యావరణానికి నష్టం కలిగించని మరి వస్తువుల తయారీ కూడా జరుగుతున్నట్టుగా జరుగుతుంది. ఈ రోజు మనం పేపర్ ద్వారా తయారయబడుతున్న గ్లాసులు, వాటి యొక్క అంటే మనకు ప్లాస్టిక్ తో కాకుండా పేపర్ తో తయారు చేస్తున్న గ్లాసుల యొక్క పరిశ్రమ ఈ సమాజంలో వస్తుంది. దాని యొక్క అభివృద్ధి కూడా చాలా అవసరం ఉంది, వాటి యొక్క ఆవశ్యకత చాలా అవసరం ఉంది. మరి ఈ పేపర్ గ్లాస్ తయారీ పరిశ్రమలో కొమ్మారెడ్డి రంగారెడ్డి గారు చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మరి వారి నుంచి ఈ పేపర్ గ్లాసుల ద్వారా ఏ రకమైన మనకు ఉపయోగాలు ఉన్నవి, దీని ద్వారా లాభాలు ఏంటివి, ప్లాస్టిక్ ఏ రకంగా ప్రత్యామ్నాయం ఉంటుందనే విషయం తెలుసుకుందాం. నమస్కారం అండి రంగారెడ్డి గారు.
3: నమస్తే అండి.
2: పేపర్ గ్లాసుల్లో ఫ్యాక్టరీలో అంటే ఈ యొక్క పరిశ్రమలో మీరు ఎంతమంది పనిచేస్తుంటారు?
3: సుమారు 20 మంది పనిచేస్తూ ఉంటామండి. అంటే యూనిట్ ని బట్టి, పేపర్ గ్లాస్ యూనిట్ అయితే 10 మంది సరిపోతారండి. దాని అమ్మటే బాక్స్ యూనిట్, ప్లేట్ల యూనిట్లు ఉన్నాయనుకోండి, 25 మంది అవసరం అవుతారండి.
2: అంటే దీని అవసరం ఏంటంటారు?
3: అవసరం టీ, మంచినీళ్లు, ఇలాంటి ఫంక్షన్ల దగ్గర విపరీతంగా వాడుతున్నారండి. వాటి మూలకన ఈ ప్లాస్టిక్ గ్లాసులు వాడటం వల్ల అనారోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ పేపర్ గ్లాసులే వాడతారనే ఉద్దేశంతో ఇప్పుడు పేపర్ తో తయారు చేస్తున్నామండి పేపర్ గ్లాసులు.
2: అంటే ఈ గ్లాసులు మీరు ఏ రకమైన సైజులు, దీనికి ఎట్లా ఉంటుంది
3: సైజులు? అంటే 170 ml టీకి వస్తుంది అండి. 170 ml అని, 140 అని, 150 అని, అట్లా ml సైజులు వస్తాయండి. ఆ సైజుల ప్రకారం మేము కట్ చేస్తామండి పంచింగ్ మిషన్ మీద. మోల్డింగ్ మిషన్ దగ్గర ఏమో మోల్డ్ చేస్తారండి గ్లాసుల టైప్ లో. వాటర్ కేమో 250-200 అట్లా తయారు చేస్తామండి. అవి కూడా మోల్డింగ్ మిషన్ దగ్గరే మోల్డ్ చేస్తామండి గ్లాసులకి. ప్లాస్టిక్ గ్లాసుల వల్ల అనారోగ్యం అని చెప్పి ఇప్పుడు పేపర్ గ్లాసులు తయారు చేస్తాం.
2: అంటే ఇప్పుడు మీరు టీ కొను తర్వాత నీటి కోసమే అంటున్నారు కదా, అంటే కాకుండా ఇంకా వేరే రకాలుగా చేయడానికి వీలుందా?
3: ఐస్ క్రీమ్ బాక్స్ అని రకరకాలుగా వస్తాయండి.
2: అంటే ఒక రోజుకి ఎన్ని చేస్తా అంటారు? ఒక
3: రోజు 10,000 దా చేస్తామండి.
2: 10,000 అంటే ఎంత మంది అవసరం ఉంటుందో మీకు?
3: 10 మంది ఉంటారండి.
2: రోజుకి 10,000 గ్లాసులు తయారు చేయొచ్చు?
3: చేయొచ్చు అండి.
2: అంటే ఇప్పుడు ఈ ముడి వస్తువులు ఎట్లా?

0: ఉంటది.
1: పొడివస్తు మేము భద్రాచలం నుంచి పేపర్ తెప్పించుకుంటామండి, వైట్ పేపర్. అదే గేజ్ ఉంటుందండి మందం, 140 అని 120 అని. దీనికి 140 గేజ్ కావాలండి పేపరు, మందంగా ఉంటది. దానికి నామినేషన్ చేస్తారండి. అంటే పాలిథిన్ పేపర్ మాత్రం కాదు, అది వేరే మన ఆహార పదార్థాల నుంచే వస్తుందండి ఆ పేపరు, పాలిథిన్ అల్లి. అది ఇంకకుండా పీల్చుకోకుండా వస్తుందండి. అది లామినేషన్ చేసి గ్లాసులు తయారు చేస్తామండి.
0: అంటే మీరు ఒక 100 గ్లాసులు తయారు చేయాలంటే సాధారణంగా ఎంత ఉంటుంది అంటే పెట్టుబడి, అంటే ఎంత ఖర్చు అవుతుందంటారు?
1: సుమారు పేపర్ కదా, పేపర్ రేట్ ఎక్కువ, 10-12 రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
0: అంటే మీరు మార్కెట్ రేట్
1: మార్కెట్ 18 రూపాయల నుంచి క్వాలిటీని బట్టి 30 రూపాయల దాకా అమ్ముతామండి.
0: అంటే దీంట్లో క్వాలిటీ అంటే ఎట్లా, ఏ రకంగా?
1: క్వాలిటీ నామినేషన్ చేసి ఉంటుందండి. ప్రింటింగ్ క్వాలిటీ అంటే పేపర్ క్వాలిటీ ఉంటుందండి. పేపర్ రెండు రకాలు ఉంటుందండి దీంట్లో, ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటుందండి. క్వాలిటీ కావాలంటే థిక్నెస్ అన్ను స్మూత్ గా ఉంటుందండి. ఆ స్మూత్ గా ఉంటుందా రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సెకండ్ క్వాలిటీ రేట్ తక్కువగా ఉంటుందండి.
0: అంటే ఇప్పుడు మనకు దీనికి డిమాండ్ ఎట్లుందంటారు? ఇప్పుడు సాధారణంగా మీరు 10,000 చేస్తున్నాం అంటున్నారు కదా, అంటే మామూలుగా ఆర్డర్ మీద చేస్తుంటారా, లేకుంటే మీ అంతటా మీరు చేసుకుంటూ?
1: ఆర్డర్ మీద చేస్తామండి. కొన్ని మామూలుగా చేసి అక్కడ స్టాక్ పెడతాం, వచ్చి తీసుకెళ్తా ఉంటారు. 90% ఆర్డర్ మీద చేస్తాం. ఒక 10% మేము చేయలేమేమో అనే ఉద్దేశంతో స్టాక్ పెట్టుకుంటా ఉంటాం.
0: అంటే మార్కెట్ లో డిమాండ్ ఎట్లుందంటారు? ప్లాస్టిక్ అంటేనో కొద్దిగా మరి తక్కువ రేటు దొరుకుతాయి అనుకుంటారు కొంతమంది, లేదంటే పేపర్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకోవడము, లేదా ఇట్లా చేసుకోవచ్చు ఆస్కారం ఉంది కదా?
1: ప్రస్తుతానికి మేము పెద్ద పెద్ద క్యాంటీన్స్, ఈ రైల్వే క్యాంటీన్స్ లో వీళ్ళకి కాంట్రాక్ట్ తీసుకుంటారండి. ఆ కాంట్రాక్టులు మాకు ఆర్డర్స్ ఇస్తా ఉంటారు, వాటికి చేస్తా ఉంటాం ఎక్కువ. ఈ ప్లాస్టిక్ చిన్న చిన్న హోటల్స్ వాటికి ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారండి, రేట్ తక్కువ కదా ఎక్కువ వాడుతున్నారు. అవి వాడొద్దు అని చెప్తానే ఉంటాం మా దగ్గరకు వస్తే మేము. ఎవరో ఇండియా వాళ్ళలా తీసుకెళ్తా ఉంటారండి ఈ గ్లాసులే ఎక్కువ పర్సెంట్.
0: అంటే మరి ఇప్పుడు సాధారణంగా మనం ఒక చిన్న మీరు అన్నట్టుగా యూనిట్ పెట్టుకోవాలంటే, ఒక ఈ పేపర్ గ్లాసు తయారు చేయడం గానీ పెట్టుకోవాలనుకుంటే 20 మంది అవసరం ఉంటుందని చెప్తున్నారు కదా, అంటే యూనిట్ కు మనకు కావాల్సిన మెషిన్స్ గానీ లేకుంటే ఎంత ఖర్చు ఉంటుంది అంటారు?
1: మెషిన్స్ పంచింగ్ మెషిన్ 4 లక్షల దాకా అయిందండి, మోల్డింగ్ మెషిన్ 10 లక్షలు అవుతుందండి. దాదాపు మన ప్లేస్ రెంట్లు గానీ ఏమైనా గానీ 15 లక్షలు స్టార్టింగ్ లో ఖర్చు ఉంటదండి. అక్కడ నుంచి ఇన్కమ్ బాగానే ఉంటుందండి. అది అంటే మనం ఆడు మార్కెటింగ్ చేసుకునే దాంట్లో ఉంటది. మార్కెటింగ్ బాగా తిరిగి చేసుకోవాలండి, ఆర్డర్స్ తెచ్చుకోవాలి, తిరిగి తీసుకుంటే బాగుంటదండి. బెనిఫిట్ అయినా గానీ ఈ గ్లాసులు వాడకం గానీ బాగుంటదండి.
0: అంటే ఇప్పుడు మీరు గ్లాసులు తయారు చేస్తున్నారు కదా, అంటే సాధారణంగా దీంట్లో ఉన్న పద్ధతులు ఏంటి అంటారు, అంటే ఏ రకంగా గ్లాస్ తయారవుతుంది, అంటే ముడి వస్తువు తెచ్చుకునే మొదలుకొని మీకు బయటకు వచ్చే వరకు?
1: ఫస్ట్ పేపర్ తీసుకొచ్చుకుంటామండి, 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, ఆ సైజు పేపర్ తీసుకొచ్చుకుంటామండి. దానికి డై ఉంటదండి, ఆ డై బ్లేడ్లు బిగించి ఉంటది. మనకు సైజ్ ఏ సైజు గ్లాస్ కావాలంటే ఆ సైజు లో బ్లేడ్లు బిగించి ఉంటాయండి. ఒక్కో పేపర్ కి వచ్చేసి 30 గ్లాసులు దాకా వస్తాయండి, 30 గ్లాసుల వరకు వస్తాయి. అది పంచింగ్ చేస్తామండి, ఏ గ్లాస్ గ్లాస్ వచ్చేసిద్దండి అది. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మోల్డింగ్ మిషన్ లో బేలల్లో పెడతామండి. బేలల్లో పెడితే మిషన్ ఆటోమేటిక్ కోటి తీసేసి మోల్డింగ్ చేసి గ్లాసులు పెట్టుకోవచ్చండి.
0: అంటే రంగులు, ఏ రంగులు కావాలన్నా?
1: రంగులు కావాలంటే మనం ఇక్కడ ప్రింటింగ్ వేయించుకోవాలండి, విజయవాడలోనే ప్రింటింగ్ వేయించుకోవాలి. మనకి కలర్ కావాలంటే, నేమ్ కావాలన్నా, కలర్ కావాలన్నా ఇక్కడ ప్రింటింగ్ వేయించుకోవాలి.
0: అంటే మీ యూనిట్ లోనే చేయరా?
1: మా యూనిట్ లో ఇక్కడ ఓన్లీ గ్లాసులు తయారీ వరకు, ప్రింటింగ్ వేరే అటు మన కబేలాలో గాని గాంధీనగర్ లో గాని ఇండస్ట్రీస్ అని ప్రింటింగ్ ఉన్నాయండి, వాటిలో ప్రింటింగ్ వేయించుకోస్తాం.
0: అంటే ఇప్పుడు ప్రింటింగ్ యూనిట్, మీ యూనిట్ పెట్టుకోవడం పెట్టుకోవచ్చా?
1: పెట్టుకోవచ్చు అండి, కాకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంది. పెట్టుకోగలిగే కెపాసిటీ ఉంటే పెట్టుకోవచ్చు అండి అన్ని.
0: అంటే ఇప్పుడు మరి 20 మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు కదండి, అంటే సాధారణంగా వీళ్ళు ఎక్కువ మెషిన్ తో పని ఉంటుందా, లేకుంటే చేతి పని ఎక్కువ ఉంటుంది?
1: ఎక్కువ పర్సెంట్ ఆపరేటర్లతోనే మెషిన్ పని అండి. రెండు మెషిన్లు ఉంటాయి, ఆ 2 మెషిన్లకు 2 ఆపరేటర్లు ఉంటారండి. ఆపరేటర్లే మెషిన్ దగ్గర పనిచేస్తా ఉంటారు, అంతా మెషిన్ మీద ఉంటది. ఈ వర్కర్స్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మేయటానికి ఉంటారండి. ఇక్కడ పంచింగ్ దగ్గర నుంచి మోల్డింగ్ మెషిన్ దగ్గరకి, మోల్డింగ్ మెషిన్ లో పెట్టడానికి అట్లా.
0: అంటే ఇప్పుడు మీరు ఇంతకాలం నుంచి పనిచేస్తున్నారు కదా రంగారెడ్డి గారు, అంటే ఈ యొక్క పేపర్ గ్లాస్ మూలంగా లాభాలు ఏమి అనిపిస్తున్నాయి అంటారు? అంటే ఇప్పుడు మనిషికి ఆరోగ్యం పరంగా గానీ, లేకుంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళకు కూడా, ఇప్పుడు ప్లాస్టిక్ లో పనిచేస్తున్నప్పుడు ఒక రకమైన, ఇండస్ట్రీ లో పనిచేస్తున్నప్పుడు రకరకాల వాసనలు వస్తుంటాయి, అంటే ఆరోగ్యానికి సరిపడే ఆరోగ్యం ఉండకపోవచ్చు. అవి ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందులు ఉంటాయా, లేకుంటే దీని ద్వారా?
1: ఇక్కడ మాకేం ఇబ్బంది లేదండి, అనారోగ్యం అని గానీ ఆరోగ్యం ఇక్కడ బాగానే.

0: వాతావరణం. ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేసే దగ్గర అనారోగ్యాలు వస్తాయండి. ఆ ప్లాస్టిక్ గ్లాసు కటింగ్ రౌజ్ ఇదంతా మనం ఊపిరి పీల్చేటప్పుడు మనం ముక్కులో కొండ వెళ్ళొచ్చు. సన్నటి రౌజ్ ఉంటుందండి, కనిపించని రౌజు. అదంతా మనం ఊపిరి పీల్చేటప్పుడు మనం గాలి ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఉండల్లే తయారయ్యి రాయి అవ్వచ్చు, లేకపోతే మన బ్లడ్ సర్క్యులేషన్ కడ్డం పడవచ్చు. నానా రకాలైన ఇబ్బందులు ఉంటాయండి ఈ ప్లాస్టిక్. అలాంటిది పేపర్ దాంట్లో లేదండి. ఇక్కడ దుమ్ము ధూళి ఏమి రాదండి. పేపర్ కదా, కటింగ్ అయిపోయి అక్కడే అతుక్కుపోతుంది, పైకి లేకపోదు ఆ దుమ్ము. లెగిసే అంత గాలి కూడా రాదు అక్కడ. ఈ ప్లాస్టిక్ మాత్రం మనకి కనపడకుండా వచ్చేస్తుంది అండి రోజు.
1: అంటే ఇప్పుడు మీ యూనిట్ లో మీకు పనిచేస్తున్న టైంలో పనికి ఎలాంటి వాతావరణం, ఈ యొక్క పేపర్ గ్లాస్ మూలంగా ఎలాంటి నష్టాలు లేవండి?
0: లేవండి, ఎలాంటి నష్టాలు లేవు. పేపర్ గ్లాస్ వల్ల అంతా బాగానే ఉంటుంది, నష్టాలు ఏమి లేవు. ఈ ప్లాస్టిక్ గ్లాస్ వల్ల అనారోగ్యాలు మాత్రం విపరీతంగా నష్టం ఉందండి. మన మనిషికి ఆరోగ్యానికి చాలా నష్టం ఉంది.
1: ఈ ఇండస్ట్రీలో మరి ఎక్కువ ఆడవాళ్ళు పెట్టుకోవడానికి వీలుతుంటారా, లేకుంటే పిల్లలు పెట్టుకోవడానికి వీలుతుంటారా, లేకుంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కొద్దిగా చదువుకునే వాళ్ళ అవసరం?
0: అంటే ఆపరేటర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలండి, మిషన్ ఆపరేటర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రతి మా దాంట్లో పిల్లల్ని మేము పెట్టుకోమండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనిచేయచ్చండి.
1: అంటే ఎంత ఉంటుంది అంటారు ఒక వర్కర్ కు పని ఒక రోజున పెట్టుకుంటే మీరు ఎంత వర్క్ ఉంటది, లేకుంటే పేమెంట్ ఎట్లా చేస్తారు, లాభసాటిగా ఉంటది అంటారా?
0: పేమెంట్ మంత్లీ అండి, మేము చేసేది ఇక్కడ మంత్లీ పేమెంట్ మా కంపెనీలో. వేరే కంపెనీలోనే రోజువారి కూలీ ఇస్తారు, వాళ్ళు ఇవాళ వచ్చి రేపు వెళ్తా ఉంటారు, అట్లా కానీ మేము పర్మనెంట్ గా మంత్లీకి ఇచ్చేస్తాం.
1: అంటే ఇప్పుడు మీ ఇంతమంది వర్క్ చేస్తుంటారు కదా, అంటే మీకు ఏమన్నా సెలవులు అయ్యాయి గానీ, లేకుంటే పని దినాల్లో వెసులుబాటు గానీ, పండుగలు వచ్చినప్పుడు సెలవు ఇలాంటివి ఉంటాయంటారు?
0: ఉన్నాయండి. పండుగ ఆదివారం సెలవు ఉంటదండి, ప్రతి ఆదివారం పండుగ వచ్చినప్పుడు సెలవు ఉంటది. అన్ని బాగానే ఉంటాయండి, మామూలుగా గవర్నమెంట్ జాబ్ వల్లనే అన్ని బాగానే ఉంటాయి.
1: అంటే మరి పేపర్ గ్లాస్ ఇండస్ట్రీకి డిమాండ్ ఎక్కువ ఉందంటారు ఇప్పుడు? అంటే అంతమంది
0: ప్రస్తుతం బాగానే ఉందండి,
1: పెరుగుతుంది. అంటే మీరు మొదట్లో పెట్టినప్పుడు?
0: మొదట్లో పెట్టినప్పుడు ఆటోస్ పెద్దగా లేవండి, ఇప్పుడు బాగా వచ్చినాయి. ఇంకా ఇండస్ట్రీస్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి విజయవాడలోనే 4-5 ఇండస్ట్రీస్ ఉన్నాయి, గ్లాసులు. ఇంకా పెరిగే అవకాశం ఉంది, బాగా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా నిషేధిస్తున్నారని గవర్నమెంట్ కూడా, అందువల్ల ఈ పేపర్ మంచి డిమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో యూనిట్లు నెలకొల్పుతున్నారండి కొత్త కొత్తవి. అంతా బాగానే ఉందండి.
1: అంటే మీకు ఇలాంటి పేపర్ గ్లాస్ ఇండస్ట్రీ అన్నప్పుడు మరి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం ప్లాస్టిక్ దూరం వెళ్ళడం కోసం చేస్తుంది కదా. అంటే మీకు ప్రభుత్వం నుంచి గానీ, లేకుంటే వేరే సంస్థల నుంచి గానీ, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ గైడెన్స్ గానీ, ట్రైనింగ్ గానీ ఇలాంటి ఏమైనా ఉంటాయంటారా?
0: గైడెన్స్ ఉంటాయండి, చెప్తా ఉంటారు. ప్రభుత్వం కూడా పేపర్ గ్లాస్ తయారు చేసుకుంటుంది.
1: అంటే మీకు అంటే ఈ పేపర్ గ్లాస్ తయారేస్తున్నప్పుడు వాతావరణానికి మనం కాపాడుకోవాలి అనుకున్నాం కదా, అంటే రాయితీలు ఉన్నాయంటారా? అంటే రాయితీలు ఇస్తున్నారు.
0: అటువంటి ఇంకా అంత లోతుగా ఏం ఆలోచించలేదండి మేము.
1: అంటే ఇండస్ట్రీకి భవిష్యత్తు ఎట్లా ఉందంటారు?
0: భవిష్యత్తు చాలా బాగుందండి. అది ముందు ముందు ఈ ప్లాస్టిక్ మొత్తం నిషేధించేస్తారు, దీనికే బాగా మంచి భవిష్యత్తు ఉంది, మంచి ప్రాఫిట్ వస్తుంది. ఖర్చు అయిన అన్నిటికీ చాలా బాగుందండి ఈ పేపర్ గ్లాసెస్ తయారీ.
1: అంటే ఇప్పుడు మనం ఈ పేపర్ గ్లాసులను కాకుండా బాక్స్లు అన్నారు, ఇంకాకుండా ఇంకా ఏజ్ చేయడానికి వీలుంటారు ఈ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా?
0: ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అన్ని చేయొచ్చు అండి. ఇప్పుడు బాక్సులు తయారు చేయొచ్చు. ఇప్పుడు మనం మార్కెట్ కి వెళ్తే కూరగాయలు తెచ్చుకుంటున్నాం అండి క్యారీ బ్యాగుల్లో నుంచి, ఆ క్యారీ బ్యాగులు కూడా ఈ పేపర్ తోనే తయారు చేయొచ్చు అండి.
1: అంటే వాటికి ఉన్న స్ట్రెంత్ ఉంటుంది అంటారా? వీటికి
0: ఉంటదండి, ఉంటదండి. ఇప్పుడు వాటికి దాంట్లో 2 కేజీలు వేస్తే అది చినిగిపోతుంది కదండి ప్లాస్టిక్ కూడా. ఇది 2-3 కేజీలు స్ట్రెంగ్త్ ఉంటదండి, 3 కేజీల దాకా తెచ్చుకోవచ్చు అండి కూరగాయలు. 10 కేజీలైనా తీసుకురావచ్చు అండి, దీని మన గేజ్ని బట్టి ఉంటదండి. ఇది 10 కేజీల వెయిట్ కూడా ఈ పేపర్ బ్యాగ్ లో తీసుకొచ్చుకోవచ్చు.
1: మీరు జనరేషన్ కు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కొత్త ఫ్యాక్టరీ ఇలాంటి వాటికి పెట్టుకునే వాటికి మీరు సలహా ఏంటి అంటారు?
0: పెట్టుకుంటే బాగానే ఉంటదండి, లాభసాటిగా ఉంటది, పర్యావరణం రక్షించినట్టు ఉంటది, మనం పెట్టుకోవచ్చు అండి.
1: రంగారెడ్డి గారు చెప్పినట్టుగా నేటి సమాజం ప్లాస్టిక్ నుంచి దూరం కావాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మరి పేపర్ గ్లాస్ గానీ ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్ వాడే వస్తువుల తయారీకి మనం అందరం చేతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మీ యొక్క అనుభవాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అండి రంగారెడ్డి గారు. నమస్కారం అండి.
2: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో కాగితపు గ్లాసులు కాలుష్య నివారణ గురించి కొమ్మారెడ్డి రంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గుణ చిత్రం కోసం

0: రాజశ్రీ గారి రచనలో, ఇళయరాజగారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజమ్మ ఆలపించిన పాట విందామా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం
1: లేక కాదు ఉత్తరమే అప్పుడు నేను కూడా మార్చుకో. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజత కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అచ్చరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
2: కమ్మని

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇది చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అదిలాగా స్వచ్ఛమైనది.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదం విక్రయానికి తపాలా శాఖ ఏర్పాటు చేసిందని పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా సమయంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని భక్తుల కోసం ప్రసాదాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

యూపీఎస్సీ సివిల్ పరీక్షలకు సిద్దమవుతున్న జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీబీసీడబ్ల్యూఓపి వెంకటలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు ఈ నెల 20వ తేదీలోగా నగరంలోని శోధన్ నగర్ లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 27న దరఖాస్తుదారులకు సివిల్ సర్వీసెస్ సిలబస్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలో మెరిట్ రిజర్వేషన్ ప్రాతిపదికన 100 మందిని ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. వారికి విజయవాడలోని బీసీ భవన్ శిక్షణా కేంద్రంలో ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్తో పాటు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9385574798091443 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నెల్లూరులోని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషితో అగ్గి తెగులను తట్టుకుని అధిక దిగుబడులను ఇచ్చే నూతన ఎన్ఎల్ఆర్ 3648 రకం వరి వంగడం అందుబాటులోకి రానున్నదని ఆ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త యు వినీత తెలిపారు. రబీ విత్తన దినోత్సవం సందర్భంగా ముత్తుకూరు రోడ్డులోని నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలోని సమావేశ మందిరంలో రైతులకు విత్తన రకాలపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రబీ సాగులో విత్తనాల ఎంపిక కీలకమన్నారు. తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులను సాధించేందుకు రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన నాణ్యమైన విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. నూతన ఎన్ఎల్ఆర్ 3648 రకం బియ్యం అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుందన్నారు. మధుమేహ వ్యాధి ఉన్నవారు సైతం ఈ వరిని తినవచ్చునని ఈ బియ్యాన్ని తినవచ్చునని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో జొన్న, రాగి పంటలను వేసుకోవచ్చని తెలిపారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎన్వి సరళ, వ్యవసాయ శాఖ డిడి సుమలత ఆత్మ, డిప్యూటీ పీడీ ఉషారాణి, శాస్త్రవేత్తలు సమీరా, మధుసూదన్, శ్రీలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు స్థానిక వార్తలు. ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాష్ట స్థాయిలో నిర్వహించిన లఘు చిత్ర పోటీల్లో నెల్లూరుకు చెందిన కళాంజలి అనంత రచన దర్శకత్వం వహించిన చెట్టు తల్లి లఘు చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా అవార్డు పొందింది. సోమవారం విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్, దర్శకులు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా చిత్రంలో హీరోగా నటించిన ఉపేంద్ర ఈ అవార్డును అందుకున్నారు. అనంత మాట్లాడుతూ, గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పలు పోటీల్లోనూ చెట్టు తల్లి చిత్రానికి అవార్డులు లభించాయని తెలిపారు.

గత నెల 20వ తేదీన అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నులి పురుగులను నివారించే మాత్రలను మింగించారు. అప్పుడు గైర్హాజరైన వారికి సోమవారం వైద్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు తిరిగి ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. కోటమిట్ట ప్రాంతంలో ఉన్న మోడల్ హైస్కూల్లో ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల సురక్ష కేంద్రంలో కోఆర్డినేటర్ డాక్టర్ అంశుధర్ పలువురు విద్యార్థుల చేత మాత్రలను మింగించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, పాఠశాల హెచ్ఎం దయాకర్, పట్టణ ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ ఆర్గనైజర్ తిరుపతయ్య, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు.

శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

సఫారి మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్ర సహాయకారి.

0: ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి నీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి నీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. అలనాటి మధుర గీతం విందామా. గుండమ్మ కథ చిత్రం కోసం సుశీల గానంలో ఈ పాట మీకోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తుందని చెప్పారు.
1: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ఈ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ కే సహయోగ్ సే చలేగా. లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఈ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్ట్. ప్రొఫెషనలీ మేనేజ్ హోగా, జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే, ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్, ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈ రోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు.

దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోలను సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసాబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లను క్రీడాకారిణిగా కొనసాగుతారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు.

0: పోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తా పత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం. ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశులు గారితో పరిచయం.
3: డాక్టర్ చెన్నకేశులు గారు నమస్కారం సార్.
4: నమస్కారం మధు గారు.
3: సార్, మీరు వెంకటరామన్న గూడెంలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నారు కదండి.
4: అవును సార్.
3: ఈ రోజు రైతు సోదరులకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సహజంగా వ్యవసాయంలో మనం డ్రోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో.
4: అవును సార్.
3: కొత్త సాంకేతికత యూజ్ చేసుకుంటూ అందులో మళ్ళీ AI కూడా తీసుకొస్తున్నారు.
4: అవును సార్.
3: ఇదే సాంకేతికతని మనం డ్రోన్లని ఉద్యాన పంటల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అసలు ఉపయోగించడానికి అవకాశం ఉందా? ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని రైతు సోదరులు ఉపయోగించాలి? తదితర విషయాలు మీ దగ్గర తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. ముందుగా చెప్పండి, అసలు సాంప్రదాయ వ్యవసాయానికి అంటే ట్రెడిషనల్ గా చేసే మన వ్యవసాయానికి డ్రోన్లు ఉపయోగించి చేసే వ్యవసాయానికి తేడా ఏంటి?
4: ముఖ్యంగా చెప్పాలంటే సార్, మనకి ఉద్యాన పంటలు అనేవి 3 రకాలుగా వర్గీకరించవచ్చు సార్. అతి సున్నితమైన పంటల కేటగిరీలో మనకి కూరగాయ పంటలు, పూల తోటలు వస్తాయి సార్. కొంచెం హార్డ్గా ఉండేటువంటి పంటలు చూస్తే పండ్ల తోటలు వస్తాయి. జామ తోటలు కానీ, మామిడి తోటలు, నిమ్మ తోటలు, బత్తాయి తోటలు అలాంటివి వస్తాయి సార్. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఎత్తైన చెట్లు కలిగి ఉండేటువంటి పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్ సార్. అవి కొబ్బరి తోటలు, ఆయిల్ పామ్ తోటలు

ఇవన్నీ వస్తాయి సార్. కూరగాయల పంటల్ని మరియు పూల మొక్కల్ని మనం మేనేజ్ చేసేటప్పుడు ఇవి చాలా సున్నితమైన పంటలు సార్. దానితో పాటు మనం అతి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సార్. మనకి నిరంతర పర్యవేక్షణ

0: మొక్కకు దూరం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ విస్తీర్ణంలో అవి సాగు చేస్తుంటారు. వాటిని ఏదైనా తెగుళ్ళు కానీ పురుగు మందులు కానీ ఆశించినప్పుడు మనుషుల ద్వారా కానీ మనం స్ప్రే చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ల ద్వారా కూడా స్ప్రే చేస్తున్నారు, అది కూడా ఎక్కువ టైం పడుతుంది. వాటిని అన్నింటినీ అరికట్టాలంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి పంటలని తక్కువ టైంలో మనం డ్రోన్లు ఉపయోగించి సమర్థవంతంగా మనం స్ప్రే చేయొచ్చు సార్. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా మనకి ఒకటి ఆయిల్ పాము మరియు కొబ్బరి మొక్కలు, ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి సార్. వీటికి స్ప్రే చేయాలంటే చాలా ఎనర్జీ పవర్ అవసరం. సో మనుషులు అక్కడ దాకా ఎక్కి స్ప్రే చేయాలనే చాలా కష్టమైన పని. ఇలాంటి పంటల్లో ముఖ్యంగా డ్రోన్లు ఉపయోగించినట్లయితే చాలా ఉపయోగం ఉంది సార్. మన టైంతో పాటు పురుగు మందుల్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
1: మరి ఉద్యాన పంటల్లో సార్ ఈ రైతులకి వ్యవసాయ డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు?
0: అది ఇప్పుడు చెప్పినట్టుగానే సార్, మనకి మొట్టమొదటిసారిగా ఈ రోజులో చూసుకున్నట్లయితే కూలీల కొరత చాలా అధికంగా ఉంది సార్, దానిని అధిగమించవచ్చు ఫస్ట్ పాయింట్ సార్. రెండోది డ్రోన్లు ఉపయోగించడం వల్ల మనకి దాని నుంచి వచ్చే స్ప్రే ఎలా ఉంటుంది అంటే చాలా మైక్రో డ్రాప్లెట్స్ అన్నమాట. మైక్రో డ్రాప్లెట్స్ వలన ఆకు కింది భాగంలో కూడా మనకి పిచికారి చేయబడి అది పురుగు గాని లేదా వ్యాధి గాని కంట్రోల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం స్ప్రేల ద్వారా కొట్టినప్పుడు ఇలాంటి ఎత్తైన మొక్కల్లో ఎలా జరుగుద్ది అంటే పైభాగానికి మందు వెళ్ళదు అన్నమాట, కింద నుంచి కొడతాం. సో వీటి ద్వారా పైనుంచి కొట్టినప్పుడు మనకి పీడనం అనేది కిందకి కూడా వెళ్తుంది కాబట్టి ఆకుల లోపల కూడా చొచ్చుకుని వెళ్తుంది సార్ మైక్రో డ్రాప్లెట్స్ వలన. ఆ విధంగా మనం చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది సార్.
1: కానీ సార్ డ్రోన్లు అంటే మన రైతు సోదరులకి ఒక అపోహ ఉంది, దీనికి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కదా, మరి దానికి రైతులకి ఏమిటి ఉపయోగం?
0: మొట్టమొదటిసారిగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ దీర్ఘకాలంలో చూస్తే డ్రోన్లు ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి కూలీల కొరతను అధిగమించవచ్చును. కూలీల కొరత అధిగమించడంతో పాటు టైమ్లీ అప్లికేషన్ అన్నమాట, మనకి ఎప్పుడైతే అవసరమో వెంటనే మనం మందుని పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా మన వాతావరణ కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు సార్. మనుషుల ద్వారా కానీ లేదా మన స్ప్రేల ద్వారా కానీ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత భాగం ఏమో నేల మీద పడుద్ది, కొంత భాగం మొక్కల మీద కూడా పడుతుంది. సో ఆ విధంగా కొంత కెమికల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మనకి నేల మరియు వాటర్ బాడీస్ కూడా పొల్యూషన్ ఏర్పడి వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది సార్. అదేవిధంగా మనకి స్ప్రేయర్ల ద్వారా స్ప్రే చేసేటప్పుడు దాదాపు 200 లీటర్ల నీటిని నింపి దానిలో కెమికల్ వేస్తాం. మన డ్రోన్ల ద్వారా జనరల్ గా 10 నుంచి 15 లీటర్ల కెపాసిటీ గల డ్రోన్లు మాత్రమే ఉంటాయి. సో ఆ 10 లీటర్ల నీటిని మాత్రమే వాడి మనం కెమికల్ ని అప్లై చేస్తాం సార్. ఈ రకంగా చూస్తే మనకి దాదాపు 90% వరకు నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. సో ఇలాంటి సమయాల్లో నీటిని ఆదా చేయడం ఎంతో అవసరం సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం డ్రోన్లు ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్.
1: సార్ డాక్టర్ చెన్నకేశులు గారు, డ్రోన్లు మనం ఇంతవరకు పురుగు మందులు చల్లడానికి వీటికే చెప్పుకుంటూ వచ్చాం, కేవలం వీటికేనా లేదా ఇంకేమైనా ఉపయోగాలు కూడా ఉన్నాయంటారా?
0: చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి సార్ డ్రోన్లను ఉపయోగించి. ఫస్ట్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ అంటాం సార్, మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం మానిటర్ చేయవచ్చు, అదొకటి సార్. దాన్ని ఎలాగంటే మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు మరియు ఇతర సెన్సార్స్ ఉపయోగించి మనం ప్లాంట్ హెల్త్ ని మనం మానిటర్ చేయవచ్చు సార్. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వాటిని ఉపయోగించి రియల్ టైం క్రాప్ యొక్క మానిటరింగ్ చేయవచ్చు సార్. అదేవిధంగా ఒకవేళ మొక్కకి ఏదైనా మూలకాలు లోపించినట్లయితే దానిని కూడా మనం గుర్తించవచ్చును ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా. రెండవది మనం ఫ్లడ్ కంట్రోల్ కూడా చేయవచ్చు సార్, ఫ్లడ్ కంట్రోల్స్ లో మనకి డ్రోన్స్ ని ఉపయోగించవచ్చు. తర్వాత ఇరిగేషన్ కూడా చేయవచ్చు సార్. ఇరిగేషన్ ఎలాగంటే మన కొన్ని మిద్దె తోటల్లో పంటలు కొన్ని మేడ మీద అలాగా పెంచుతుంటారు కదా సార్, డ్రోన్లు ఉపయోగించి మన కింద నుంచి కూడా వాటర్ ని స్ప్రే చేయవచ్చు. లేదా మనకి మున్సిపాలిటీలు వాటికి కూడా కొన్ని ఏరియాలకి మనకి పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వలేము, అలాంటి సందర్భాల్లో డ్రోన్లు ఉపయోగించి నీరు స్ప్రే చేయవచ్చు. పాలినేషన్ కూడా మనకి డ్రోన్లు ఉపయోగపడతాయి సార్. ఈ రకంగా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మనం డ్రోన్లు ఉపయోగించి చేయవచ్చు సార్.
1: కూరగాయల తోటలు చాలా సాఫ్ట్ అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఇందులో డ్రోన్లని ఉపయోగించవచ్చా ఏమి నష్టం లేకుండా?
0: ఉపయోగించవచ్చు సార్, కాకపోతే కూరగాయలు ఉపయోగించేటప్పుడు కూరగాయల పంటలు చాలా సున్నితమైన కాబట్టి డ్రోన్లు ఉపయోగించి స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా దాని యొక్క స్పీడ్ మనం ఒకటి కంట్రోల్ చేయాలి సార్, రెండవది ఎంత ఎత్తులో నుంచి మనం స్ప్రే చేస్తున్నాం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ సార్, తర్వాత గాలి యొక్క వేగాన్ని కూడా

0: దృష్టిలో పెట్టుకుని డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలి సార్. కాకపోతే వీటిని ఉపయోగించడం వల్ల ఏమైంది అంటే మనం టైమ్లీ అప్లికేషన్ అంటే ఎప్పుడు అవసరం అప్పుడు వెంటనే మనం స్ప్రే చేయవచ్చు.
1: ఎటువంటి కూరగాయల తోటలో మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి డ్రోన్లు?
0: ఇప్పుడు మనకి ముఖ్యంగా పండేది టమోటా, మిరప, క్యాబేజీ, వంగ మరియు ఇతర రకాలైన ఆకుకూరలలో కూడా మనం స్ప్రే చేయవచ్చు సార్. దాని ద్వారా మనకి కెమికల్ ఆదా అవటమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాలుష్యం గురి కాకుండా మనం కాపాడవచ్చు సార్.
1: సార్, ఈ డ్రోన్లు అనేవి ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం చాలా కాస్ట్లీ ఉంటాయి, కొంచెం ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న సన్నకారు రైతులు అంటే కొంత ప్లేస్ లో ఈ ఆకుకూరలు పెంచుకునే రైతులు వీళ్ళు ఎలా దీన్ని సద్వినియోగం చేసుకోవాలరు, ఎలా తెచ్చుకొని ఎలా వాడుకోవడానికి అవకాశం ఉంది?
0: మనకి ముఖ్యంగా డీజీసీఏ అప్రూవ్ అయినటువంటి డ్రోన్ కొనాలంటే దాదాపు 10 లక్షలు అవుతుంది సార్ ఈ రోజుల్లో. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా సబ్సిడీ అందిస్తుంది సార్. అదే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ ఇస్తుంది సార్. బ్యాంక్ ద్వారా దాదాపు 8 లక్షలు మన వరకు కూడా మనకు సబ్సిడీ ఇస్తుంది సార్. దీంట్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంది సార్, ఓం నమో దీదీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మహిళలకి, నిరుద్యోగ మహిళలకి డ్రోన్ పైలటింగ్ నేర్పించి డ్రోన్లు కూడా సబ్సిడీ ద్వారా అందజేసి వారికి ఉద్యోగాన్ని కూడా కలుగజేస్తున్నారు సార్. వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా మనకి ఉత్పత్తిదారుల సంఘాలని ఉంటాయి సార్, ఎఫ్పిఓస్, వాటికి కూడా మనకి 75% వరకు సబ్సిడీ లభిస్తుంది సార్. అదే కాకుండా కొన్ని రైతు సేవా కేంద్రాలు మరియు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సార్. వాటికి కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వాలు వారు కూడా సబ్సిడీని అందిస్తున్నారు సార్.
1: సార్, మరి ఈ డ్రోన్లలో ఎటువంటి సాంకేతికతను వినియోగిస్తారు, రైతు సోదరులకు అర్థం ఎలా చెప్పండి?
0: సార్, ఈ వ్యవసాయ డ్రోన్లు ముఖ్యంగా 2 రకాలైనటువంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఒకటి LARS అంటారు, అంటే ఎల్ అంటే లో ఆల్టిట్యూడ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సార్. అంటే మనం జనరల్ గా ఇప్పుడు జరిగేది ఏంటంటే శాటిలైట్స్ ద్వారా ఇమేజెస్ ని తీసుకుంటాం సార్. ఈ డ్రోన్స్ ని మనకి తక్కువ ఎత్తులో నుంచి ఫోటోలు తీస్తాయి కాబట్టి మనకి ఖచ్చితత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో పంట యొక్క ఆరోగ్యాన్ని మనం సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. రెండవది మల్టీస్పెక్ట్రల్ కెమెరా రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ టెక్నాలజీ సార్. అంటే ఇది వివిధ రకాల బ్యాండ్ విడుతుల్లో మనకి ఫోటోలను పంపించేసి వాటి యొక్క అనాలిసిస్ ద్వారా మనం పంట యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు సార్. సో ఈ రకంగా చేసేటప్పుడు మనకి ఏంటంటే పంట యొక్క హైటు మరియు పంటలో ఏదైనా తెగుళ్లు గాని లేదా పురుగు గాని సోకినట్లయితే దాన్ని తెలుసుకోవచ్చు సార్. అదేవిధంగా ఏదైనా మూలకాలు లోపం ఉన్నా కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు సార్. మన కంటితో కాకుండా దీని ద్వారా అయితే వెంటనే మనం కనిపెట్టవచ్చు.
1: సాంకేతిక ద్వారా ఈజీగా
0: కనిపెట్టవచ్చు, కంటి కనపడినటువంటిది లోపాన్ని కూడా ఈ సాంకేతిక ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు
1: సార్. అలాగే రైతులు ఎవరైనా సొంతంగా డ్రోన్లు ఎగరేయడం లేదా అద్దెకి ఇవ్వడం ఈ విధంగా చేసుకుని ఉపాధి పొందొచ్చు అంటారా?
0: అన్ని ప్రాంతాల్లో కూడా కూలీల కొరత బాగా ఏర్పడింది సార్. ఈ కూలీల కొరతని అధిగమించాలి అంటే ఖచ్చితంగా డ్రోన్లలోకి షిఫ్ట్ అవుతున్నారు సార్. అందరూ డ్రోన్ల ద్వారా కెమికల్స్ ని పిచికారీ చేస్తున్నారు సార్. సో ఖచ్చితంగా మన డ్రోన్లు కొనడం వలన ఏమవుతుందంటే వారికి స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డ్రోన్ పైలటింగ్ నేర్చుకోవడం వలన డ్రోన్ మాత్రమే కొని అలా ఆ రకంగా కూడా మనకి డబ్బుని సంపాదించవచ్చు సార్.
1: సార్, ఇందులో డ్రోన్ ని మనం ఎగరేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: డ్రోన్ ని ఎగరవేయాలంటే మన ప్రాంతాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు సార్. రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్ అని ఉంటాయి సార్. ఈ రెడ్ జోన్ లో మటుకు పర్మిషన్ లేకుండా అసలు ఎవరు ఎగరవేయటానికి అవకాశమే లేదు సార్. ఎల్లో జోన్ లో ముందుగా పర్మిషన్ తీసుకుని డీజీసీ వారి పర్మిషన్ లేదా ఏసీటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి పర్మిషన్ తీసుకుని ఎగరవేయవచ్చు సార్. గ్రీన్ జోన్ లో మటుకు పర్మిషన్ అనేది అవసరం లేదు సార్. మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా దాదాపు గ్రీన్ జోన్ లోకి వస్తాయి సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి వారి యొక్క అనుమతి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు సార్.
1: అలాగే ఈ గాలి స్పీడ్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అది ఎలా చూసుకోవాలండి?
0: మొదట విండ్ స్పీడ్ అనేది గాలి యొక్క వేగం 15 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 15 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే గాలి వీసేటప్పుడు మనం డ్రోన్ కూడా స్టెబిలిటీ ఉండదు సార్. ఫస్ట్ అదొకటి. రెండవది కెమికల్ స్ప్రే చేసినప్పుడు అది ఒకవైపే పడుతుంది సార్, అది డ్రిఫ్టింగ్ అంటాం. ఒకవైపే పడటం వలన అన్ని మొక్కలకు కెమికల్ అనేది సమానంగా విస్తరింపబడదు. సో ఒకవైపే కెమికల్ పడుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో డ్రోన్ ను ఉపయోగించకూడదు సార్.
1: డాక్టర్ చెన్నకేశ్వర్ గారు, చివరిగా రైతు సోదరులు డ్రోన్లు వినియోగం చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే డ్రోన్ల వినియోగంలో

0: ఎటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి రైతు సోదరులు చెప్పండి.
1: రోజు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి, నెలకు ఒకసారి వారానికి ఒకసారి తీసుకునే జాగ్రత్తలు కూడా ఉండాలి. అదేవిధంగా డ్రోన్ కొంతకాలం మనం వాడనప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చాలా ఉన్నాయి సార్. కానీ ముఖ్యంగా స్ప్రే చేసిన ప్రతిసారి మటుకు ట్యాంక్ ని శుభ్రంగా కడగాలి సార్. అదేవిధంగా పైప్ లైన్స్, నాజుల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒకవేళ ఏదైనా కెమికల్ ఉంటే వాటిని పూర్తిగా వాష్ చేయాలి సార్. ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి సార్. అదేవిధంగా డ్రోన్ యొక్క ఫ్రేమ్ ని నీట్గా తుడుచుకోవాలి సార్. మిగతా భాగాల్లో ఏదైనా కెమికల్ పార్ట్స్ ఏదన్నా ఉన్నాయో అదన్నీ శుభ్రంగా తుడవాలి సార్. ఇది ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. అదేవిధంగా డ్రోన్ ని ఆపరేట్ చేసేటప్పుడు మన పొలంలో ఎవరు మనుషులు గాని పశువులు గాని ఉండకుండా చూసుకోవాలి సార్. గాలి స్పీడ్ తో పాటు మనుషులు లేదా పశువులు ఎవరు లేకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే డ్రోన్స్ జీపీఎస్ ని సెట్ చేసుకుంటే మన పొలం పరిధిలో మాత్రమే స్ప్రే చేసి మళ్ళీ బయటకు రావచ్చు సార్. ఆ విధమైనటువంటి సౌకర్యం ఉంది సార్.
0: అయితే ఈ విధంగా రైతు సోదరులు కేవలం వ్యవసాయ పనులకే కాకుండా ఉద్యాన తోటల్లో కూడా డ్రోన్లు వినియోగించుకోవచ్చు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. డాక్టర్ చెన్నకేశవులు గారు నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.
2: ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: రబీ కాలానికి అనువైనటువంటి పంటల సాగు వివరాలు వింటారు.
0: రైతన్నలు రబీకి సిద్ధమయ్యే పరిస్థితులు ప్రస్తుతం. అదును చూసి విత్తడం, పదును చూసి వ్యవసాయ పనులు చేపట్టడం తరతరాలుగా రైతులు చేస్తున్నవే అయినప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయంలో చాలా అవసరం. రబీలో ఆరుతడి పంటలైనటువంటి వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, కుసుమ, ఇంకా ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవటం చాలా మంచిది. నల్లరేగడి పొలాల్లో నీరు సరిపడా ఉన్నప్పుడు మొక్కజొన్న, కంది, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అదే తేలికపాటి నేలల్లో అయితే వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అవశేష తేమ ఆధారంగా నల్లరేగడి నేలల్లో జొన్న, శనగ, కుసుమ ఇట్లాంటి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును కూడా ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్చు. పప్పు ధాన్యాలు, నూనె గింజల కొరతను కూడా అధిగమించడానికి వీలవుతుంది. వరి తర్వాత ఆరుతడి పంటలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు ఇట్లాంటి పంటలు విత్తుకునేటప్పుడు నేల తయారీలో చాలా జాగ్రత్త పడాలి. లేనట్లయితే మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత తక్కువ అవటం ద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల కలిగే మేలేంటో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో రబీ పంట కాలంలో 25.07 లక్షల హెక్టార్ల వరకు సాధారణ విస్తీర్ణంలో వరి, శనగ, మినుము, మొక్కజొన్న, పెసర, జొన్న, వేరుశనగ ఇలాంటి పంటలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయకంగా రబీ పంటలు వేసే ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలను, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వివిధ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది. పంట మార్పిడి వల్ల పురుగులు, తెగుళ్ల ఉధృతి తగ్గడమే కాకుండా పప్పు ధాన్యాలు పంటలు సాగు చేయటం వల్ల భూసారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆరుతడి పంటల సాగు చేయటం వల్ల మనకు ముఖ్య అవసరాలైన పప్పులు, నూనె గింజల కొరతను కూడా అధిగమించుకోవచ్చు. ఒక ఎకరం వరి పంటకు రబీ కాలంలో 1200 మిల్లీమీటర్ల సాగునీరు అవసరమవుతుంది. అదే ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నకి అయితే 600 మిల్లీమీటర్లు, వేరుశనగకి అయితే 500 మిల్లీమీటర్లు, పెసర, మినుము, శనగ పంటలనైతే 150 మిల్లీమీటర్ల నీటితో సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరం వరి పంట సాగుకు అయ్యే నీటితో ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నను 2 ఎకరాల్లోనూ, వేరుశనగనైతే 2.4 ఎకరాల్లోనూ, పెసర, మినుము, శనగ పంటలనైతే 8 ఎకరాల్లో పండించుకోవటమే కాకుండా నికర రబీ పంట సాగు విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడానికి ఏరువాక కేంద్రం, ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని వివిధ సేద్య పరిస్థితులకు అనువైనటువంటి పంటల సాగు యాజమాన్యంపై అందించే సాంకేతిక సలహాలను, ప్రదర్శన క్షేత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని, అంతేకాకుండా రాష్ట రైతులు ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను గమనించుకుని వారి వారి ప్రాంతాల్లో భూ వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకుని సిఫార్సు చేసిన ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి అని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు తెలియజేస్తున్నారు. అపరాల పంట అయినటువంటి కందిని సాగు చేస్తున్నటువంటి రైతుల్లో ఈ మధ్య కాలంలో గమనించినటువంటి తెగులు ఫైటోఫ్థోరా తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో

0: రైతులకు శాస్త్రవేత్తలు ఏ విధంగా తెలియజేస్తున్నారో. అపరాల్లో కంది ప్రధాన పంటగా మనం చెప్పుకోవచ్చు. కంది వర్షాధార పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను ఫైటోఫ్తారా వడలు తెగులు ఆశించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టం కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఈ తెగులు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను రైతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ తెగులు ఎక్కువ వర్షపాతం ఇంకా నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పైరు తొలి దశ మొదలుకొని మొక్క ఏ దశలోనైనా ఎక్కువ వర్షపాతం నమోదై పొలంలో సరైన మురుగునీరు పోయే వస్త లేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెగులు తొలి దశలో ఆశించినట్లయితే ఆకులు కాండం పైన నీటి మచ్చలు ఏర్పడి అవి తర్వాత గోధుమ రంగుకు మారతాయి. ఈ మచ్చల తర్వాత దశలో ముదురు గోధుమ రంగుకు మారి మొక్కలు వడలిపోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి. మొక్కల కాండంపై మచ్చలు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మారినట్లుగా మనకు కనిపిస్తుంది. తెగులు ఆశించిన కాండం పైన గరుకైన కణుతుల మాదిరిగా ఏర్పడి వాటిలో పగుళ్లు మనకు కనిపిస్తాయి. ఈ పగుళ్లు కనిపించిన దగ్గర గాలికి కొమ్మలు తేలిగ్గా విరిగి కింద పడిపోతాయి. అలాగే కాండం పైన మొదలు నుంచి పైకి ముదురు గోధుమ రంగు చార విరిచి చూసినట్లయితే లోపల కణజాలం మొత్తం ముదురు బూడిద రంగులోకి మారి మనకు కనిపిస్తుంది. దీన్ని నివారించుకోవడానికి నివారణ పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే పంట మార్పిడి, విత్తన శుద్ధి, ఎత్తుమడులు చేసుకోవటం, ఇంకా రసాయన మందుల యాజమాన్యం, ఈ విధమైనటువంటి నివారణ పద్ధతులను రైతులు పాటించుకోవాలి. ముందుగా పంట మార్పిడిని కనుక మనం చూసుకున్నట్లయితే శిలీంధ్రం భూమి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టుకోవాలి. అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా విరిడి అనే జీవ సంబంధ రసాయన శిలీంధ్రాన్ని చివికిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం వెదజల్లుకోవాలి. ఇక రెండవది విత్తన శుద్ధి. మెటలాక్సిల్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఇక మూడోది ఎత్తుమళ్ళు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంట విత్తడం వల్ల ఎక్కువ వర్షాలకు నీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కాబట్టి దీనికి బదులుగా ఎత్తుమళ్ళు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవటం వల్ల వర్షపు నీరు నిలవకుండా చేసుకోవచ్చు. దీనికోసం 4 అడుగుల ఎడంతో బెడ్ను తయారు చేసుకోవాలి. అలాగే మడుల మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి. ఇక రసాయన మందులతో ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి అంటే ఎక్కువ వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటలాక్సిల్ లేదంటే మాంకోజిబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసివేసి చుట్టూ ఉండే మొక్కలకు మొదలు తడిసే విధంగా మందును పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ కందిలో వచ్చే ఫైటోఫ్తారా తెగులను సమర్థవంతంగా నివారించుకోవటానికి వీలవుతుంది. మీరింతవరకు రబీ కాలానికి అనువైన పంటల సాగు వివరాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: परम तो सब यही डाले
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे
2: सच
1: बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
2: నమస్కారం మేడం.
1: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటి అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
2: ఖచ్చితంగా మేడం. ఆర్సిటి అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటి అనేటువంటిది 1982లో ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్పన మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
1: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
2: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
1: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
2: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టం అండి. గవర్నమెంట్ జాబ్స్ గానీ ప్రైవేట్ జాబ్స్ గానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం. అండి
1: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
2: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి.
1: ఓకే అండి.
2: ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరుగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజం, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
1: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
2: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి.
1: ఆర్థికంగా
2: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్సు పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించిన ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
2: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గాని లేకపోతే వసతి గాని దూర ప్రాంతంలో దగ్గర ఎవరు గాని ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికి వెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి.

0: అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణా కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ కు వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళని తీసుకుంటారు అనమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం వర్క్ కి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సీసీ కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటుంది అండి. ఏ కోర్స్ తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ. వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు. వాళ్ళు 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు. వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉంటే ఎల్డిఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రెకమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలో అప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్ నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్స్ అని ఉంటుంది, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్ గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్

0: ఫెసిలిటేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందని, తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్ లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి, ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది, ఆర్సెట్టి నెల్లూరు RSETINELLORE22@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్ కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికి ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా మన దగ్గరికి రావాల్సిన అవసరం
0: లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ గాని మావి గాని, వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్ లో రాసుకుని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 members ఉండాలి, 25 to maximum 35 members. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిజం నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 members ఉంటారు, అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్ లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 members దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికి కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్ లో మా DRDA మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులు ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్సు పీరియడ్ లో ప్రతి కోర్సు లో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్ లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ గానీ, దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్ లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి RCTలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా, వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ EDP ఫర్ PWDs అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ EDP 10 days ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ లో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా, అంటే ఓన్లీ వాళ్ళ PWDs కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనబుల్ ఇండియా సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి, అంటే మన PWDs కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: RCT గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థాంక్యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ RCT డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాజు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్కారం.
2: నమస్తే అండి. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
1: సురేష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ముందుగా మాట్లాడదాం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలేంటి, వాటి లక్ష్యాలేంటి మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాల యొక్క ప్రజా జీవితంలో వారు మొదట 13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, చివరికి తన తల్లిగారు చనిపోయిన సందర్భంలో కూడా ఆయన దానికి కావలసినటువంటి తన బాధ్యతను నిర్వర్తించి వెంటనే వచ్చి మళ్ళా ప్రభుత్వ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దాంట్లో ఆయన పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయన దేశం పట్ల గాని సమాజం పట్ల, ఈ దేశం మొత్తం కూడా ఈ 140 మంది కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా యొక్క సోదరి సోదరి మండలి అనేటువంటి భావనతో ప్రపంచంలోనే భారతదేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ లాగా ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన మాత్రమే ఉంటూ ఆయన సర్వస్వం దేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆయన యొక్క జీవితం మనకు ఒక ఆదర్శం. అలాంటి మహనీయుడు ఈ భారతదేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రైతుల కోసంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ ఏదైతే గతంలో చెప్పిందో, పెట్టుబడికి 1.5 రెట్లు ఎంఎస్పీ రేటు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 1300 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ యొక్క వరి ధాన్యానికి మద్దతు ధర ఇవాళ సుమారుగా 2400 రూపాయలు క్వింటాల్ యొక్క ధాన్యం ధర పెరగడం జరిగింది. అంటే ఖర్చులు పెరుగుతున్నటువంటి సందర్భంలో, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నటువంటి సందర్భంలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు జరపాలనేటువంటి చిత్తశుద్ది ఇవాళ ప్రధానమంత్రిలో ఉంది. అంతేకాదు ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 2014 వరకు వ్యవసాయ బడ్జెట్ కేవలం 25,000 కోట్లు ఉంటే ఇవాళ సుమారుగా 190,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రంలో ఇవాళ వ్యవసాయ బడ్జెట్ ఉంది. ఇది ఒక రోజు చూసినట్టయితే 348% కూడా ఎక్కువ. అంతేకాదు ఒకప్పుడు రుణాలు సుమారుగా 7.85 లక్షల కోట్లు మాత్రమే రుణ పరపతి ఉంటే బ్యాంకులకి, ఇవాళ సుమారుగా అది 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణ పరపతిని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రైతాంగం వాళ్ళకి మధ్య దళాలకు పోయి వాళ్ళ యొక్క వడ్డీ అధిక వడ్డీలతో భారాన్ని మోయకుండా మనకి రైతులకు కావలసినటువంటి రుణాలైతే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందాలనేటువంటి ఉద్దేశంతో రుణ పరపతిని కూడా పెద్ద ఎత్తున ఆయన పెంచడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగిస్తూ కేవలం రైతాంగంలో అలైడ్ యాక్టివిటీస్ చేసేటువంటి కోళ్ల పరిశ్రమలు కానీ, పౌల్ట్రీ కానీ, డైరీ కానీ, అనేక రకాలైనటువంటి చేతి ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఒక వాటికి కూడా 3 లక్షల వరకు కూడా 7% వడ్డీకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. సకాలంలో కట్టినటువంటి ఒక వీళ్ళందరికీ కూడా మళ్ళా 4% రిబేట్ వస్తుంది. ఆ రకంగా మొత్తం మీద 25 పైసలకే వడ్డీకే ఈ రకంగా రుణం దొరికేటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది ఇవాళ రైతులకు ఎంతో ఉపయోగంగా తయారైంది. దాంట్లో వాళ్ళకి ఏదైతే యాక్సిడెంట్ దీంట్లో కానివ్వండి, ఆ రకంగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దాంట్లో వాళ్ళకి హక్కులు పొందుపరుస్తూ కిసాన్ క్రెడిట్ కార్డుని ఆనాడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా రైతులకు అనుగుణంగా కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి సహజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. ఉదాహరణకి ఇవాళ మనం చూసినట్టయితే ఉక్రెయిన్

0: అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫెర్టిలైజర్స్ రేట్లు ఆకాశాన్ని అంటిపోయినాయి. మనకెందుకంటే మనం ఫెర్టిలైజర్ మొత్తం దానికి కావాల్సిన ముడిసరుకు అంతా కూడా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ ఒక్క సంవత్సరమే సుమారుగా 2,14,000 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు మనం ఈ యొక్క ఫర్టిలైజర్ యొక్క సబ్సిడీనే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫర్టిలైజర్స్ కానివ్వండి లేదా డీజిల్ కానీ అనేక రకాలైనటువంటి మనం మద్దతు ఇస్తే తప్ప వాళ్ళు దాన్ని భరించలేరు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకుని ఒక యూరియా బస్తా సుమారుగా 240 రూపాయలు ఉంటే దానికి జీఎస్టీ కలిపితే 260 రూపాయలు అవుతుంది. ఇవాళ యూరియా బస్తా మీద మనం కొన్నిసార్లు 3,000-4,000 రూపాయల మధ్య కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక యూరియా బస్తా పైన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎంత సబ్సిడీ ఇస్తుందనే చాలా మందికి తెలియదు. అట్లే డిఏపి 1,350 రూపాయలు ఉంది, దానికి అదనంగా ఇవాళ 5,000 రూపాయలకు పైగా కూడా డిఏపి మనం దిగుమతి చేసుకునేటువంటి వాస్తవ ఖర్చు అంత అవుతుంది అనమాట. అంటే మనం రైతాంగానికి ఒక డిఏపి కట్ట మీదనే 3,500 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి వస్తా ఉంది. అంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక 5-6 బస్తాలు యూరియా ఒక 2 బస్తాలు డిఏపి అట్లా ఇచ్చినట్టయితే సుమారుగా 10,000 రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక రైతుకి నేరుగా సబ్సిడీ వస్తుంది. అంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చేటువంటిది మనం 6,000 రూపాయలు ఇస్తున్నాం చిన్న సన్నకారు రైతులకు, అది ఒక రకమైన వరం. కేవలం అది ఒక్కటే కాకుండా ఇవాళ ఎరువుల పైన ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది అనూహ్యంగా ఆ యొక్క సబ్సిడీ పెరిగింది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదే రకంగా డీజిల్ విషయంలో కూడా ఇవాళ డీజిల్ అనేటువంటిది గతం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎద్దులతోనో లేకపోతే సాంప్రదాయ పద్ధతులతోనో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడంతా మనం పెట్రోకెమికల్ లేనిదే అసలు వ్యవసాయం లేదు కాబట్టి ఈ డీజిల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు గాని ఇటు రైతాంగానికి గానీ ఇవాళ కొంత తక్కువ రేటుతో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం భరిస్తూ. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రైతాంగానికి అండగా నిలబడి ఈ దేశంలో అటు అలైడ్ యాక్టివిటీస్ కోళ్ల పరిశ్రమ కానీ చేపల పరిశ్రమకు కానీ లేకపోతే ఇతరితర అలైడ్ యాక్టివిటీస్ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ వాటికి కావలసినటువంటి సబ్సిడీలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసంగా అంటే మనకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రకంగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు గానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ గానీ రకరకాలుగా మనం 1,00,000 కోట్ల రూపాయలు పథకాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి గానీ పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలకు గానీ ఉండి ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులతో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో మనం మన యొక్క వస్తువుల యొక్క నాణ్యతని ఆ రకంగా ఎక్స్పోర్ట్ చేయడానికి గానీ మన రైతులకు అండగా నిలబడడాని కోసంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా 2047 నాటికి మనం ఇంత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలంటే అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. కాబట్టి ఆ లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలు 2031 దాకా కూడా ఈ సబ్సిడీలను కొనసాగిస్తూ ఇటు ఎఫ్పీఓలకు ఇచ్చేది కానివ్వండి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి 1,00,000 కోట్ల రూపాయల సబ్సిడీతో ఆ రకంగా 1,00,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని కూడా వాళ్ళకి ఇచ్చి ఈ రకంగా అనేక పథకాలను ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
1: సార్, పీఎం కిసాన్ పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఇవాళ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులను ఆదుకోవడానికి కోసంగా డైరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది ఇవాళ కానీ చూసినట్టయితే నేరుగా బ్యాంకు ఖాతాల్లో 4 నెలలకి 2,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తూ ఉన్నాం. సుమారుగా 11 కోట్ల మంది ఇవాళ రైతాంగానికి ఇప్పటి వరకు కూడా 411,000 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ డిబిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద స్కీమ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ జనాభాలో రైతాంగం యొక్క 11 కోట్ల మందికి ఈ యొక్క నేరుగా ఈ ప్రయోజనం అందుతుంది. ఆ రకంగా కిసాన్ సమ్మాన్ దాంట్లో ఉన్నటువంటి 1.5 కోట్ల మంది మహిళా రైతులు కూడా దీంట్లో ఉన్నారు. ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటిది తీసుకుని వస్తూ ఉన్నాం. ఆధారు కేసీసీ రెండును కలుపుకుంటూ ఎక్కడా కూడా ఇది మళ్ళా పక్కదారి పట్టకుండా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్ట్ బెనిఫిట్ డిబిటీ ద్వారా వాళ్ళకి రైతాంగానికి ఇస్తున్న ఈ పథకం ఏదైతే ఉందో

0: చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.
1: అలాగే ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ప్రభుత్వం ఈ రైతుల కోసం ఏం చేస్తోంది?
0: రెండు, ఒకటి డైరెక్ట్ గా ఇవాళ విత్తనాలు ఏదైతే ఉన్నాయో, ఈ విత్తనం ఏదైనా సరే ఒక 10 రూపాయలు కేజీ గా ఉన్నట్టయితే దాంట్లో 5 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం, అంటే 50% సబ్సిడీ విత్తనాలు గాని వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అట్లే ఫర్టిలైజర్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మనం సబ్సిడీ ఇస్తూ ఉంటాం. అయితే ఇది ఒక రకం. రెండోది, అసలు మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి గో ఆధారిత వ్యవసాయం గాని ప్రకృతి వ్యవసాయం అనండి, ఇలా ఏదైతే ఈ వ్యవసాయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో, ఒకప్పుడు ఖర్చు తక్కువతో మనం మన భూమిని సారవంతం చేసుకుని మంచి నాణ్యమైనటువంటి దిగుబడులను ఒకప్పుడు సాధించేటువంటి వాళ్ళం. అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని అదే రకంగా ఈ వీటిని కూడా ప్రోత్సహించడాని కోసంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు, అంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలన్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం మొత్తం మారినప్పటికి కూడా, మనం శ్రీలంక యొక్క ఉదాహరణ మనకుంది, వాళ్ళు ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా మారినప్పుడు వాళ్ళకి ఆ ఎప్పుడైతే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సంక్షోభం వచ్చింది అక్కడ. ఆ రకంగా కాకుండా మన దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులను నేరుగా ప్రోత్సహిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం గానే రకరకాల పద్ధతులతో ఎక్కువగా మరి విపరీతమైనటువంటి ఫర్టిలైజర్స్ వాడకుండా కొంత భాగాన్ని, కొంతమందిని పూర్తిగా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ లేకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని ఈ రకమైనటువంటి పద్ధతులను మనం ప్రోత్సహిస్తున్నాం. ఒక 2 హెక్టార్లకి 50,000 రూపాయలు వాళ్ళకు ప్రాసెసింగ్ చేయడానికి అనేక రకాల పద్ధతులతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టి దానికి కావాల్సినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంది. దానికి కావాల్సిన సెమినార్స్ గానే ఉండి అనేక రకాలైనటువంటి ఆ ట్రైనింగ్ క్లాసెస్ గానీ ఇవి ఒకవైపు జరుగుతున్నాయి. ఉదాహరణకి సిక్కిం రాష్ట్రం పూర్తిగా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయానికి ఒక కేంద్ర బిందువు అయింది. అనేక కొండ ప్రాంతాల్లో ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో, ఆ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి దాని పద్ధతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా లక్షలాది మంది రైతులు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఉత్పత్తి వ్యయం తగ్గడానికి డైరెక్ట్ గా మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు ఒక రూపం అయితే, మన యొక్క వ్యవసాయ విధానాన్ని మార్చుకోవడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి నేచురల్ గా ఉన్నటువంటి ఒక వనరుల్ని మళ్ళీ తిరిగి మనం వాటిని ఉత్ప్రేరణ చేసి భూమిని నాణ్యమైనటువంటి సారవంతంగా తీసుకుని వచ్చి మంచి ఆర్గానిక్ పంటలను తయారు చేసుకుంటూ ఈ 2 రకాలైనటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం సమతుల్యం తీసుకుని వచ్చి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికోసంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు తన కుటుంబాన్ని వ్యవసాయం దానికి అనుబంధమైనటువంటి విషయాలను కూడా చేసుకుంటూ తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికోసంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బ్యాంకులతో అనుసంధానం చేసుకుని రైతు లేదా కొంత చదువుకున్న వాళ్ళైతే ఆన్లైన్ లో ఇవాళ ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవాళ మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ రకంగా తీసుకోవడం ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతులు సగౌరవంగా వాళ్ళు నిలబడాలని, ఆ రకంగా అభివృద్ధిలోకి రావాలని మేము కోరుతున్నాం.
1: దార్శనిక్ భారత్ కార్యక్రమం ద్వారా రైతుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సెనపరెడ్డి సురేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:14. ముందుగా ప్రకటనలు విందాం.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

పుట్టి ఇది మీ హలో అభిరుచి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:15. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా మన అభిమాన శ్రోతలు అయితే చాలా మంది మెసేజ్లు పెట్టి ఉన్నారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య కుమార్, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ మా అందరి కోసం తండేల్ మూవీలో నుంచి బుజ్జి తల్లి అనే సాంగ్ని వినిపించగలరు ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్ అన్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కేంద్రం వారికి కోవూరు మండలం ఇనమడుగు నుండి కవిత, సతీష్, మస్తానయ్య, మౌనిక మా అందరి కోసం మిరాయ్ మూవీ నుంచి వైబ్ బుంది సాంగ్ను వినిపించండి అంటున్నారు. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఆర్జే గారికి నమస్కారాలు అంటున్నారు. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రంలో వామ్మో వాయో అనే పాటను తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే, మీ కార్యక్రమాలు వింటున్నాం. ఈరోజు మాకోసం భైరవ ద్వీపం మూవీలో నుంచి నరుడా ఓ నరుడా ఏమి కోరిక అనే పాటను వినిపించండి అంటున్నారు సుబ్రహ్మణి, పెత్తనపల్లి గ్రామం, కర్ణాటక నుంచి. గుడ్ ఈవినింగ్, కార్యక్రమాలు వింటూ ఉన్నాము. మాకోసం సమరసింహారెడ్డి చిత్రం నుంచి రావయ్య ముద్దుల మావ అనే సాంగ్ని ప్లే చేయండి అంటున్నారు జయలక్ష్మి, బెంగళూరు నుంచి. లక్ష్మమ్మ కిషోర్, గంగుల విలేజ్, నమస్తే. ప్రతిరోజు ప్రోగ్రాం వింటున్నాం. మాకోసం మరణ మృదంగం చిత్రం నుంచి కలిసిపోయానే కర్పూర వీణల అనే పాటను ప్లే చేయండి అని కోరుతున్నారు. అందరికోసం భైరవ ద్వీపం చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.
1: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. హలో అభిరుచి, నెల్లూరు ఎఫ్ఎం ఆర్జే గారికి గుడ్ ఈవినింగ్ నమస్తే అన్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మా కోసం లవ్ స్టోరీ నుండి సారంగధర్య సాంగ్ని వినిపించగలరు అని కోరుకుంటున్నాము అంటున్నారు కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు. హలో ఆర్జే, ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటున్నారు పశ్చిమ సింగబూమ్. ఓకే, రెజినర్ శివ గోప, దీపాలి గోపి అట. ఓకే, స్టేట్ రోడ్ చిత్రం

నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి సక్కుబాయ్, సోనిక, హరికిషన్ జీ, లక్ష్మీవర్మ, లడ్డుబాబా. ఇంకా ప్లీజ్ ప్లే ఇరుముడి మూవీలో నుంచి ఎలాలో ఎలాలో సాంగ్ని మాకోసం వినిపించండి, నమస్తే అంటున్నారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. ఆది సినిమాలో సున్నుండ తీసుకునే పాట కావాలి అంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత. హాయ్, హలో అభిరుచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి సారంగధర్య పాటను కోరుతున్నారు. ఇంకా నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మాకోసం రాజా చిత్రం నుంచి ఏదో ఒక రాకం పలికింది వేళ అనే పాటను వినిపించండి అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషి కేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు. గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం అంటున్నారు. పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండల్, భైరవ ద్వీపం చిత్రంలో నుంచి విరిసింది వసంత రాగం అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రిడియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. ఏదైనా సాంగ్ని మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి, ఈరోజు నా పుట్టినరోజు, నమస్తే అంటున్నారు. ఓకే అండి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరి కోసం ఈ పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచిలో పాటలైతే మీరు వింటూ ఉన్నారు. మెసేజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. సమయాభావం వలన కొందరు పాటలు వినిపించలేకపోతున్నాము, మన్నించగలరు. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తదుపరి 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నకంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన నూతన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ

0: ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, ప్రభావ అంచనా వంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అథారిటీ దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. దేశ జీడీపీ సుమారు 7-8% వృద్ది చెందుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జల మార్గాలు, విమానాశ్రయాలు, కొత్త ఓడరేవుల అభివృద్ది జరుగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఆర్ లాజిస్టిక్స్ కి జో అథారిటీ బన్ రీ హే ఉసే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కే అండర్ రఖా గయా హే. పీఎం గతిశక్తి పోర్టల్ ఏక్ టెక్నాలజీ హే. ఇస్మే జో భీ ఫిజికల్ సిట్యుయేషన్ హే ఉస్కో కంప్యూటర్ మే డిఫరెంట్ లేయర్స్ మే రిప్రజెంట్ కియా గయా హే. దాట్ టెక్నాలజీ లేయర్ ఇస్ ది టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ కి దేశ్ కి ఆజ్ కి జరూరత్ క్యా హే, ఆజ్ సే 5 సాల్ బాద్ కి జరూరత్ క్యా హే, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ టుడే సో దాట్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ కమ్ యూ కెన్ సాల్వ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ దెమ్.
0: అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమాపేశంలో ఈ రోజు తీసుకున్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరం భారతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటం, ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించటం, ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం కావటానికి ఈ నిర్ణయం వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ను భారత వాయుసేన 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కీలకమైన కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతల్లో అశుతోష్ దీక్షిత్ పనిచేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కు సంబంధించిన బాధ్యతలు, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా కూడా ఆయన సేవలందించారు. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఈ రోజు 661.50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. బై ఇండియన్ ఐడీడీఎం కేటగిరీ కింద ఈ కొనుగోలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 68% స్వదేశీ కంటెంట్ ఉండనుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు సహా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రాబోయే 3 ఏళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్టమైన సమగ్ర సముద్ర వ్యవస్థ అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను రక్షణ మంత్రి ఈ రోజు ప్రారంభించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4 ను, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సూర్యగా నామకరణం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 భారత నౌకాదళం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం, దీర్ఘకాలిక కార్యాచరణను మరింత పెంచుతుందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లో కొత్త స్లిప్వే గోలియత్ క్రేన్ ఏర్పాటుతో భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే షిప్ యార్డ్ సామర్థ్యం మరింత

0: జరుగుతుందని రక్షణ మంత్రి పేర్కొంటూ,
1: జా తక్ భారత్ కి మెరిటైమ్ స్ట్రెంగ్త్ కి హై తో ముజే లగ్తా హై ఇస్కా నిర్మాణ అకేలే నేవీ యా అకేలే షిప్‌యార్డ్స్ నహీ కర్ సక్తే హై ఇస్కే లియే ఏక్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ మెరిటైమ్ ఈకోసిస్టమ్ భీ యే బహుత్ ఆవశ్యక హై ఔర్ ఆజ్ కే ఇస్ సమారోహ్ కా ఏక్ అత్యంత మహత్వపూర్ణ హిస్సా ఫ్లీట్ సపోర్ట్ షిప్ ప్రోగ్రామ్ హై యే ఇండియన్ ఓషన్ కో లేకర్ హమారే విజన్ కో ఔర్ మజబూత్ కరేగా ఐసా మేరా విశ్వాస్ హై ఫ్లీట్ సపోర్ట్ షిప్ కా లాంచ్ ఇండియన్ నేవీ కి రీచ్ ఎండ్యూరెన్స్ ఔర్ ఆపరేషనల్ ఎఫెక్టివ్నెస్ కో ఔర్ మజబూత్ కర్నే కి దిశా మే ఏక్ మహత్వపూర్ణ కదమ్ హై.
0: ఆ తర్వాత ఒడిశా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కోరాపుట్ లో శక్తి ఇంజిన్ తయారీ 2వ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000వ ఇంజిన్ ను తయారు చేసి కీలక మైలురాయి సాధించిన హెచ్ఏఎల్ కోరాపుట్ విభాగాన్ని ఆయన ఈ సందర్బంగా అభినందించారు. 6 దశాబ్దాల ఇంజనీరింగ్ సామర్థ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ రక్షణ సన్నద్దతను బలోపేతం చేయాలనే నిబద్దతకు ఈ మైలురాయి ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్బంగా మాట్లాడుతూ చెప్పారు. వీపీజీ రామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల షెడ్యూల్ను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల వ్యవస్థలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గత విధానంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఈ కొత్త షెడ్యూల్లో మొత్తం పనులను 4 ప్రధాన అంశాలుగా పునర్వ్యవస్థీకరించారు. జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో విపత్తుల సన్నద్దతకు సంబంధించిన ప్రత్యేక పనుల కింద వీటిని వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్టక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు. భారతీయ సేవారంగం సెప్టెంబరులో 3 నెలల గరిష్ట వేగంతో విస్తరించింది. దేశీయ డిమాండ్ పెరగడంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడినట్టు ఈ రోజు విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ నివేదిక తెలిపింది. కాలానుగుణ సర్దుబాట్లు చేసిన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు నెలలో 54.1గా ఉండగా సెప్టెంబరులో 55.2కి పెరిగింది. దీంతో జూన్ తర్వాత సేవల కార్యకలాపాల్లో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్దిగా ఇది నిలిచింది. సెప్టెంబరులో కొత్త వ్యాపారాల పెరుగుదల కూడా గణనీయంగా నమోదైంది. 3 నెలల కాలంలో ఇదే అత్యంత వేగవంతమైన వృద్ది. డిజిటల్ సొల్యూషన్స్, ఆహార సేవలు, బీమా, రుణాలు, సాఫ్ట్వేర్, రవాణా, టూర్స్ అండ్ ట్రావెల్ సేవలకు డిమాండ్ పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈ రోజు లక్నోలో ప్రారంభమైంది. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ అర్ధ సెంచరీతో రాణించగా భారత బౌలర్లు కులదీప్ యాదవ్, నమన్ ధీర్లు చెరో 2 వికెట్లు తీశారు. నీటి భద్రత అంటే కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని సమర్థవంతమైన ప్రణాళిక, పటిష్టమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో అమలు చేస్తున్న జలపాలన నమూనాపై జాతీయ దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నో వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.0 మెగా హెడ్స్ పని నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ దేశముద్ర మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ మనసులే అంటూ, మున్న మూవీ నుంచి మనసా అంటూ, శంకర్ దత్త జిందాబాద్ మూవీల నుంచి చందమామ అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఈ కన్యాకుమారికి భద్రాచలం కొండ మీద ఉన్న సీతమ్మ వారి అండా దండా కావాలంట. మరెందుకో తెలియాలి.

అంటే అది కొండబిట్టు దొంగకే తెలుసంట. అదే వినేయండి. గ్యాంగ్లియర్ చిత్రం నుంచి బాలు చిత్ర పాడగా భువన్ చంద్ర రచనలో బప్పిలహరి సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. నాకే చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని అంటూ సాగే ఈ సరాగం అంతం చిత్రంలోనిది. సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు పాడగా ఆర్డి బర్మన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ప్రేమలేఖ చిత్రం నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. ఒకవైపు బోరున పడుతున్న వర్షపు చినుక్కుల సవ్వడి, మరోవైపు ఉరుములు మెరుపుల అలజడుల మధ్యలో ముసిరేసిన ఈ వానలో తడిసిన ప్రియురాలు తనువుతో జతకట్టిన ఈ ప్రియని పాటేమిటో మీరు వినేయండి. ప్రేమయుద్ధం చిత్రం నుండి ఎస్పి బాలు జానకి పాడగా వేటూరి రచనలో హంసలేఖ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. నదులన్నీ కలిసి సముద్రంలో కలిసే సంగమం చూడటానికి ఎంత బాగుంటుందో. ఈ సుందరి సుందరుడు చేయి చేయి పట్టుకొని చేరే వేళ ఆ ఆనందమే వేరట. అదేదో మీరు వినయండి. మైకేల్ మదన్ కామరాజు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. అలాగే ప్రేమదేశం చిత్రం నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. మైకేల్ మదన్ కామరాజు చిత్రం నుంచి ఈ గీతం వస్తుంది, వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ప్రేమతో చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. క్షణం యొక్క యుగంలా గడుపుతున్న ఈ ప్రేమికుడు తన ప్రేయసితో తనను ప్రేమిస్తున్నాను అంటే ఎక్కడ కాదంటుందో, కనీసం స్నేహితులుగా కూడా ఉండదేమో అనే భయంతో తనలో తానే మదన పడుతూ ఏమంటున్నాడో వినేయాలంటే, తొలి ప్రేమ చిత్రం నుంచి దేవా సంగీతంలో ఎస్పి బాలు పాడగా శ్రీవెన్నెల రచనలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: స్టూడియోలో సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎందుకని